పండిట్ చంద్రశేఖర్ వాజే వినిపించిన వందే మాతరం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెచ్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 ఆంగ్ల సంవత్సరం, ఆగస్టు నెల 19వ తేదీ బుధవారం. నిలయంలో సమయం 5:58.40. శ్రోతలకు శుభోదయం. నేటి ఉదయం ప్రసారంలోని కార్యక్రమాలకు స్వాగతం.

దేశభక్తి గీతం వింటున్నారు. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నారు. గానం శ్రీమతి ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఇంతటితో నేటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, వినదకు మాట. వ్యాఖ్యాత డాక్టర్ పి శ్రీదేవి.
1: సానుకూలమైన ఆలోచనలు చేయాలి ప్రతి ఒక్కరు. ఒకవేళ అలా చేయడం రాకపోతే ప్రతికూలమైన ఆలోచనలను ఆపడానికైనా అభ్యాసం చేయాలి. కీడించి మేలించమన్నారు కదా, అది ఎప్పుడు కీడు గురించి ఆలోచించకూడదు. చేసే పనికి అపజయాలు ఎదురైనా విజయం వైపు దృష్టి పెట్టాలి. ఒక్కొక్కసారి కొందరు విద్యార్థులు చాలా కష్టపడ్డాము, బాగా చదివాను, బాగా వ్రాసాను, చాలా పేజీలు రాశాను అనుకుంటాడు. కానీ ఆన్సర్ తప్పుగా వ్రాసి ఉంటే ఫెయిల్ అవుతూ ఉంటారు కదా. అలా అని నిరాశ చెందక పొరపాటును గమనించి సరిదిద్దుకునే మార్గంలో ఆలోచించాలి. బ్రహ్మాండమైన ఆలోచనలు వాటంతట అవే రావు. గొప్ప గొప్ప ఆలోచనలు ఈ

0: గల్లా ముసరవు. విజయాన్నిచ్చే ఆలోచనలు అప్పుడప్పుడు మాత్రమే మనసులోకి వస్తాయి. వచ్చినప్పుడు ఆ అరుదైన అవకాశాలను ఒడిసి పట్టుకోవాలి. విజయం అనేది ప్రయత్నించిన వాళ్ళ సంకల్ప బలాన్ని బట్టి ఎవరినైనా వరిస్తుంది. కానీ ముందుకు వెళ్ళేటప్పుడు రాజకుమారుడికి కథలో అడ్డుపడే రాక్షసుల మాదిరిగా ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అప్పుడు వాటిని శక్తితో యుక్తితో ఎదుర్కోవాలి. కొన్ని మంచి ఆలోచనల సమాహారమే విజయం. జీవితం అందరికీ పుష్పగుచ్చములా విజయాన్ని చేతికందించి చప్పట్లు కొట్టదు. విజయం సాధించడానికి మొదటి మెట్టు ప్రతికూల ఆలోచనలను గుర్తుపట్టి వాటిని పట్టించుకోకుండా ఉండటమే మనం చేయాల్సిన ముఖ్య సాధన. బాగా చదివిన విద్యార్థి పరీక్షా సమయంలో ప్రక్కవాడి ఆన్సర్ గనక చూస్తే అది సరైన జవాబేమో, నాది తప్పేమో అని ఒక ప్రతికూల ఆలోచన వచ్చిందనుకోండి, తను వ్రాయవలసిన జవాబు రాయకుండా ప్రక్కవాడి రాంగ్ ఆన్సర్ను వ్రాస్తే గనక తన మార్కులు పోతాయి. కాబట్టి నేను బాగా చదివాను, నాకు తెలిసినదే నేను రాస్తాను అనే భావన ఉండాలి. కాబట్టి ప్రతికూల ఆలోచనలను పట్టించుకోకుండా ఉండటమే మనము చేయాల్సిన ముఖ్య సాధన. భయపడి వెనక్కి పారిపోతే ప్రతికూలతలు పగలబడి నవ్వుతాయి. అదే నిలబడి ఎదురు తిరిగితే తోక ముడిచి పిల్లులవుతాయి. సాధించే శక్తి మనిషి అణువణువున ఉందని చరిత్ర రుజువు చేసింది. ఏమీ చెయ్యకుండా 100 సంవత్సరాలు బతికితే ఆ బ్రతుకు ఎందుకు? అది మనిషి బ్రతికే కాదు. దానికంటే అల్పాయుష్తో చనిపోయే జంతువులు నయం కదా. సముద్రం మీద ఓడ ఎన్నో తుఫాన్లను చూసినట్లు మనిషి ఎన్నో యుద్ధాలను, భయోత్పాతాలను, పోరాటాలను చూశాడు. విజయకేతనం ఎగురవేశాడు. విజయం సాధించే ముందు భయాన్ని గెలవాలి. నేను చదువుకున్నవి ఎగ్జామ్స్లో వస్తాయో రావో అని ముందుగానే భయపడేదానికన్నా నేను బాగా చదివాను, బాగా వ్రాస్తాను, ఈసారి టాపర్ నేనే అనే ఆలోచనతో ముందుకు సాగాలి. ప్రతికూల ఆలోచనలతో మనసులో పెరిగే కోటను క్షణక్షణం కూల్చేయాలి. భయమే మరణం. మేధావులు ఎప్పుడు దేహ మరణానికి భయపడరు, భయానికే భయపడతారు. ఆ భయాన్ని చంపాలి. అది ఒక ప్రతికూల ఊహ, దాన్ని ఎదుర్కోవాలి. గెలుపొందుతాం, గెలిచి తీరుతాం, ముందు మనసులో గెలవాలి. భయాన్ని ముక్కలు చేసి పారేయాలి. విజయం నాదే అనే భావన అణువణువునా ఉండాలి. ఇంటర్వ్యూ బోర్డులో ఏమి అడుగుతారో, గ్రూప్ డిస్కషన్లో ఏ టాపిక్ ఇస్తారో ఇలా భయంతో ఆలోచించకుండా నేను కరెంట్ అఫైర్స్ అన్నీ బాగా ప్రిపేర్ అయ్యాను, నేను ధైర్యంగా చెప్తాను, ఈసారి తప్పకుండా నేను సెలెక్ట్ అవుతాను అనే ఆలోచన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. అలా భయపడకుండా పాజిటివ్గా మనకు మనమే మంచిగా ఆలోచించినప్పుడు విజయం తథ్యం.
1: డాక్టర్ పి శ్రీదేవి వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, రైతు సోదరులకు సేద్యపు శుద్ధులు. ఇందులో అంశం వర్మీ కంపోస్టు తయారీ విధానం. తెలియజేస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.
2: ఇటీవల కాలంలో రైతులు అధిక దిగుబడులు సాధించడానికి ఈ రసాయన ఎరువు మందులు వాడుతున్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరగడంతో పాటు ఈ పండించిన పంటల ఉత్పత్తుల్లోకి ఈ రసాయన అవశేషాలు చేరుతున్నాయి. ఇది ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావాలు చూపిస్తున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు ఈ సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతుకు ఆర్థికంగా వెసులుబాటు కలగడమే కాకుండా విషరహిత ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా జరుగుతుంది. ఈ క్రమంలో మనం వర్మీ కంపోస్ట్ గురించి తెలుసుకుందాం. ప్రత్యేకమైన వానపాముల్ని సేంద్రియ వ్యర్థ పదార్థాల మీద ప్రయోగించి తయారు చేయబడే కంపోస్ట్ ఎరువునే మనం సాధారణంగా వర్మీ కంపోస్ట్ అంటాం. మామూలుగా తయారు చేసే కంపోస్ట్ కన్నా వర్మీ కంపోస్ట్లో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్టులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వర్మీ కంపోస్టులో సాధారణ ఎరువు కంటే సూక్ష్మ పోషకాలు దాదాపు 50% అధికంగా ఉంటాయి. వీటికి తోడు

వర్మీ కంపోస్టులు పైరు పెరుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రియ మూలకాలున్నాయి. వర్మీ కంపోస్ట్ తయారు చేయడానికి అవసరమైన పదార్థాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ వర్మీ కంపోస్ట్ తయారీలో కీలక పాత్ర ఈ వానపాముల్ది. ఈ వానపాముల్లో బొరియలు చేయని వానపాముల రకాలు సేంద్రియ వ్యర్థ పదార్థాల నుంచి కంపోస్ట్ చేయడానికి పనికి వస్తాయి. ఇవి యూడ్రిలస్ యుగినే, ఐసినియా ఫోటిడా, పెరియానిక్స్ ఎక్స్కవేటస్, లూమ్బ్రికస్ రూబెల్లస్ రకాలు. ఇవి ఇక వ్యర్థ పదార్థాల గురించి, అంటే ఈ సేంద్రియ ఎరువు తయారు చేయడానికి కావలసిన వ్యర్థ పదార్థాల గురించి తెలుసుకుందాం. వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్థాలు ఈ వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగపడతాయి. ఇక ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లను తయారు చేయడం గురించి తెలుసుకుందాం. ఈ బెడ్డులను నీడనిచ్చే పందిరి వేసి వేసుకోవాల్సి ఉంటుంది. వానపాములు ఎండను తట్టుకోలేవు, కాబట్టి వాటి రక్షణ కొరకు నీడను కల్పించాలి. ఇందుకోసం పందిరి వేయడానికి వరిగడ్డి, తాటి ఆకులు, అలాగే పాత గోనె సంచులు, పాలిథిన్ సంచులు నీడ కోసం ఉపయోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమే కాక ఎరువు నుంచి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడుకోవచ్చు. వర్షం పడినప్పుడు తిన్నగా ఎరువు మీద పడకుండా ఈ పందిరి నివారిస్తుంది. అందువల్ల ఈ కంపోస్టులో పోషకాలు నష్టపోకుండా ఉంటాయి. పాత గోన సంచులను నీటిలో తడిపి వర్మీ కంపోస్ట్ బెడ్లపై కప్పడానికి కూడా ఉపయోగించవచ్చు. ఇక ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లను తయారు చేయడం గురించి తెలుసుకుందాం. భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు వీలైనంత పొడవున వర్మీ కంపోస్ట్ బెడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బెడ్ల అడుగు భాగం గట్టిగా ఉంటే మంచిది. శాశ్వతంగా ఏర్పాటు చేసే వాటిని సిమెంటుతో గట్టిగా చేయవచ్చు, లేదా పేడను ఉపయోగించి గట్టిపరచవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న బెడ్లపై సుమారు 45 సెంటీమీటర్ల ఎత్తు వరకు వర్మీ కంపోస్ట్ చేయాలనుకుంటున్న కుళ్ళుతున్న వ్యర్థ పదార్థాలు, అంటే సాధారణంగా పంట పండిన తర్వాత వచ్చే చెత్త, ఆకులు, వీటిని పేడ వీటితో కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యర్థ పదార్థాలపైన 5 నుంచి 10 సెంటీమీటర్ల మందం వరకు పేడను వేయాలి. వ్యర్థ పదార్థాలు పేడను వేసేటప్పుడు బెడ్పై నీరు చల్లాల్సి ఉంటుంది. ఇలా 1 వారం వరకు నీరు అప్పుడప్పుడు చల్లుతూ ఉండాలి. వారం తరువాత మనం అనుకున్న ఈ వానపాముల రకాలు ఏదో ఒకటి వదలాల్సి ఉంటుంది. వానపాములు వదిలేటప్పుడు బెడ్ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెదుక్కుంటూ లోపలికి వెళ్తాయి. ఇవి ప్రతిరోజు తమ బరువుకు తగ్గ ఆహారాన్ని తీసుకుంటాయి. ప్రతి చదరపు మీటర్కు 1000 వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది. ఈ బెడ్లపై పాత గోను సంచులు కానీ వరిగడ్డి కానీ పరచాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల తేమను కాపాడటమే కాక వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుంచి రక్షణ కల్పించవచ్చు. ఈ బెడ్లకు పందిరి నీడ కల్పించాల్సి ఉంటుంది. వానపాములను వదిలిన బెడ్లపై ప్రతిరోజు పలుచుగా నీరు చల్లుతూ ఉండాలి. ఈ విధంగా చేయటం వల్ల వ్యర్థ పదార్థాలను 2 నుంచి 3 నెలల్లో వర్మీ కంపోస్ట్గా తయారు చేసే వీలుంటుంది. ఇలా తయారైన బెడ్ నుండి వర్మీ కంపోస్ట్ను తీయటానికి 4 నుంచి 5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయాలి. ఇలా చేయటం వల్ల వానపాములు తేమను వెదుకుతూ లోపలికి వెళ్ళి అడుగు భాగానికి చేరుతాయి. బెడ్పై కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చేయాలి. వానపాములు లేని ఎరువును 2 నుంచి 3 మిల్లీమీటర్ జల్లెడతో చల్లించి సంచుల్లో నింపి నీడగల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. ఎరువును తొలగించిన బెడ్లపై వ్యర్థ పదార్థాలను తిరిగి 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు పరిచి మొదట మనం చేసుకున్న విధంగానే తిరిగి కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. ఇలా 6 సార్ల వరకు వర్మీ కంపోస్ట్ను తయారు చేసే వీలుంటుంది. వ్యర్థ పదార్థాలను వానపాములు తిన్న తర్వాత మంచి ఎరువు తయారవుతుంది. ఎరువు తయారైన తర్వాత అందులో వానపాములు ఉండవు, అవి పైకి వచ్చి గోనె సంచులు కత్తుక్కొని ఉంటాయి. వర్మీ

0: కంపోస్ట్ తయారైందో లేదో తెలుసుకోవడానికి ఇవి గుర్తుగా భావించవచ్చు. ఈ దశలో నీరు చల్లటం ఆపివేస్తే వానపాములు తేమను వెతుక్కుంటూ అడుగు భాగంలో ఉన్న బెడ్డింగ్ పొరకు చేరుతాయి. ఈ వర్మీ కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుంచి 12 క్వింటాల వరకు వివిధ పంటలకు వాడవచ్చు. పండ్ల తోటలు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ప్రతి చెట్టుకు 5 నుంచి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయటం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చు. వర్మీ కంపోస్టును సంవత్సరానికి 1 లేదా 2 సార్లు వాడవచ్చు. ఇప్పటికే వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్న రైతుల నుంచి వానపాములని మీరు సేకరించవచ్చు. మొదట 10,000 వానపాములను తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇవి పెరుగుతూనే ఉంటాయి. వర్మీ కంపోస్ట్ను రైతులు కొనడం కంటే సొంతంగా తయారు చేసుకుంటే రైతుకు ఆర్థికంగా లాభసాటిగా ఉంటుంది. ఈ వర్మీ కంపోస్ట్ వాడటం వల్ల అధిక దిగుబడులతో పాటు పంట నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ విధంగా రైతాంగం ఈ రసాయన ఎరువు మందులు వాడటం కంటే సేంద్రియ ఆధారిత ఎరువులు వాడటం వల్ల పంట దిగుబడి పెరగటమే కాకుండా వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం అరికట్టవచ్చు.
1: రైతు సోదరులు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు ఇందులో వర్మీ కంపోస్టు తయారీ విధానం గురించి తెలుసుకున్నారు. తెలియజేసిన వారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న ప్రసంగించారు. స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల

0: కోసం స్థానిక ఎన్నికలు నిర్వహించడం అవసరమని తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో 28 జిల్లా ప్రజా పరిషత్లను ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబు నాయుడు వెల్లడిస్తూ,
1: స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్ కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. జిల్లాలు విభజన జరిగాయి, అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డివియేషన్. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
0: తమిళనాడులోని చెన్నై కోవలంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, సంబంధిత ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తొలిదశలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కో పరిశ్రమను ఎంపిక చేసి ప్రత్యేక పర్యావరణ హిత కార్యక్రమాలను నిర్వహించారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ నెల 11వ తేదీ వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో 26 పరిశ్రమలు నిర్దేశించిన హరిత లక్ష్యాలను సాధించినట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 129 ఎకరాల విస్తీర్ణంలో 43,300 మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులకు ఉచితంగా సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చేవారికి భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సముద్రంలోకి వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. చర్యల పురోగతిపై జిల్లా ఎస్పీతో కలిసి నిన్న పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారుల ఫోన్ కాల్ డేటా, సాంకేతిక సమాచారాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారని తెలిపారు. మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
2: దే మైట్ ఎక్స్టెండ్ అరౌండ్ 4 to 5 డేస్ ప్లస్ ఆర్ మైనస్ లో వెళ్తుంది, డిపెండింగ్ అపాన్ ద క్యాచ్ దే హ్యావ్. సో ఎంత వరకు క్యాచ్ వస్తుందో దాన్ని బట్టి దిల్ వెయిట్ చేసి కమ్ బ్యాక్. సో వాట్ ఫ్రమ్ ద ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇస్ దే ఆర్ కాన్ఫిడెంట్ సచ్ దట్ అట్లీస్ట్ కమింగ్ 2-3 డేస్ లో డెఫినెట్లీ విల్ బీ ఏబుల్ టు కాంటాక్ట్ దెమ్ ఆర్ అదర్వైజ్ దే విల్ బి కమింగ్ బ్యాక్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇలా మీ ప్రయత్నాలు చేస్తున్నారు, మనకి ఇంకొక 2-3 డేస్ ఈ ఆలోచన ఎక్కువ నెగిటివ్ సెంటిమెంట్స్ లో
0: ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత, రాయలసీమ తాగునీటి అవసరాలు, నీటి కేటాయింపులు, వినియోగంపై అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున తాగునీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని, ప్రధానంగా తాగునీటి చెరువులను నింపేందుకు ఉపయోగించాలని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఢిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్ మంజిందర్ సింగ్ సిర్సా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ, డీఎస్సీ ద్వారా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా

0: 16,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు. విద్యాశాఖ కార్యకలాపాల పర్యవేక్షణకు లీప్ యాప్ను రూపొందించినట్లు మంత్రి నారా లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీ మాధవరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాధవరావు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా మాధవరావుకు పార్టీ శాసనమండలి సభ్యులంతా మద్దతు ఇచ్చి ఎన్నిక సాఫీగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాబోయే వర్షాలు వరదలను అంచనాలతో కాకుండా ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో జల ప్రాజెక్టులు, సాగు, తాగునీటి అంశాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఫ్లూ, క్యూరిడ్ వర్జీనియా, ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మెరుగైన ధర లభించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు సంస్థలు ట్రేడర్లతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు పెంచాలని మంత్రి సూచించారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ద్రోణి సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపడి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపడి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమిళనాడులో జరిగే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పారిశ్రామిక అభివృద్దితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో రాయలసీమలో తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు: ఈ ఉదయం 7 గంటలకు అన్నమాచార్య కీర్తన, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ. ఈనాటి అంశం నేత్రదానం. సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి. న్యాయ సలహాలు కార్యక్రమంలో బాలకార్మిక నిర్మూలన చట్టం, విద్యా హక్కు గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ. 9:00 సినీ సంగీత దర్శకులు శ్రీ కెవి మహాదేవన్ స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. ఈరోజు ఉదయం 10:00 గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ. ప్రాంతీయ వార్తా

విభాగం 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:10 వివిధ భారతి కార్యక్రమాలు, 12:30 జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఇక ఇవాటి సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ, 5:30 లేపాక్షయ్. శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:20 ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు, 6:30 చిత్రసీమ. ఈరోజు రాత్రి 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే చెంచులక్ష్మి ఎరికిల సానిఘట్టం చెంచు నాటకం నేపథ్యగానం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 రసధుని పాత సినిమా పాటలు, 8:15 శాసనసభ సమీక్ష విజయవాడ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 తెలుగు చలనచిత్ర గీతం, 8:45 జానపద గేయాలు కళాకారిణి శ్రీమతి కాతుంబి బృందం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి, 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు సినీ గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అన్నమాచార్య సంకీర్తన.

శ్రీమతి వేదవతి ప్రభాకర్ గానం చేసిన అన్నమాచార్య సంకీర్తన వింటున్నారు. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన సురక్షితమైన అందుబాటు ధరల్లో పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పిఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైపుడు

0: నేచురల్ గ్యాస్ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. న్యూఢిల్లీలో జపాన్ ప్రతినిధి బృందంతో మాట్లాడుతూ ఆయన, శాంతి, పురోగతి, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శ్రేయస్సు అనే ఉమ్మడి ఆకాంక్షలపై ఆధారపడిన భాగస్వామ్యాన్ని ఇరుదేశాలు పంచుకుంటున్నాయన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, జపాన్ ద్వైపాక్షిక వాణిజ్యం 27.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని, అలాగే భారతదేశానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరంగా జపాన్ 5వ అతిపెద్ద వనరుగా ఉందని మంత్రి చెప్పారు. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్, ఢిల్లీ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నైలలో జపాన్ సహకారంతో నడుస్తున్న మెట్రో వ్యవస్థలు, అలాగే 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 11 జపాన్ పారిశ్రామిక టౌన్షిప్లను ఉదహరిస్తూ భారత్, జపాన్ భాగస్వామ్య ఫలితాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. 2005-2022 మధ్య కాలంలో భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలియజేశారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో 25%కి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయలు రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ

0: పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బరాన్లో మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయి దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటివరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 ఏళ్ల వారికి 1 ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత షెట్లర్లు అద్భుత విజయాలు సాధించారు. పురుషుల సింగిల్స్లో లక్ష్యాసేన్ తొలి రౌండ్లో ఆస్ట్రియాకు చెందిన కొలిన్స్ ఫిలిమోన్ను ఓడించగా, భారత జోడి ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అర్హులైన లబ్ధిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన పైపుడు వంట గ్యాస్ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భారతదేశంలో తమ పెట్టుబడులను, భాగస్వామ్యాలను మరింత విస్తరించుకోవాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ జపాన్ వ్యాపార వర్గాలను కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో పటిష్టమైన వృద్ధిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, న్యాయ సలహాలు వింటారు.

0: முகான மொட்டிமலா
1: சைபால்
0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சமச்சரால்கா மீ ஆரோக்யானிக்கி சிரே ஓபிலாஷி சைபால்
3: ஏய் இதேன்டி கொத்ததா எப்படு கொண்ணாவு
4: GRT Golden 11 Jewelry Purchase Plan లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT Golden 11 Flexi ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT Jewelers.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: ఈనాటి హేమావతి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది అనురాధ. శ్రోతలకు నమస్కారం. హేమావతి కార్యక్రమంలో ముందుగా విందాం

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. ఈ నెల 22న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుక్కరాయ సముద్రం మండలంలో జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రద్దు అయినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయని తహసీల్దార్ శ్రీధర్మూర్తి, డిప్యూటీ ఎంపీడీఓ సదాశివ చెప్పారు. ఆ రోజు ఇదే కార్యక్రమం అనకాపల్లి జిల్లాలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో రానున్న 5 రోజులు తేలికపాటి వాన కురుస్తుందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. ఆ 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 35 నుంచి 35.2, రాత్రిపూట 24.5 నుంచి 25 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా నోటీస్ అందుకున్న ప్రతి ఓటరు విధిగా విచారణకు హాజరు కావాలి, లేదంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. నిర్దేశిత 12 రకాల గుర్తింపు కార్డులతో విచారణ అధికారి వద్దకు వెళ్లి తమ ధృవీకరణ పత్రాలను చూపించాలన్నారు. దీనివల్ల ఓటు పునరుద్ధరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 30వ తేదీ దాకా ఓటర్ జాబితాపై క్లెయిమ్ అభ్యంతరాల దాఖలు ఉంటుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 28వ తేదీ దాకా దాఖలైన క్లెయిమ్స్ అభ్యంతరాలను పరిష్కరిస్తామన్నారు. తుది ఓటర్ జాబితా 3 అక్టోబర్ ప్రచురిస్తామన్నారు. జంతులూరు వద్దనున్న సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాల జోరు మొదలైంది. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు తరలివస్తున్నారు. 492 ఎకరాల్లో ఏర్పాటైన వర్సిటీలో 2 తరగతి గదులు, సముదాయం, 3 వసతి గృహాలు, పరిపాలనా భవనం, రహదారుల ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక సౌకర్యాలతో బోధన సాగుతూ ఉండడంతో విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిప్లొమాలో 15 కోర్సులు, UG 9, PG 18, PhD సంబంధించి 6 కోర్సులు నిర్వహిస్తుండగా గత ఏడాది 1400 మందికి పైగా చదివారు. ఈ ఏడాది పీజీలో 353 మంది చేరారని, సెప్టెంబర్ 1 వరకు యూజీ అడ్మిషన్లు కొనసాగుతాయని ప్రవేశాల అధికారి హనుమాన్ కెనడీ తెలిపారు. ఈ ఏడాది 1800 మంది చేరే అవకాశం ఉందని వెల్లడించారు.

జిల్లాలో నేరాల నియంత్రణకు లాడ్జ్ యజమానులు, సిబ్బంది, పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్పీ జగదీష్ కోరారు. మంగళవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్న లాడ్జ్ల యజమానులు, నిర్వాహకులు, సిబ్బందితో ఎస్పీ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల అడ్డుకట్టకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో భాగంగా రూపొందించిన ఏఐ ఆధారిత అనంతపురం విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ప్రయోజనాల గురించి వివరంగా తెలియజేశారు. లాడ్జిల్లో విడిది చేసే పర్యాటకులు సందర్శకుల వివరాలను ఎప్పటికప్పుడు ఏఐ ఎంవీఎంఎస్ సాఫ్ట్వేర్లో నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరి గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే గదులను కేటాయించాలన్నారు. అనుమానాస్పదంగా సంచరించే

0: వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలు నడుస్తున్నట్లు గమనిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అన్ని లాడ్జ్ ప్రాంగణాల్లో ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరస్తుల ఆట కట్టించేందుకు రూపొందించిన యాప్ను ప్రతి లాడ్జి యాజమాన్యం బాధ్యతాయుతంగా వినియోగించి జిల్లాను నేరరహితంగా మార్చేందుకు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. జిల్లాలో ఉత్తమ పాఠశాలల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కృష్ణప్ప కోరారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని 2025-26లో జిల్లా స్థాయిలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల కోసం పాఠశాలల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల్లో ఆ పాఠశాల పనితీరు, సంబంధిత క్రీడాకారుడు సాధించిన అత్యున్నత స్థాయి విజయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. దరఖాస్తు చేసే పాఠశాలలు గేమ్స్ స్పోర్ట్స్ నకలు పత్రులను సంబంధిత హెచ్ఎం పీఈటీలతో ధృవీకరించి దరఖాస్తుకు జతపరచాలన్నారు. ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తులను డీఈఓ కార్యాలయంలో అందించాలని కోరారు. నగరపాలకలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో వచ్చే సాంకేతిక లోపాలపై అశ్రద్ధ వద్దు అని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంతరావు పేర్కొన్నారు. మంగళవారం నగరపాలక సంస్థలోని ఐసీసీ కేంద్రం పనితీరును పరిశీలించారు. నగరంలోని ఎక్కడైనా బిన్నులో చెత్త వేయకుండా కింద వేస్తే వెంటనే సీసీ కెమెరాల్లో చూసి మరోసారి కింద పడేయకుండా అవగాహన కల్పించాలన్నారు. వాహనాలకు జీపీఎస్లు అనుసంధానించడంతో చెత్త సేకరణ, వాహనాల కదలికలు అప్రమత్తం చేయవచ్చన్నారు. సమాచార వేదిక విన్నారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బుర్రద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
0: హేమావతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం చావడి సంభాషణ. ఈనాటి అంశం నేత్రదానం. సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి.
7: ఉప్పుగప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడవేరు. ఈ పాటు కనపడతానప్ప, అయ్యప్ప మాదప్పన్న ఇంతవరకు కనపడలేదు. జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా.
8: ఏం బారంగప్ప, ఏందో చాలా హుషారుగా ఉన్నావబ్బా, ఏందో పురుషు అంటే నా గురించేనా ఏం కథ?
7: వచ్చే చూడు, ఇంకా 10 కూడా పూర్తి కాలేదు.
8: బా పోత, నువ్వు అంతా పాడప్ప, నేను మళ్ళీ 10 నిమిషాల తర్వాత వస్తాను.
7: ఏం వద్దులే, అట్లేం వద్దులే.
8: ఏదో రాలేదంట, వస్తేనే ఇప్పుడు వస్తావంట, ఎట్లా చేసేది నీతో?
7: ఏమొచ్చే ముందులే కాదన్నా మదప్పన్న, మనము చదువుకునేటప్పుడు ఇంటాంటిం చూడు, ఉప్పు కర్పూరము ఒకే రకంగా ఉంటాయి, దాన్ని నోట్లోకి వేసుకుంటే రుచి మారిపోతుంది అంట.
8: వేమన పద్యం కదా.
7: విపరీత కాలాలు అయిపోతాయన్నా.
8: ఏమైంది రంగప్ప?
7: ఏందోలే అన్న, ఊరికేను రాను రాను ఎవరు ఆలోచనలు ఏం మారుతాండా, దిక్కు తెలుకొనుంది నువ్వు.
8: ఏందో నీకు పెద్ద సమస్య వచ్చినట్టుంది కదప్ప.
7: చూడప్ప, ఆడు చెట్టుకి ఎందుకు కట్టినారో చూడు.
8: ఏం కట్టినారు? నేత్రదానం, మహాదానం. నీ కళ్ళు ఇద్దరికి ప్రపంచాన్ని చూపిస్తాయి. ఏం తప్పు ఉంది దాంట్లోను?
7: కాదన్నా, ఏ సద్దల ఉలవల జొన్నల ఎవరికన్నా దానమిచ్చాకే.
8: ఏమి ఇస్తారా కదా దాంట్లో, ఏముంది?
7: కాదన్నా, ఏ బతుకుండు కానీ ఇస్తే ఏందన్నా, అది ఎనుకొత్తాయా, 3-4 కొత్తాయా ఉన్నవి?
8: ఓహో, నీకు అట్లర్థమైందయ్యా. రక్తదానం ఇట్లాంటివన్నీ బతికినప్పుడు ఇస్తారు సంతోషము, చనిపోయిన తర్వాత ఇచ్చేది నేత్రదానమే, బతికున్నప్పుడు తీసుకుంటారు అనుకుంటావే మన్నా.
7: అట్లా చెప్పును, నేను అట్లా అనుకుండా.
8: నువ్వు బాగున్నావు పాప,
7: ఇప్పుడే బిక్కుని పోతారనుకుంటా.

0: అవునులే, ఇంకా వ్యవసాయ పనులను ఎట్లా చేయాలి అని నువ్వు ఆలోచిస్తా అంటావు అప్పుడే.
1: అయ్యో ఓసారి ఎట్లా గిర్రమని తిరుక్కుంటూ వచ్చినప్పని నేను.
0: అబ్బా మంచి డౌట్ వచ్చినాయి కదప్ప నీకు.
1: కాదు మదప్పన్న, ఇప్పుడు కన్నులు ఎవరికన్నా ఇస్తే మళ్ళా జన్మ ఉందనుకోప్ప, అప్పుడు మళ్ళా నాకు కన్నులు ఉండవేమో. ఇంకోటి ఇప్పుడు చచ్చిపోతే స్వర్గానికి పోతారంటారు కదప్ప.
0: అవును,
1: మళ్ళీ ఆడ కన్నులు లేకుంటే ఎట్లన్నా?
0: అబ్బా ఏమబ్బా నీకు కన్ను లేకపోతే ఏమప్ప స్వర్గంలోను?
1: అంటే పాత సినిమాల్లో చూసిన పైన ఎవరో ఉంటారంటే రంప, ఊర్వశి, మేనక అందరూ.
0: అబ్బా మంచి ఆశలు దండిగా ఉన్నాయి కదా నీకు ఆశలు.
1: గట్టి కరసద్దు, ఎవరో వింటారు.
0: ఓన్లీ ఆ పాప వింటే నీకు ఉంటుందిలే. నీకు మంచి కళలు కంటానవయ్యా నువ్వు. అయినా రంగప్ప, కళ్ళను 6 గంటల లోపల ఇస్తే ఆ కళ్ళను ఇద్దరికి పెడితే మనం ఇద్దరికి చూపించినట్టు వాళ్ళం అవుతామన్నమాట.
1: ఓ అట్లనా?
0: కాబట్టి ఇస్తే స్వర్గం వస్తుందో లేదో తెలియదు, కానీ పుణ్యం మాత్రం ఖచ్చితంగా వస్తుందయ్యా.
1: సరే అన్నా, ఇప్పుడు కళ్ళు తీసిన వెంటనే వేరే వాళ్ళకు అప్పుడే పెడతారా, ఇట్లా మళ్ళీ ఏమన్నా పెడతారా అది?
0: ఓహో, వాళ్ళు ఆసుపత్రులు అట్లే ఉంటారా, అట్లే తీసి అట్లే పోయి పెడతారని ఉద్దేశం కాదా? అట్లేం లేదప్ప, వాళ్ళు నెంబర్ల ప్రకారం రిజిస్టర్ అయి ఉంటారనమాట. ఈ కళ్ళను తీసి కంటి బ్యాంకులో 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల లోపు వాటిని భద్రపరుస్తారు. భద్రపరిచి వాళ్ళకి ఇంకా 4-5 రోజు సమయం ఉంటుంది కదా, ఆ సమయంలో వాళ్ళని పిలిచి పెడతారప్ప. ఇది జరిగే పద్ధతి.
1: అంటే మనం దుడ్లు బ్యాంకులో వేసుకుంటామో అట్లేమో ఇది?
0: అట్లా, అది
1: మొత్తం అట్లే పెడతారా కళ్ళంతా?
0: ఏ కళ్ళంతా అట్లే పెట్టరప్ప, మధ్యలో నల్లగుడ్డు ఉంటుంది కదా, ఆ నల్లగుడ్డులో కూడా కరోనా పొరను ఉంటుంది, ఆ పొరను మాత్రమే భద్రపరిచి వాళ్ళకి పెడతారన్నమాట.
1: మదప్పన్న
0: చెప్పు రంగ,
1: ఇప్పుడు అన్ని చెప్పుకుంటూ వస్తాండవు. ఓసారప్ప నా పెండ్లంకి కాన్పబ్బుడు, నేను ఇస్తాం పా రక్తం తక్కువ ఉంది అంటే, అయ్యి అట్లా కాదు స్వామి, ఎవరు పడితే అవి తీసుకుంటే ఉండదు, సూటబుల్ కాదు రెండు. అందుకే ఇప్పుడు ఈ కళ్ళు కూడా సరిపోతాయా ఎట్లా మళ్ళా?
0: ఓహో, గ్రూప్ మ్యాచ్ కాలేదా అని అడిగింటారు నిన్నే.
1: ఓహో, ఏం గుర్తులేదులే.
0: అట్లా గ్రూప్ మ్యాచ్, దానికి కంటి దానానికి దానికి సంబంధం లేదు రంగప్ప. ఎవరు ఎవరికైనా ఏ కంటినైనా పెట్టచ్చు.
1: అట్లా
0: కాబట్టి రక్తదానంకి దానికి డిఫరెన్స్ ఉందన్నమాట.
1: ఓహో, మదప్ప నన్ను వంటనే తెలుస్తుంది. అట్లీ చూడప్ప, ఈ నుంచి చూస్తే అట్లా ఫలానా కనపడతారు ఆడుండే వాళ్ళు. నా కళ్ళు పీక్కుంటున్నా, ఎవరన్నా పెట్టుకోవచ్చు.
0: నీ పవర్ఫుల్ కళ్ళని నీ ఉద్దేశం అంత హెచ్డి కళ్ళని ఇదేమన్నా
1: యాదవ్ లేప అంత తెలుదు కాను మాకి. బాగా కనపడుతుంది సూపు అని చెప్తాడా అంతే.
0: నువ్వు కష్టపడి పని చేస్తావు, ఇదంతా బాగానే ఉంది. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే, ఈ చక్రవ్యాధి, క్యాన్సరు, జాండీస్ ఉండే వాళ్ళ కళ్ళు మాత్రం తీసుకోరు. మిగతా వాళ్ళు ఎవరి కళ్ళైనా తీసుకొని మిగతా వాళ్ళకి ఎవరికన్నా ఉంటే దానం చేస్తారయ్యా. ముందుగానే నువ్వు సంతకం పెడితే దాంట్లో నీ కార్డు ఇస్తారు, దాంట్లో నీ ఫోటో కూడా ఉంటుందప్ప.
1: రెండు మీసాలు పెంచుతాను ఇప్పుడు బాగుండయ్యే. అట్లేండి, నిమ్మకాయ నిలబెట్టాలి మీసం మీద.
0: కార్డులో మీసం గురించి నువ్వు నేత్రదానం చేసేటట్లున్నావు లాస్ట్కి చూస్తాంటే. సరే సంతోషం దీపించుకోప, బ్రహ్మాండంగా ఉంటుందిలే. కానీ కంటదళ్ళు పెట్టుకోవద్దు, మళ్ళీ నల్లగా బాగుండదు. బాగా తలపాకు కట్టుకొని బాగా బెత్తుగా నిలబడైతే
1: నో, మంచి పోటీ ఎత్తే సాలేనో.
0: సరే,
1: ఇప్పుడు అన్ని బోర్డులు వేసి పెడతారు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ కాడ.
0: అవును,
1: అట్లా నాది కూడా వేస్తారా?
0: వేస్తారు.
1: నేత్రదానం చేసిన రంగప్ప 80 ఏళ్ళు గ్యారంటీ. అట్లా రాపిన్నాడా?
0: నీ సంతోషం గురించి నేను రాపిస్తాను. ముందు నీ మనసు మంచిదే రంగప్ప, అది రాపించేది లేదు మళ్ళా సంగతి. కానీ ఇస్తే వాళ్ళ 2 జీవితాల్లో వెలుగు ఇవ్వడం అనేది ఎంతో గొప్పదన్నమాట. ఇవన్నీ చిన్నటివే, బోర్డు రాపేయడము, ఫోటో తీసుకోవడం, ఇవన్నీ చిన్నటివే. కానీ
1: ఏమన్నా పోయినా కూడా మనసులో వాళ్ళ కళ్ళతో ఇంకొకరితో లోకాన్ని చూడొచ్చప్ప.
0: అది నువ్వు 40-70 ఏళ్ళు బతికితే, వాళ్ళు ఇంకో 40 ఏళ్ళు బతికితే, 100 ఏళ్ళు పైన బతికినట్టు కదా.
1: బ్రహ్మాండమును
0: ఇంతకంటే ఇంక వేరేది మనం ఏం చేయగలం చూడు.
1: నా కళ్ళు సుమారుగా 150-200 ఏళ్ళు బతికినట్లు.
0: అది కదా చూడి, కళ్ళు ఉన్నప్పుడే లోకం చూడాలా, మనం పోయిన తర్వాత వాళ్ళకి లోకం చూపించేదట్లుగా చేసేది నేత్రదానం.
1: రెడీ ఉంటే నేస్తమా, ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా.
0: చూడి నీకు ఎంత మంచి సాహిత్యం తెలుసు. నేను నాకు నేర్పిబ్బట్ల
1: నిండేటివిలే కాదబ్బా, ఇన్ని చెప్పుకుంటూ వస్తాండవు నాకేమో. మరి నువ్వు చేసినావా ఇవి?
0: బా అడిగితివే, ఇంతవరకు నన్ను అడగలేదా అని చూస్తానా నేను. నాది పోయిన సంవత్సరమే చేసేసినానయ్యా నేను.
1: నువ్వు చెప్పుకోకుండా పోయినావు చూడు. నువ్వు
0: చెప్పలేలే కానీ అప్పుడు వేరే టౌన్లో వేరే పని ఉంటే అటు మా ఫ్రెండ్ ఇట్లా నేను నీకు ఎట్లా చెప్తానని మా మిత్రుడు ఒకడు తగిలితే నాకు నేను పోయి అట్లా ఇచ్చి వచ్చినానప్ప సందర్భం రాలే చెప్పే సందర్భం రాలే
1: ఏమోలే పదం పమ్మల్ ఇద్దరు అన్న బండిలో పోయి అట్లా రాపించొత్తుప్ప నాకు ఏం తెలుసు అవన్నీ తెలుసు
0: పద ఆ పాప కూడా చెప్పి ఆ పాపకు పిలిచిపోదాం
1: మళ్ళీ పదం.

0: 吧。
1: 吧，
2: నేత్రదానం అనే అంశంపై చావడి సంభాషణ విన్నారు సంభాషకులు శ్రీ బి మధుసూదన్ రెడ్డి, శ్రీ వి చలపతి.

0: ಚಿಗುರಂತ ಆಶ ಜಗಮಂತದೆಯದು.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హేయ్, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు.

0: 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డ్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. ఇందులో బాలకార్మిక నిర్మూలన చట్టం, విద్యా హక్కు గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ఏ శుభాం.
4: బాలకార్మిక నిర్మూలన చట్టం గురించి, అలాగే విద్యా హక్కు చట్టం గురించి చర్చించుకోవడానికి ఇవాళ మన స్టూడియోకు ప్రముఖ న్యాయవాది అబ్దుల్ రసూల్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారిని అడిగి మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. నమస్కారం అండి లాయర్ గారు.
5: నమస్కారం సార్, చెప్పండి.
4: లాయర్ గారు, ముఖ్యంగా ముందు మనం విద్యా హక్కు చట్టం గురించి మాట్లాడుకునే ముందు
5: సార్
4: బాలకార్మిక నిర్మూలన వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అంటే వాటికి సంబంధించిన చట్టాలు ఎప్పుడు చేశారు, ఎలా ఉన్నాయి అని చెప్పేసి కొంచెం తెలియజేయండి.
5: సార్, ఈ అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి సార్. విద్యా హక్కు చట్టం అన్నటువంటిది 2010 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తే 1986లో బాలకార్మిక వ్యవస్థను అది నిషేధిస్తూ ఒక చట్టం తీసుకురావడం జరిగింది. అంటే ఈ బాలలకు సంబంధించి ఉండేటటువంటి విషయం కాబట్టి ఒక చట్టానికి ఈ రెండు చట్టాలకు అనుబంధంగా ఉంటుంది కాబట్టి, అంటే మేము అభిప్రాయపడ్డం ఏమంటే బాలకార్మిక వ్యవస్థ పూర్తిగా నిషేధించిందే విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం సాధ్యం
4: కాదేమో,
5: అది అసంపూర్ణమే,
4: అది మాట్లాడుకున్న వృధానే అనిపిస్తుంది
5: అనిపిస్తుంది. అది భారత రాజ్యాంగంలో అధికరణ 21A 2002లోనే వాటికి ఇచ్చారు. ఏమంటే ఈ ప్రాథమిక విద్య బాలలందరిది, ఇది ఒక ప్రాథమిక హక్కు అని అన్నారు అంటూ భారత రాజ్యాంగాన్ని సవరించడం కూడా జరిగింది. సో విద్యా హక్కు చట్టాన్ని 2009లో పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత 1 ఏప్రిల్ 2010 నుంచి ఆ చట్టం అనేటటువంటిది
4: అమల్లోకి వచ్చింది.
5: అంటే ఈ అమలేంటి, గతంలో ఉండేటటువంటి విద్య ఎవరైనా పోవచ్చు, ఎవరైనా చదువుకోవచ్చు అన్నంత వరకే ఉంది, కానీ
4: దానికి నిర్బంధంగా చదివించడం అనేది ఉండేది కదా.
5: ఇప్పుడు ఒక హక్కు రాజ్యాంగం కల్పించేటటువంటి ఒక ప్రాథమిక హక్కు,
4: పిల్లలకు భారతదేశంలో ప్రతి పిల్ల,
5: అంటే ఈ ఉచితంగా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉండేటటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు బయట కానీ కార్మికుల్లో కానీ పనిచేయడం కానీ ఉండకుండా వాళ్ళు పాఠశాలల్లోనే ఉండాలా, వాళ్ళు చదువుకోవాలా అనేటటువంటిది కాన్సెప్ట్. ఇది కొత్తగా వచ్చిండే ఈ చట్టం. మరి ఈ బాలకార్మిక వ్యవస్థ, ఈ నిరోధక చట్టం 86లో ఉండేటటువంటి దాన్ని, అందులో కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అంటే ప్రమాదకరం కానటువంటి,
4: లాయర్ గారు మీ మాటకు అడ్డొస్తున్నాను, అంటే బాలకార్మికులు అని మనం నిర్వచించేటప్పుడు అంటే ఏ వయసు వాళ్లను బాలకార్మికులు అని చెప్పేసి అని అంటారు?
5: 14 సంవత్సరాల లోపల వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా బాలలుగానే పరిగణించబడతారు.
4: బాలబాలికలు
5: ఎవరైనా సరే.
4: అవునండి,
5: అంటే వయసు వచ్చి 14 సంవత్సరాల లోపు
4: ఉండేవారు.
5: సో అట్లనే ఈ విద్యా హక్కు చట్టంలో కూడా 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఉండేటటువంటి పిల్లలందరూ కూడా బళ్ళలోనే ఉండాలా అని చట్టం నిర్దేశిస్తుంది.
4: అది విద్యా హక్కు చట్టం కింద వాళ్ళకు ఒక ప్రాథమిక హక్కుగా కల్పించారు,
5: ప్రాథమిక హక్కు భారత రాజ్యాంగం కల్పించింది,
4: రాజ్యాంగం కల్పించింది.
5: మరి అదే క్రమంలో ఈ బాలకార్మిక వ్యవస్థను నిరోధిస్తూ 1986లో తీసుకుపోయిన చట్టం మేరకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. అందులో వాళ్ళు ఏమంటారంటే ప్రమాదకరం కానటువంటి సంస్థల్లో లేదా కర్మాగారాల్లో పరిశ్రమల్లో వాళ్ళు పనిచేయవచ్చు, పిల్లలు పనిచేయచ్చు. అంటే లోపల ఉండేటటువంటి పిల్లలు, అంటే ఉదాహరణకు వ్యవసాయ రంగంలో యంత్రాలు ఉపయోగించకుండా వ్యవసాయం చేసేటటువంటి వాటిలో వాళ్ళు పనిచేయచ్చు అంటారు. ఈ పలక బలపాలు తయారు చేసేటువంటి దాంట్లో పనిచేయచ్చు అంటారు. ఈ బంగారు పరిశ్రమలో పనిచేయచ్చు అంటాడు. గాజు పరిశ్రమ ఇలాంటి దాంట్లో పనిచేయచ్చు అంటాడు. అంటే ప్రమాదరహితమైనటువంటి దాదాపుగా ఒక 10 ఉన్నాయి ఇలాంటివి, వాటిలో వాళ్ళు పనిచేయచ్చు అంటారు. మరి ఇవాళ భారతదేశంలో ఉండేటటువంటి ఒక పేదరికాన్ని మనం దృష్టిలో పెట్టుకుని చూసినప్పుడు ఈ చిన్నపిల్లల్ని సైతం ఒక పనులకు పంపించి వాళ్ళు తెచ్చేటటువంటి డబ్బుతో జీవించేటటువంటి స్థితిగతులు ఇవాళ ఉన్నాయి చాలా ప్రాంతాల్లో.
4: అవునండి,
5: మళ్ళీ అలాంటప్పుడు పిల్లలకేమో విద్య ప్రకారంగా 6 నుంచి 14 సంవత్సరాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ స్కూళ్ళల్లోనే ఉండాలా, బయటకు

0: పోకూడదు అని చెబుతూనే మరి ఒక వెసులుబాటు ఏముంది, ప్రమాదరహితమైనటువంటి వాటిలో పని చేయొచ్చు పిల్లల్ని అని చెప్పి చెప్పడం అన్నటువంటిది అది సహేతుకం కాదు.
1: నిజమే.
0: కాబట్టి ఒక విద్యాకు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలనుకుంటే దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలా అంటే, ఇప్పుడు ఈ వెసులుబాటు కల్పించిండేటటువంటి 10 సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా నిషేధించాలా, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది.
1: అంటే మీరు అనే మాట ఏంటంటే 14 ఏళ్లలోపు పిల్లలందరూ కూడా ఆ వయసులో స్కూళ్లలో ఉండాలి, కానీ ఏ పరిశ్రమల్లోనూ పనిచేస్తూ ఉండడం భావ్యం కాదేమో అని అంటారు.
0: అది అది చట్టం కూడా చెప్తుంది, విద్యాకు చట్టం కూడా మాటే అంటుంది,
1: చట్టం అంటుంది. కానీ ఈ వెసులుబాటు,
0: అక్కడ ఒక వెసులుబాటు కల్పించాడు బాలకార్మిక వ్యవస్థలు. మరి ఇవాళ బాలకార్మిక వ్యవస్థ ఏ రకంగా వచ్చింది అన్నప్పుడు ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి మనం.
1: అంటే దీని మూలాలు మనం వెతుకుంటే అక్కడ దొరుకుతాయి.
0: ఒక 200 సంవత్సరాలు దాటితే ఈ ఐరోపా దేశాల్లో చలి విపరీతంగా ఉండేది అప్పట్లో. అంటే ఇప్పటికి కూడా ఉంది,
1: ఇప్పటికీ ఉంది.
0: అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ హీటర్స్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ డెవలప్ కాలేదు అవాళ. అప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ పొగగొట్టాలు చిమ్నీలు పెట్టేవాళ్ళు పెద్దవి, అంటే ఈ పొయ్యిలు పెట్టి
1: వంట చెరుకును వేసి
0: చేసి
1: కాచుకునేవాళ్ళు.
0: ఆ చిమ్నీలు అవన్నీ శుభ్రం చేయడానికి పెద్ద మనుషులు దాంట్లో దిగడానికి వీలు కాదు,
1: చిన్నగా
0: అప్పుడు చిన్న పిల్లలతోనే దాంట్లోకి దించి అంటే వాళ్లకు తాళ్లు కట్టి లోపలికి దించి ఆ చిమ్నీల్ని శుభ్రం చేసి బయటకు తీసేవాళ్ళు. అంటే ఆ పిల్లల్ని చిమ్నీ బాయ్స్ అని కూడా అనేవాళ్ళు, వాళ్ళ పేర్లు చిమ్నీ బాయ్స్ అని పెట్టేవాళ్ళు. సో అక్కడి నుంచి అది ప్రారంభమైంది. అదేవిధంగా 1989 ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ మొత్తం ఈ బాలకార్మిక వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి తీర్మానించారు. ఆ తీర్మానంలో భారతదేశం కూడా సంతకం పెట్టడం జరిగింది.
1: అంటే అంతర్జాతీయంగా కూడా ఈ నిర్ణయం అనేది తీసుకున్నారు. అందులో మన దేశం కూడా ఒక సభ్యులుగా ఉన్నాడు ఆ రోజు.
0: అది కూడా సిగ్నేటరీ. అట్లానే 1999 డిసెంబర్లో జరిగేటటువంటి ప్రపంచ వాణిజ్య సదస్సులో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా అదే అన్నాడు, బాల కార్మికులను వినియోగించే దేశాలపై ఆంక్షలు విధించాడు ఆయన. సో బాలకార్మిక వ్యవస్థ అనేటటువంటిది ఎట్లా ఉందంటే ఈ మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఉంది.
1: ప్రపంచంలో అన్ని దేశాల్లో,
0: అమెరికాలో కూడా దాదాపు 3 లక్షల మంది పిల్లలు
1: బాలకార్మికులుగానే
0: ఉంటున్నారు. మరి దానికి ఏమన్నాడంటే గతంలో అప్పట్లో ఉన్నటువంటి అధ్యక్షులు బిల్ క్లింటన్ బాలకార్మికుల్ని వినియోగించే దేశాలపై ఆంక్షలు విధిస్తే ఆ సూచనను చాలా దేశాలు వ్యతిరేకించాయి, అందులో భారతదేశం కూడా. అంటే అప్పుడు ఏమవుతా ఉంది, ఎప్పుడైతే ఈ ప్రపంచానికి ఇవాళ అధినేతగా ఉండేటటువంటి అమెరికా వాళ్ళు ఆ బాలకార్మిక వ్యవస్థను ఉపయోగిస్తూ ఉండేటటువంటి దేశాలపై ఆంక్షలు విధించడం అన్నటువంటిది
1: హాస్యాస్పదంగా ఉంది.
0: ఎందుకంటే వాళ్ళ దేశంలో కూడా ఉంది అది.
1: అదే అన్నమాట, మీ దేశంలోనే ఉంది ఆ వ్యవస్థ, ముందు దాన్ని రూపుమాపండి.
0: అది ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ విద్యా హక్కు చట్టాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు 25% స్థానాలని రిజర్వ్ చేయాలి ఎక్కడ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అన్నటువంటిది కూడా ఆ చట్టంలో ఒక భాగంగా ఉంటుంది. మరి విద్యా హక్కు చట్టంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 55% కేంద్ర ప్రభుత్వం భరిస్తే 45% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే వాటికి ఉండేటట్టు విద్యకయ్యే ఖర్చుని. సో వాళ్ళు ఈ 2010 చట్టం తెచ్చినప్పుడే ఒక 5 సంవత్సరాలు అంటే ఒక పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఒక అంచనా వేశారు ఎంత అవుతుంది ఖర్చు ఇది అని. సో దాని ప్రకారం 171,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి ఒక అంచనా వేశారు. మరి వీటిని కూడా సక్రమంగా అమలు పరుస్తున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి వీటన్నింటినీ ప్రభుత్వం అంటే అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ బాలకార్మిక చట్టాన్ని అంటే పూర్తిగా సంపూర్ణంగా నిషేధిస్తూ దానిపైన ఒక సవరణ తీసుకురావడం, దాంట్లో ఈ 10 సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతించబడినవి వాటిని రద్దు చేయడం, అదే క్రమంలో మొత్తం పిల్లలైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి అన్ని పాఠశాలలో అది ప్రైవేట్ అయితేనేమి గవర్నమెంట్ అయితేనేమి చేర్పించి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించడం అన్నటువంటిది ఇది చాలా అవసరం ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఈ ఒక విద్యా వ్యవస్థలో ఏమన్నారంటే ఒక 40 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలా అన్నటువంటిది ఆ చట్టం సూచిస్తుంది. మరి ఆ రకంగా ఎన్ని పాఠశాలల్లో పనిచేస్తున్నారు, అంటే ఆ విద్యా

0: విద్యార్థుల సంఖ్య ఎందుకు అంత గణనీయంగా తగ్గుతూ ఉంది?
1: తగ్గుతోంది
0: అంటే ఇది ప్రభుత్వంలో ఉండేటటువంటి పాఠశాల
1: ముఖ్యంగా ఉండండి, ప్రభుత్వం రన్ చేస్తున్నటువంటి పాఠశాలల్లో
0: దానికి ఒక డాటా
1: పిల్లల సంఖ్య తగ్గుతోంది.
0: దానికి డాటా ఏమి ఇస్తారంటే వాళ్ళు 10 మంది లోపల ఉండేటటువంటి ప్రాథమిక పాఠశాలలు 3196 ఉన్నాయట. అంటే ప్రతి తరగతిలో కూడా 10 మంది కంటే తక్కువ ఉండేటట్టు,
1: తక్కువ ఉండేటట్టు.
0: అట్లానే 10 నుంచి 30 మంది దాకా ఉండేవి 16844.
1: అంటే ఒక తరగతి గదిలో 10 నుంచి 30 మంది ఉండే
0: లోపల ఉండే పాఠశాలలు ఉండే పాఠశాలలు 16844 పాఠశాలలు ఉన్నాయంట.
1: అంటే రాష్ట్రంలో,
0: రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో,
1: ఉమ్మడి రాష్ట్రం
0: తెలంగాణ రెండు కలిసినప్పుడు
1: స్టాటిస్టిక్స్
0: అది. అదే 30 నుంచి 50 మంది విద్యార్థులు ఉండేవి 17265
1: పాఠశాలలు ఉన్నాయి,
0: పాఠశాలలు ఉన్నాయి. సో దీన్ని ఈ విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా దీన్ని మోడరేట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని చెప్పి ప్రతిసారి ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి, కానీ ఇంతవరకు చేసిందేమీ లేదు. అవి
1: అమలు చేసిన దాఖలాలు కనబడడం లేదు,
0: కనపడడం.
1: కానీ మీరన్నట్టు ఏటికాయడు చదువుకునే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో, మరి ముఖ్యంగా గ్రామాల్లో అయితే బాగా పడిపోతుంది. ఈ విషయాన్ని గమనిస్తున్నారు. దానికి అంటే ఆయా జిల్లాల్లోని ఆర్థిక స్తోమతలు, సామాజిక స్తోమతలు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము ఉమ్మడి రాష్ట్రం అని మాట్లాడుకున్నప్పుడు హైదరాబాద్ నగరంలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గకపోవచ్చు, కానీ అదే మనం తీసుకొని అంటే రంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ జిల్లా కానీ దాన్ని తీసుకొని మనం అనంతపురం జిల్లాతో కంపేర్ చేసినప్పుడు మన జిల్లాలో చదువుకునే పిల్లల సంఖ్య తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆర్థిక పరమైనటువంటిది చాలా ప్రభావం చూపిస్తుంది దీనిపైన.
0: కానీ దానిపైన చర్యలు తీసుకునేటటువంటి బాధ్యత ప్రభుత్వాలది. సో ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం ఏముందంటే ఇవాళ భారతదేశంలో ఉండే ఈ బాలకార్మికులు ఎక్కడెక్కడ ఎంత పనిచేస్తున్నారని, ఈ తివాచీలు తయారు చేసే రంగంలో 20 లక్షలకు పైబడి పనిచేస్తున్నారు
1: దేశవ్యాప్తంగా.
0: అదే రకంగా ఈ బెనారస్ సిల్క్ పరిశ్రమ ఉంది, పనిచేసేటటువంటి కార్మికుల్లో 37% మంది బాలకార్మికులు
1: చూసారా
0: మొత్తం. అట్లే ఈ టపాసులు, అగ్గిపెట్టెలు, పలకలు, బలపాలు, ఈ వస్త్రాలు
1: చూడండి చాలా. ఇప్పుడు మనం టపాసులు అని మాట్లాడడం చాలా ప్రమాదకరమైనటువంటి పరిశ్రమ.
0: అందులో కూడా
1: అలాంటి వాటిలో పిల్లలను పెట్టడం అనేది చాలా చాలా,
0: వీటిలో లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఒకరి లక్షలాది మంది పనిచేస్తున్నారు. సో ఈ కలకత్తా, జైపూర్, ఢిల్లీ నగరాల్లో బంగారు పరిశ్రమలో 60% బాలలు, చిన్నపిల్లలే. అదే రకంగా ఇత్తడి పరిశ్రమ ఉంది మురాదాబాద్, ప్రధానమైనటువంటిది మురాదాబాద్లో. ఆ ఇత్తడి పరిశ్రమలో 40% మంది బాలు ఉన్నారు. అదేవిధంగా ఈ ఫిరోజాబాద్లో గాజు పరిశ్రమ ఉంది, అందులో 50,000 మంది బాలకార్మికులు ఉన్నారు ఒక పరిశ్రమ
1: ఉన్నట్టు గుర్తించడం జరిగింది.
0: ఇది ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు తీసుకునేటువంటి
1: సర్వే అని చెప్పండి
0: వాళ్ళ సర్వే ప్రకారం.
1: అది మనము ఎగ్జాంపుల్ కానీ మాట్లాడుకున్నా కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చేమో, కానీ బాలలైతే పనిచేస్తున్నారు అన్నది మాత్రం
0: అది వాస్తవం,
1: నిర్మోహమాటం.
0: అది
1: అది
0: అందరూ అంగీకరించేటటువంటి
1: అంగీకరించాల్సింది
0: అందరూ అంగీకరించేటటువంటిది. కాబట్టి దాన్ని, ఈ బాలకార్మిక వ్యవస్థను నిరోధించకుండా దీన్ని అమలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి ఈ విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలు జరగాల, పిల్లలందరినీ పాఠశాలల్లోనే పెట్టాలా, వాళ్ళు చదువుకోవాలా, ఈ దేశానికి భావి భారత పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దాలన్నప్పుడు ఈ కర్మాగారాల్లో అక్కడ పనిచేయకుండా పిల్లలందరినీ తీసుకుని వచ్చి అది ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళని చేర్పించి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించాల్సినటువంటి బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా ఈ నాన్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ల పైన,
1: అవునండి,
0: సామాజికంగా కొన్ని బాధ్యతలు చేసేటటువంటి వ్యక్తులపైన కూడా,
1: సామాజిక
0: కార్యకర్తలపైన
1: ఉంది. అలాగే మనం అంటే రేడియో ముఖంగా మనం మాట్లాడుకుంటే లాయర్ గారు, ఇది తల్లిదండ్రుల బాధ్యత కూడా కాదంటారా? ప్రాథమికంగా వాళ్ళు అటువైపు మోటివేట్ చేస్తే, అంటే చదువుకోండిరా బాబు అని చెప్పేసి. ఇప్పుడు మీరు అన్నారు పల్లెల్లో మన తల్లిదండ్రులు కొంతమంది ఇప్పుడు కుల వృత్తులు ఉన్నాయి, చురక వృత్తి, ఆ తర్వాత బట్టలు ఉతికే వృత్తి, ఇలాంటి వాటిలో పిల్లల్ని చిన్నప్పటి నుంచే తీసుకొని పోయి దింపేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా తల్లిదండ్రులు గమనించాలి, ఈ విషయాన్ని గమనించి అరే ఈ వయసులో మన పిల్లాడు చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయా అవి అనేది కాదు. చదువు అన్నది అంటే మనిషిలో జ్ఞానాన్ని పెంచుతుంది, అక్షర జ్ఞానం కల్పించడం అన్నది ప్రాథమికంగా ముందు తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి అని నేను అంటాను. ఎందుకంటే నా

0: దృష్టిలో నేను కొంతమంది ఉపాధ్యాయులను అంటే ప్రభుత్వ పాఠశాలలో మనం ఈ మధ్యకాలంలో తగ్గిపోతుంది చదువుకుంటున్న వాళ్ళ శాతం అని చెప్పేసి అని అనుకున్నాం కదా, ఆ విషయం ప్రశ్నించినప్పుడు ఉపాధ్యాయులు అన్నారు, తల్లిదండ్రులు కుల వృత్తులకు లాక్కొని పోతున్నారయ్యా, మేము ఏం చేసేది, బలవంతం చేసినా కూడా ఇట్లా అంటా ఉన్నారు అది అని చెప్పేసి నేను అంటే కొంతమంది ఉపాధ్యాయులు చెప్పడం అనేది జరిగింది. కొంతమంది ఉపాధ్యాయులు మోటివేట్ చేసి ఊళ్ళో తిరిగి అంటే స్థానికంగా ఉండే సర్పంచ్ను వాళ్ళని వీళ్ళను అంత ఇచ్చేసి మోటివేట్ చేసి పిల్లల్ని తీసుకొని రావడం అనేది జరుగుతోంది. కొన్ని సీజన్లు వచ్చినప్పుడు అంటే వృత్తిపరమైనటువంటి ఇప్పుడు వ్యవసాయం అని అనుకున్నాము, మన జిల్లాలో ఇప్పుడు చెనక్కటి పెరకడము ఇలాంటివి వచ్చినప్పుడు పిల్లలను అసలు స్కూళ్ళకు పంపకుండా ఆపుతా ఉన్నారు పేరెంట్స్. కాబట్టి వీళ్ళు కూడా దాన్ని గ్రహించాలి. విద్యా హక్కు అన్నది హక్కు, ప్రభుత్వాలు ఆ చట్టాలని కల్పించినా వాటికి మన వంతు కూడా కృషి ఉండాలి అని నేను అంటాను.
1: అది వాస్తవమే సార్ మీరు చెప్పేది. కాకపోతే ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల అవేర్నెస్ పెరిగింది.
0: పెరిగింది పెరిగిందండి, అది కూడా ఉంది. మన పిల్లల్ని చదివించుకోవాలన్న
1: దాన్ని పోల్చితే ఇవాళ చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లడు బాగుండాలా చదువుకోవాలా అనే ఉద్దేశంతో పట్టణాలకు నగరాలకు వాళ్ళు మైగ్రేట్
0: కావాలి
1: చేస్తున్నారు. కానీ కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కుటుంబం జరగడానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ వృత్తుల్లోకి తీసుకురావడం అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి వాళ్ళను కూడా కొంత రిఫార్మ్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగని మొత్తం ఈ వృత్తులన్నీ వదిలేసి అందరూ బాగుండాలా అని అనుకోవడానికి కూడా అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. వీలైనంత వరకు ఆ ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవాళ మన భారతదేశంలో దాదాపుగా 22 కోట్ల పైబడి 6 నుంచి 14 సంవత్సరాల వయసు ఉండే పిల్లలు ఉన్నారన్నటువంటిది అంచనా. 22 కోట్ల పైబడి 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు
0: పద్నాలుగు సంవత్సరాల
1: లోపలుండే ప్రతి బాలబాలికలు బాలల కిందే. అట్లా ఈ 22 కోట్ల మందిలో దాదాపుగా 1 కోటి మంది పిల్లలు పాఠశాలకి పోలేదంట.
0: అంటే స్కూల్ ముఖమే చూడలేదు,
1: తెలియదు వాళ్ళకు బడి ఎట్లా ఉంటుందో తెలియదు, స్కూల్కి పోవడం అనేది తెలియదు. అలాంటి పిల్లలు దాదాపు భారతదేశంలోనే 1 కోటి మంది ఉన్నారు. కాబట్టి ఆ వాళ్ళని సంస్కరించి పాఠశాలకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఏం చేయాలంటే కొన్ని ప్రోత్సాహకాలని ప్రకటించాల్సిన అవసరం ఉంది. అంటే కొన్ని కుటుంబాలు అది పని చేస్తే కానీ వాళ్ళకు
0: ఇల్లు గడవని కుటుంబాలు ఉన్నాయి
1: అనేటటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలని గుర్తించి అంత్యోదయ స్కీమ్లని అన్నపూర్ణ స్కీమ్లని చెప్పి ప్రభుత్వం పెట్టి ఉచితంగా బియ్యం కల్పించడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో అదే క్రమంలో
0: పిల్లలకు మధ్యాహ్న భోజనం కూడా
1: కల్పిస్తున్నారు. అదే క్రమంలో ఆ కుటుంబాలని ఐడెంటిఫై చేసి వాళ్ళ పిల్లల్ని మీరు బడికి పంపితే గానీ మీకు ఈ స్కీమ్ అప్లై కాదు అన్నటువంటి కొన్ని నిర్బంధాలు విధించాల్సి వస్తుంది. అంటే ఉద్దేశం ఏమంటే వాళ్ళ కుటుంబంలో ఉండేటటువంటి పిల్లలు చదువుకోవాలా, వాళ్ళు బాగుండాలనేటటువంటిదే ఒక ఉద్దేశం. అంటే ఈ చట్టం అమలు చేసేటటువంటి క్రమంలో ఇలాంటి చర్యలు
0: తీసుకోవాల్సిన అవసరం ఉందండి.
1: అవి చేయాల్సి వస్తుంది. మరి ఆ క్రమంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాం మేమైతే.
0: ఇప్పటికే అంటే మీరన్నట్టు కొన్ని ప్రోత్సాహకాలు కల్పిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనం ఏంటంటే మన రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనం మధ్యాహ్న భోజనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత పిల్లలకు యూనిఫామ్లు ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే పేద పిల్లలకు పుస్తకాలు ఇవ్వడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. ఈ ప్రోత్సాహకాలు ఇంకా రొంత బాగా అమలు జరిగిన నాడే మనం ఈ విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అంటే సంపూర్ణంగా ఒక స్థితికి తెచ్చిన వాళ్ళం అవుతామని చెప్పేసి అని అంటారు. బాగుందండి లేరు గారు, ఇంకేమైనా మనం అంటే ఈ చట్టం గురించి మాట్లాడుకోవడానికి?
1: అది సార్, ఇప్పుడు మొత్తం మీద ఏమంటే ఈ వ్యవస్థలో ఈ అన్నీ ఉంటాయి. ఈ వ్యవస్థలో కార్మిక సంబంధించి లేదా విద్యకు సంబంధించి ఈ మనుషులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి
0: ఇవన్నీ ఉంటేనే సమాజం
1: ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక చట్టం అమలు కావాలన్నప్పుడు ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు, దాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత, అధికారులు చేసేటటువంటి కార్యక్రమాలు,
0: కృషి,
1: ఇవి వీటన్నిటిపైన అది ఆధారపడుతుంది.
0: ఒకదానికోటి ఇవి లింక్ ఉన్నాయి, ఒకదానికోటి ఆధారపడి ఉన్నాయి.
1: ఇప్పుడు ఒక ప్రతి జిల్లాలోనూ ఆ జిల్లా యంత్రాంగం పైన ఈ ప్రధానమైనటువంటి బాధ్యత అవి.
0: అవునండి,
1: ఆ జిల్లా యంత్రాంగం కూడా అంటే చాలా జిల్లాల్లో చేస్తున్నారు అనుకోండి, అంటే వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉండేటటువంటి పరిమితుల్లో అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని ఇంకొంచెం విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ఇంకొంచెం మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కార్మిక వ్యవస్థ ఉంది, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కానివ్వండి లేదా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కానివ్వండి, వాళ్ళు ఉంటారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ బాల కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఈ పాఠశాలలో చేర్పించడం, హాస్టల్లో చేర్పించడం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది జరగట్లేదు. కొన్ని దాంట్లో పోతున్నాయి

0: చూస్తున్నారు, అవి చూస్తున్నారు, ఉన్న వాటిలో కొన్ని కేసులు పెడుతున్నారు, వాళ్ళది ఏదో ఫైన్ ఇంపోజ్ చేయడం ఇవి జరుగుతూ ఉన్నాయి. అట్లా కాకుండా స్ట్రిక్ట్గా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ, ఏది బాల కార్మిక నిరోధ చట్టాన్ని,
1: నిరోధక చట్టం,
0: ఆ నిరోధక చట్టాన్ని దాన్ని అమలు చేసేటటువంటి క్రమంలో ఈ మొత్తం పిల్లల్ని ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొని వచ్చి ఒక హోమ్లో పెట్టడం కానీ, లేదా అక్కడ నుంచి వాళ్ళని హాస్టల్లో చేర్పించడం, పాఠశాలలో చేర్పించడం, ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటిపైన ఈ కార్మిక రంగంలో ఉండేటటువంటి కమిషన్ ఆఫ్ లేబర్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దానిపైన దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. సో వాళ్ళని మానిటరింగ్ చేసేటటువంటి జిల్లా యంత్రాంగం కూడా వాటిపైన కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ రకంగా మొత్తం ఒక టీమ్గా వర్క్ చేసినప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి పని ఒత్తిడిలో అంతా దీనిపైన కేంద్రీకరించడం అన్నటువంటిది కూడా అది సాధ్యం కాదనుకోండి. కాకపోతే ఉన్నటువంటి వెసులుబాటులో ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి తీసుకొని వచ్చి చేర్పిస్తూ పోతే ఇదే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి
1: కార్యక్రమాలు,
0: ఏ ఒక ప్రాంతం కాకుండా మొత్తం అందరూ కూడా. ఇవాళ మోడీ గారు స్వచ్ఛ భారత్ అని ఏ రకంగా మొత్తం ప్రపంచ
1: దేశవ్యాప్తంగా
0: ఒక ఉద్యమంగా ఆయన తీసుకొని వచ్చి ఈ కలుషితమైన
1: చేసి చూపిస్తా ఉన్నాడు,
0: కలుషిత వాతావరణం నుంచి దూరంగా ఉంచి
1: ఉందాం
0: మనం బాగుందామని చెప్పి ఏ రకంగా అయితే అనుకున్నారో ఆ క్రమంలోనే అదే విధంగా ఆ ఊపులోని
1: ఈ విద్యా హక్కు చట్టాన్ని కూడా ప్రతి ఒక్కరు సమాజంలోని వ్యక్తులందరూ,
0: ఎందుకంటే అది కేంద్ర చట్టం, అది రాష్ట్ర చట్టం ఏం కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే చట్టమే కాదు, మొత్తం అది దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఈ కార్మిక చట్టం కూడా, ఈ బాల కార్మికుల నిరోధక చట్టం కూడా కేంద్ర ప్రభుత్వం
1: సక్రమంగా అమలు జరిగినప్పుడు,
0: కాబట్టి ఈ రెండింటినీ సక్రమంగా అమలు జరిపేటటువంటిది ఒక యుద్ధ ప్రాతిపదికన చేయగలిగినప్పుడు
1: ప్రతి పిల్లాడు కూడా చదువుకునేందుకు ఆస్కారం కలుగుతుంది. ధన్యవాదాలండి లాయర్ గారు, అబ్దుల్ రసూల్ గారు చాలా చక్కటి విషయాలను మాతోటి చర్చించారు. బాల కార్మిక నిర్మూలన వ్యవస్థ గురించి, ఆ తర్వాత విద్యా హక్కు చట్టం గురించి మీకు మా ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: నమస్కారం. హేమావతి కార్యక్రమంలో శ్రోతలు ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో బాల కార్మిక నిర్మూలన చట్టం, విద్యా హక్కు గురించి న్యాయవాది శ్రీ ఎస్ అబ్దుల్ రసూల్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఏ సుభాన్.
3: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
2: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.

0: Series will be played in Colombo from the 23rd of this month. In football, East Bengal FC will take on Sporting Club Delhi in the first semi-final of the 135th Durand Cup at the Salt Lake Stadium in Kolkata today. The match will begin at 7 p.m. IST, with both teams aiming to secure a place in the final. And now for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Abhishek. National Testing Agency refresh, four-tier paper check, 600 experts out, CISF security at officers informs the Indian Express. Nitin Naveen taps Tauri for UP, Punia for Punjab ahead of 2027 polls, reports the Pioneer. The Pioneer, in its editorial piece, The Courage That Refuses to Look Away, writes that World Humanitarian Day honors the selfless service of humanitarian workers, but they need protection and funding, not just applause. Trump cites CEC, India poll rules to push US voter ID bill, states in the Sun Times. Pakistan Supreme Court orders Imran Khan be moved to hospital, reports the Asian Age. And finally, vocational education third language must for class 9 from the current academic session, writes the Times of India about Delhi government's revised class 9 examination and promotion policy. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Government approves incentive scheme to accelerate domestic PNG connections. National Testing Agency revamps its examination team by removing 600 experts and onboarding new ones. Jharkhand government releases list of 44 recruitment exams cancelled due to irregularities amid students' protest. Anti-corruption branch of Delhi government arrests former minister and AAP leader Satender Jain and five others in the Jal Board bribery case. UAE suspends all trade and financial dealings with Iran after accusing it of missile threat. And India to take on Pakistan in the crucial Pool D match of the FIH Men's Hockey World Cup in Amstelveen, Netherlands today. And with that, we end the morning news. Have a nice day.
2: Akasivani, Prakasam Jilla Samachara Lekha Vintaru, Rachana శ్రీ ఎంవిఎస్ ప్రసాద్.
3: వేగంగా వెలిగొండ పనులు, చెరువులకు కొత్త కళ, ఘనంగా ఆదివాసీ దినోత్సవం, నేతన్న సేవలో వంటి వివరాలతో కూడిన ప్రకాశం జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఒంగోలులో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసుల కళ వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పనులను పూర్తి చేసి ఆగస్టు చివరి వారంలో నల్లమల సాగర్కు నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 13వ తేదీన జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డితో కలిసి వెలిగొండ ప్రాజెక్టు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలోని వర్షాభావ ఫ్లోరైడ్ బాధిత ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికోసమే గత 2 సంవత్సరాలుగా శరవేగంగా వెలిగొండ ప్రాజెక్టు పనులు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని చెరువులకు కొత్త కళ రానుంది. 63 చెరువుల అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయి. జిల్లాలో 22 చెరువుల అభివృద్దికి 13.47 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా O&M కింద 41 చెరువుల మరమ్మతులకు 5.25 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు చెరువు కట్టల పటిష్టత, సప్లై ఛానళ్ల మరమ్మతులు, ఇతర కాంక్రీటు పనులు వేగంగా సాగుతున్నాయి. ఆదివాసీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఈ నెల 9వ తేదీన ఒంగోలులోని గిరిజన భవనంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జిల్లా అధికారులు పాల్గొన్నారు. తొలుత అల్లూరి సీతారామరాజు, ఇతర గిరిజన వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆదివాసీలు ఒంగోలు నగరంలో నిర్వహించిన ప్రదర్శన ఆకర్షణ.

0: కట్టుకుంది. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా అధికారులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 891 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కళా వైభవానికి ప్రతీక చేనేత అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే వీబీజీ రామ్జీ పథకం తీసుకురావడం జరిగిందని ప్రకాశం జిల్లా నీటి యాజమాన్య సంస్థ డ్వామా పథక సంచాలకులు జోసెఫ్ కుమార్ అన్నారు. ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో ఈ నెల 11వ తేదీన వీబీజీ రామ్జీ పథకంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ పథకం లక్ష్యాలు, ఇందులో చేపట్టడానికి అవకాశమున్న పనులు వంటి వివరాలపై అవగాహన కల్పించారు. అనంతరం జోసెఫ్ కుమార్ మాట్లాడుతూ వీబీజీ రామ్జీ పథకం కింద 318 రకాల పనులు చేపట్టవచ్చన్నారు. ఇందులో శ్రామికులకు 125 రోజుల పని కల్పించడం జరుగుతుందన్నారు. సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఉత్తమ పరిష్కార వేదికని ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద తెలిపారు. మధ్యవర్తిత్వంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన 2K వాక్, 6వ తేదీన బైక్ ర్యాలీ, 7వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ సత్యానంద విలేకరులతో మాట్లాడుతూ 3వ మధ్యవర్తిత్వం కార్యక్రమాన్ని ప్రస్తుతం ప్రారంభిస్తున్నామన్నారు. జిల్లాలో మధ్యవర్తిత్వంపై శిక్షణ పొందిన 36 మంది అధికారులు అందుబాటులో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు మీరు ప్రకాశం జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఎంవీఎస్ ప్రసాద్, ఆకాశవాణి ప్రకాశం జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. ముందుగా అనుమానాస్పదం చిత్రం నుంచి ఉన్నికృష్ణన్, శ్రేయ ఘోషల్ పాడిన పాట, వంశీ గీతరచన, సంగీతం ఇళయరాజా.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
4: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
5: ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
7: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
6: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
7: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
6: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
7: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
6: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
7: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
6: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అల్లరి రాముడు చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట ఇది. చైతన్యప్రసాద్ గీతరచన, సంగీతం ఆర్పి పట్నాయక్. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. అనురాగం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతరచన, సంగీతం పెండ్యాల. వినబోయే ముందుగా
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఎదరు నిందుకు
1: ఎదో ఎదో తకిలిగింత కలిగినందుకు
0: పదే పదే కన్నులివే బెదరు నిందుకు.

0: ఎందుకో
1: ఎదో ఎదో తకిలిగింత కలిగినందుకు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: బాద్షా చిత్రం నుంచి దలేర్ మహందీ రనైనారెడ్డి పాడిన పాట ఇది. రామజోగయ్య శాస్త్రి గీతరచన, సంగీతం ఎస్ఎస్ తమన్.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారం

0: పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
1: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
0: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై జిఆర్టీ జ్యువెలర్స్.
3: అత్తారింటికి దారేది చిత్రం నుంచి నరేంద్ర డేవిడ్ సెవెన్ పాడిన పాట. రామజోగయ్య శాస్త్రి గీతరచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ కెవి మహదేవన్ స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు. ముందుగా ప్రేమ్నగర్ చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట. ఆత్రేయ గీతరచన, సంగీతం కెవి మహాదేవన్.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

అగ్గి పుల్ల గీచేసేయ్, నీలో సైతాన్ తరిమేసేయ్. డ్రైవ్ ది డెవిల్ అవుట్. నేను పుట్టాను

కేవీ మహాదేవన్ 1918 మార్చి 14 కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. 1942 నుండి 1993 వరకు 50 సంవత్సరాలకు పైగా సంగీతం అందించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను స్వరబ్రహ్మ అనే బిరుదును ప్రదానం చేసింది. అందాల రాముడు చిత్రం నుంచి వి. రామకృష్ణ పాడిన పాట వినండి. ఆరుద్ర గీత రచన, సంగీతం కేవీ మహాదేవన్.

శంకరాభరణం, శృతిలయలు, మంజీరనాదం చిత్రాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు శ్రీ కెవి మహాదేవన్ గారు. స్వాతికిరణం చిత్రానికి ఉత్తమ ఫిలింఫేర్ సంగీత దర్శకునిగా అవార్డును అందుకున్నారు. దసరా బుల్లోడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆత్రేయ గీతరచన, సంగీతం కెవి మహాదేవన్.

కేవి మహాదేవన్ పూర్తి పేరు కృష్ణన్ కోయిల్ వెంకటాచలం మహాదేవన్. 1967 కందన్ కరుణై చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకునిగా తొలి జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఈయన తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాష చిత్రాలకు సంగీతాన్ని అందించారు. మంగమ్మ గారి మనవడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి గీతరచన, సంగీతం కెవి మహాదేవన్.

ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ కెవి మహాదేవన్ స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు వింటున్నారు. ఇప్పుడు విందాం. మంచి మనసులు చిత్రం నుంచి ఘంటసాల జమునారాణి బృందం పాడిన పాట. ఆత్రేయ గీతరచన, సంగీతం కెవి మహాదేవన్.

అడవిరాముడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఎస్ జానకి పాడిన పాట విన్నారు. వేటూరి గీతరచన, సంగీతం కెవి మహాదేవన్. శ్రోతలు, ఇంతవరకు ప్రముఖ సినీ సంగీత దర్శకులు స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు విన్నారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు కెవి మహాదేవన్ స్వరపరిచిన చిత్రాల నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఈ ఉత్తరం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి శ్రోతలు చందా శ్రీనివాసులు, రామాంజనమ్మ, కుమారి, చౌడమ్మ, బిఎన్నయ్య వీరందరూ కోరుతున్నారు వంశీ చిత్రం నుంచి పాటను వినిపించమని. చిత్రంలోని పాటకు గానం ఉదిత్ నారాయణ్, సుజాత వీరందరి కోసం వంశీ చిత్రం నుంచి ఈ పాట.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా సాత్.
4: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటను వినిపించమని అనంతపురం సింగనమల్లి నుండి శ్రోతలు ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్ భారతి కోరుతున్నారు. చిత్రం బృందావనం, వపెద్ది సురేష్. మరి శ్రోతల కోరిక మేరకు బృందావనం చిత్రం నుంచి ఈ పాట

0: கான மொட்டிமலா
1: சைபால்
0: கஜ்ஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా மீ ఆరోగ్యానికి శ్రీఆల్. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: నిన్నే ప్రేమిస్తా చిత్రం నుంచి రాజేష్ చిత్ర పాడిన పాట ఇది. ఈ పాటను కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్లుర్తి మండలం రామళ్ళకోట నుండి మా విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని.
1: ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టి జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1

0: 800-420-2233.
1: పుణ్యవతి చిత్రం నుంచి పాటను వినిపించమని జిల్లా ఏకలవ్యనగర్ నుండి శ్రోతలు బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకి, భానుశ్రీ, బేబీ భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరూ కోరుతున్నారు. గీతరచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఘంటసాల. పుణ్యవతి చిత్రం నుంచి ఈ పాట వినండి.

అనంతపురం గుత్తిరోడ్ రాణీనగర్ నుండి శ్రోతలు బొజ్జప్పగారి రాజశేఖర్, భార్య బొజ్జప్పగారి సుజాత, బొజ్జప్పగారి సూర్యదర్శిని శివలింగమ్మ, స్నేహకుమారి వీరందరూ కోరుతున్నారు ఇష్క్ చిత్రం నుంచి పాటను వినిపించమని. చిత్రంలోని పాటకు గానం ప్రదీప్, విజయ్, కళ్యాణి నయ్యర్, అనంత శ్రీరామ్ గీతరచన, సంగీతం అనూప్ రుబెన్స్. వినండి ఇష్క్ చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ, 5:30 లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు 6:30 చిత్రసీమ, 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే చెంచులక్ష్మి ఇరికిల సాని ఘట్టం చెంచు నాటకం నేపథ్యగానం, 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ఇందులో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. 8:00 రసధ్వని పాత సినిమా పాటలు, 8:15 శాసనసభ సమీక్ష, ఇక 8:45 జానపద గేయాలు కళాకారుని శ్రీమతి కాతుంబి బృందం, 9:30 నాటిక అలాగే రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఇంద్రధనస్సు. ఇవి ఈ సాయంత్రం ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: గోవర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భారతదేశం ప్రస్తుతం తన సహజవాయువు అవసరాల్లో సుమారు 50% వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. రవాణా, పరిశ్రమలు, వాణిజ్యం, గృహ అవసరాల్లో సహజవాయువు వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ప్రత్యామ్నాయ వాయు ఇంధన వనరులను అభివృద్ది చేయాల్సిన అవసరం మరింత పెరిగింది. ప్రత్యేకంగా హర్ముజ్ జలసంధి మార్గంలో చోటు చేసుకునే భౌగోళిక, రాజకీయ పరిణామాలు, సరఫరా అంతరాయాలు భారత్కు దిగుమతి ఇంధనాలపై ఉన్న ఆధారపడడంలోని ప్రమాదాలను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. భారతదేశానికి అవసరమైన ద్రవీకరించిన సహజవాయువు ఎల్ఎన్జీలో సుమారు 55-60% ఈ కీలక సముద్ర మార్గం ద్వారా వస్తున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేయగల పునరుత్పాదక వాయు వనరులకు ప్రాధాన్యత ఇవ్వడం వ్యూహాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడం, దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడడాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సంపదగా మార్చడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి రంగాన్ని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విస్తరించేందుకు ఉద్దేశించిన గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంకు కేంద్ర మంత్రివర్గం 6 ఆగస్టు 2026న ఆమోదం తెలిపింది. ఈ పథకానికి మొత్తం 23,731 కోట్ల రూపాయలను కేటాయించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఈ పథకం అమలు కానుంది. పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేయనున్న ఈ పథకం ద్వారా దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడంతో పాటు భారీ స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయడం కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి ఇస్కా ప్రొడక్షన్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడానే కా టార్గెట్ కరీబ్ 5 MMSCMD प्रोडक्शन के लेवल तक पहुंचाने का इसमें टारगेट लिया गया है. अगर इसको हम एनवायरमेंटल पॉइंट से देखें तो दिस विल सेव अबाउट 40 मिलियन टन्स ऑफ कार्बन डाइऑक्साइड एमिशन. करीब 75,000 करोड़ रुपीज नेशनल जीडीपी को ऐड होगा और अबाउट 1.5 लाख जॉब्स विल बी क्रिएटेड बाय दिस प्रोग्राम.
0: ఈ నేపథ్యంలో వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, వంటగది వ్యర్థాలు, మార్కెట్ వ్యర్థాలు వంటి జీవ వ్యర్థాలను కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీగా మార్చడం ద్వారా దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గోబర్ధన్ అంటే గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రిసోర్సెస్ ధన్, సేంద్రీయ వ్యవసాయాలను సంపదగా మలచడం. దీనిని మొదటిసారిగా 2018లో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్లో భాగంగా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువుల పేడ, వ్యవసాయ వ్యర్థాలు, వంటగది వ్యర్థాలు, మార్కెట్ నుంచి వచ్చే సేంద్రీయ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం దీని ప్రారంభ లక్ష్యం. ఈ వ్యర్థాలను బయోగ్యాస్ బయోస్లర్లీగా మార్చడం ద్వారా గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడం, గ్రామీణ ప్రజలకు అదనపు ఆదాయ మార్గాలను సృష్టించడం వంటి లక్ష్యాలతో కార్యక్రమం ముందుకు సాగింది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని ఇంధన భద్రత, పునరుత్పాదక ఇంధనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక రంగాలను అనుసంధానించే జాతీయ స్థాయి పథకంగా కేంద్ర ప్రభుత్వం విస్తరిస్తోంది. ఇప్పటివరకు కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు 4 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాల పరిధిలో అమలయ్యేవి. దీనివల్ల విధానపరంగా సమన్వయం, ప్రాజెక్టుల అమలు, పెట్టుబడుల ఆకర్షణలో కొంత విభజన ఉండేది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజి రంగానికి సంబంధించిన కార్యక్రమాలను పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏకీకృతం చేసింది. దీంతో విధానం, పెట్టుబడులు, మౌలిక వసతులు, మార్కెట్, సాంకేతికత, రుణ సదుపాయాలు, ముడి పదార్థం సరఫరా వంటి అంశాలను ఒకే సమగ్ర వ్యవస్థలోకి తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. గోబర్ధన్ పథకం ప్రధాన లక్ష్యాల్లో అత్యంత కీలకమైనది దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం. దీని ద్వారా దిగుమతి చేసుకునే సహజవాయువుపై ఆధారపడ్డాన్ని తగ్గించడమే కాకుండా దేశీయ పునరుత్పాదక వాయు ఉత్పత్తికి భారీ మార్కెట్ను సృష్టించవచ్చు.

0: ప్రభుత్వం అంచనా ప్రకారం ఇంధన దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడం ద్వారా భవిష్యత్తులో 40,000 కోట్ల రూపాయలకు పైగా విదేశీ మార్కద్రవ్యాన్ని ఆదా చేసే అవకాశం ఉంది. అదే సమయంలో సిబిజీ ప్లాంట్ల చుట్టూ ఏర్పడే స్థానిక ఆర్థిక వ్యవస్థ ద్వారా రైతులు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు, చిన్న పరిశ్రమలు, సహకార సంఘాలు, రవాణా రంగం, వ్యర్థాల సేకరణ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్లాంట్లకు అవసరమైన వ్యవసాయ వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక మౌలిక వసతులు అవసరం. దీనిని దృష్టిలో పెట్టుకుని పెట్రోలియం మరియు సహజవాయువుల మంత్రిత్వ శాఖ బయోమాస్ అగ్రిగేషన్ మిషనరీ బీఏఎం పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి మొత్తం 564.75 కోట్ల రూపాయలను కేటాయించారు. వ్యవసాయ క్షేత్రాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను సేకరించి బయోగ్యాస్ ప్లాంట్లకు తరలించేందుకు ఈ యంత్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది.
1: ఆజ్ స్కీమ్ అప్రూవ్ హుయే వో ఏ కాంప్రిహెన్సివ్ స్కీమ్ హై జిస్మే 6 పిల్లర్స్ హై జో భీ మ్యానుఫ్యాక్చర్ కరేగా బయోగ్యాస్ ఉస్కో ఏక్ అష్యూర్డ్ ఆఫ్ టేక్ యానీ ఉస్కే ప్రోడక్ట్ కో ఖరీదనే కీ గ్యారంటీ దీ జాయేగీ. సెకండ్ హై ప్రైస్ కీ స్టెబిలిటీ. ప్రైస్ గ్లోబల్ ఆయిల్ కా ప్రైస్ గ్యాస్ కా ప్రైస్ అప్ అండ్ డౌన్ హోతా రహతా హై తో బయోగ్యాస్ కో వో సబ్ వొలటిలిటీ ప్రైస్ కీ నా దేఖనీ పడే ఇస్కే లియే ఏక్ అష్యూర్డ్ ప్రైస్ కా సిస్టమ్ బనాయా గయా. ఔర్ జో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హోతా హై బయోగ్యాస్ కే ప్లాంట్ లగానే మే ఉస్మే సపోర్ట్ దియా జాయేగా క్యాపెక్స్ కా సపోర్ట్. ఔర్ చౌథా పిల్లర్ హై పైప్ లైన్ కా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యానీ జహాన్ సే బయోగ్యాస్ కా ప్లాంట్ లగతా హై వహాన్ సే కన్స్యూమర్స్ తక్ పహుంచానే కే లియే జో పైప్ లైన్ కా నెట్వర్క్ చాహియే उसको सपोर्ट करने के लिए भी इस स्कीम में फोर्थ पिलर रखा गया है. फिफ्थ पिलर है एमएसएमईज और विशेषकर जो वेमेन लेड एमएसएमईज हैं उनके लिए क्रेडिट गारंटी. और सिक्स्थ पिलर है इनोवेशन के लिए. मान लो कोई नए मेथड से करना चाहे, कोई नया टेक्नोलॉजी लाना चाहे इसमें, तो उनको एक इनोवेशन का स्कोप चैलेंज फंड के थ्रू दिया जाए.
0: సిబిజీ ఉత్పత్తి చేసిన తర్వాత దానిని మార్కెట్కు చేరవేయడం మరో కీలక సవాలు. ఈ సమస్యను పరిష్కరించేందుకు డెవలప్మెంట్ ఆఫ్ పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ పథకం అమల్లో ఉంది. 2024-25 నుంచి 2028-29 వరకు ఈ పథకానికి 994.5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఇప్పటి వరకు సుమారు 56.31 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. సిబిజీ ప్లాంట్లను ప్రధాన పైప్లైన్లు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సిజిడి వ్యవస్థలతో అనుసంధానించడం ద్వారా రవాణా వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఉత్పత్తిదారులకు మార్కెట్ను పెంచడం దీని లక్ష్యం. కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఉత్పత్తిలో మరో ముఖ్యమైన ప్రయోజనం సేంద్రీయ ఎరువుల ఉత్పత్తి. బయోగ్యాస్ తయారీ అనంతరం మిగిలే స్లర్లీని శుద్ధి చేసి సేంద్రీయ ఎరువుగా ఉపయోగించవచ్చు. ఈ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ఎరువుల శాఖ మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ ఎండిఏ పథకాన్ని అమలు చేస్తోంది. కిణ్వ ప్రక్రియకు గురైన సేంద్రియ ఎరువు, ద్రవ్య కిణ్వ సేంద్రియ ఎరువు, ఫాస్ఫేట్ సమృద్ధిగా ఉన్న సేంద్రియ ఎరువులకు మెట్రిక్ టన్నుకు 1,500 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందించనున్నారు. 2026 మార్చి 4 నాటికి సమీకృత ఎరువుల నిర్వహణ వ్యవస్థలో 120 బయోగ్యాస్ ప్లాంట్లు నమోదు అయ్యాయి. ఎరువుల మార్కెటింగ్ కంపెనీలు, సిబిజీ ఆపరేటర్ల మధ్య 44 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. కంప్రెస్డ్ బయోగ్యాస్ రంగంలో సాంకేతికత, ఉత్పత్తి సామర్థ్యం, క్షేత్రస్థాయి అమలును మెరుగుపరిచేందుకు పరిశోధనకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఐసిఏఆర్ చేపట్టిన 2 ఏళ్ల ప్రాజెక్టు క్షేత్రస్థాయి ప్రదర్శనలకు మద్దతు ఇస్తోంది. అదేవిధంగా నీతి ఆయోగ్ గోబర్ధన్ కార్యక్రమం మొత్తం ప్రభావాన్ని అంచనా వేస్తోంది. గోబర్ధన్ పథకాన్ని కేవలం సిబిజీ ప్లాంట్ల నిర్మాణానికి పరిమితం చేయకుండా ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు మొత్తం విలువ గొలుసును అభివృద్ధి చేసి సమగ్ర వ్యవస్థగా రూపొందించారు. ఇందులో భాగంగా సిబిజీ ఉత్పత్తిదారులకు స్థిరమైన మార్కెట్ను కల్పించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సిబిజీకు కిలోగ్రాముకు సుమారు 105 రూపాయల చొప్పున నియంత్రిత ధరను ప్రవేశపెట్టి ఉత్పత్తిదారులకు స్థిరమైన ఆదాయ అవకాశాలను కల్పించనున్నారు. అర్హత ఫీల్డ్ కలిగిన గ్రీన్ సిబిజీ ప్రాజెక్టులకు రోజువారీ మూలధన సహాయం అందించడంతో పాటు సిబిజీ ప్లాంట్లను ప్రధాన గ్యాస్ పైప్లైన్లు, సిటీ గ్యాస్ పంపిణీ వ్యవస్థలతో అనుసంధానించేందుకు పైప్లైన్ వంటి మౌలిక వసతులకు మద్దతు ఇవ్వనున్నారు. సిబిజీ రంగంలో ఎంఎస్ఎంఈల పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రుణ హామీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆర్థిక సంస్థల నుంచి రుణాలను పొందటాన్ని సులభతరం చేయనున్నారు. అదే సమయంలో జిల్లా స్థాయిలో సిబిజీ విలువ బలోపేతం చేసేందుకు ప్రత్యేక సిబిజీ ఎకోసిస్టమ్ ఛాలెంజ్ ఫండ్ను ఏర్పాటు చేసి ముడి పదార్థం వనరుల గుర్తింపు, సేకరణ, మౌలిక వసతులు, సాంకేతికత స్వీకరణ, సేంద్రియ

0: సేవలకు విలువ జోడింపు, సామర్థ్యం నిర్మాణం వంటి కార్యక్రమాలకు మద్దతు అందించనున్నారు. ఈ 6 అంశాల సమన్వయంతో సిబిజీ రంగానికి స్థిరమైన మార్కెటు, పెట్టుబడులు, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు లభించి దేశవ్యాప్తంగా బలమైన బయో ఎనర్జీ ఎకోసిస్టమ్ ఏర్పడే అవకాశం ఉంది.
1: జో కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ఇస్కా ప్రొడక్షన్ అగ్లే ఏక్ సాల్ ఏక్ డెకేడ్ కే అందర్ 10 గుణా బడానే కా టార్గెట్ లియా గయా. 5 MMSCMD ప్రొడక్షన్ కే లెవెల్ తక్ పహుంచానే కా ఇస్మే టార్గెట్ లియా గయా. అగర్ ఇస్కో హమ్ ఎన్వైరన్మెంటల్ పాయింట్ సే దేఖే తో దిస్ విల్ సేవ్ అబౌట్ 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. 40 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కరీబ్ 75,000 కరోడ్ రూపీస్ నేషనల్ జిడిపి కో యాడ్ హోగా ఆర్ అబౌట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ బై దిస్ ప్రోగ్రామ్ డైరెక్ట్ అండ్ ఇన్డైరెక్ట్ 1.5 లాక్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్. ఫాసిల్ ఫ్యూల్ 10 మిలియన్ మెట్రిక్ టన్ కో ఇంపోర్ట్ కర్నే కి జరూరత్ నీ పడేగి ఉస్కో రిప్లేస్ కర్కే ఇస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ సే బహుత్ సారీ చీజే కీ జా సకే.
0: గోబర్ధన్ పథకంలో రైతులు కేవలం ముడిసరుకు సరఫరాదారులుగా కాకుండా దేశ ఇంధన భద్రతలో భాగస్వాములుగా మారే అవకాశం ఉంది. పంట కోత అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలు, పశువుల పేడ వంటి పదార్థాలకు విలువ కల్పించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. అదే సమయంలో సిబిజీ ఉత్పత్తి అనంతరం లభించే సేంద్రియ ఎరువులను వ్యవసాయంలో వినియోగించడం ద్వారా రసాయన ఎరువులపై ఆధారపడడాన్ని కొంతమేర తగ్గించవచ్చు. అంటే ఒక గ్రామంలో ఉత్పత్తి అయ్యే వ్యర్థం మరోవైపు ఇంధనంగా, మరోవైపు ఎరువుగా మారే వలయాకార ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతుంది. గోబర్ధన్ పథకానికి ఉన్న మరో ముఖ్యమైన కోణం గ్రామీణ వ్యర్థాల నిర్వహణ. వ్యర్థాలను సక్రమంగా సేకరించి సిబిజీ ప్లాంట్లకు తరలించడం ద్వారా గ్రామాల్లో చెత్త పేరుకుపోవడం, పశువుల వ్యర్థాల నిర్వహణ సమస్యలు, పంట అవశేషాల దహనం వంటి సమస్యలను తగ్గించవచ్చు. ఒక ప్రాంతంలోని సేంద్రియ ఎరువులు అదే ప్రాంతంలో ఇంధనంగా మారితే రవాణా అవసరాలు కూడా తగ్గుతాయి. దీంతో స్థానిక స్థాయిలోనే ఉపాధి, ఆదాయం, ఇంధనం, ఎరువుల ఉత్పత్తి వంటి కార్యక్రమాలు అభివృద్ధి చెందుతాయి. రసాయనికంగా సిబిజీ సహజవాయువుతో సమానమైన లక్షణాలను కలిగి ఉండడం దీని ప్రధాన బలం. అందువల్ల ఇప్పటికే ఉన్న గ్యాస్ ఆధారిత మౌలిక వసతుల్లో దీన్ని అనుసంధానించే అవకాశం ఉంది. సిఎన్జి వాహనాలు, గృహ వినియోగం, పారిశ్రామిక అవసరాలు వంటి రంగాల్లో బయోగ్యాస్ వినియోగాన్ని విస్తరించవచ్చు. దీంతో కొత్త ఇంధన మౌలిక వసతులను పూర్తిగా నిర్మించాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న గ్యాస్ పర్యావరణ వ్యవస్థను ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. గోబర్ధన్ కేవలం ఇంధన పథకం మాత్రమే కాదు, వ్యవసాయ వ్యర్థాలను కాల్చకుండా కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారీలో వినియోగించడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. పశువుల పేడ, ఇతర సేంద్రియ వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం వల్ల వ్యర్థాల నుంచి పర్యావరణ ప్రభావాలను కూడా తగ్గించే అవకాశం ఉంది.
1: ఔర్ ఇసీ గ్యాస్ కో నికాల్నే కే బాద్ మే బాకీ జో ఇస్మే బచ్ జాతా హై దట్ ఇస్ ఆర్గానిక్ మెన్యూర్ ఔర్ ఉస్కీ బహుత్ అచ్చీ వాల్యూ హోతీ హై ఔర్ బహుత్ అచ్చీ ఉస్కీ ప్రాపర్టీస్ హోతీ హై. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇస్సే జో ప్రొడ్యూస్ హోగా దట్ విల్ బి అబౌట్ 250 మిలియన్ మెట్రిక్ టన్.
0: భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఈ నేపథ్యంలో కేవలం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం కీలకంగా మారింది. వ్యర్థాలను ఇంధనంగా మార్చడం ద్వారా ఒకేసారి అనేక సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. వ్యర్థాల నిర్వహణ, పునరుత్పాదక ఇంధనం, రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి, సేంద్రియ ఎరువులు, ఇంధన భద్రత వంటి అంశాలను ఒకే వ్యవస్థలో అనుసంధానించే సామర్థ్యం గోబర్ధన్ పథకంకు ఉంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2035-36 ఆర్థిక సంవత్సరం వరకు అమలు కానున్న గోబర్ధన్ పథకం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ రంగాన్ని ఒక చిన్న స్థాయి ప్రత్యామ్నాయ ఇంధన రంగం నుండి దేశ ఇంధన వ్యవస్థలో కీలక భాగంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ బయోగ్యాస్ ఉత్పత్తిని సుమారు 10 రెట్లు పెంచడం, భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, గ్రామీణ ప్రాంతాల్లో వలయాకార జీవ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. భారతదేశ వ్యర్థాలు దేశ పురోగతికి ఇంధనంగా మారాలి. భారత గ్రామాలు స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మారాలి. రైతులు దేశ ఇంధన భద్రతలో భాగస్వాములు కావాలి అన్న కేంద్ర ప్రభుత్వ దృక్పథంతో గోబర్ధన్ పథకం ముందుకు సాగుతోంది. గోబర్ధన్ పథకం ద్వారా ఇప్పటి వరకు సమస్యగా కనిపించిన సేంద్రియ వ్యర్థాలే భవిష్యత్తులో భారతదేశ ఇంధన భద్రతకు కీలక వనరులుగా మారే అవకాశం ఉంది. వ్యర్థాల నుంచి ఇంధనం, ఇంధనం నుంచి ఆదాయం, ఆదాయం నుంచి గ్రామీణ అభివృద్ధి అనే కొత్త ఆర్థిక వ్యవస్థకు గోబర్ధన్ పథకం బాటలు వేయనుంది. గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయో ఎనర్జీ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

టైపోగ్రఫీ అనేటువంటి పదం గ్రీకు భాష నుంచి వచ్చిందన్నమాట. సో గ్రీకు భాషలో ఫోటో అంటే లైట్, గ్రఫీ అంటే గీయడం. సో లైట్ ద్వారా డ్రా చేసి ఇస్తుంది కాబట్టి సో దీన్ని ఫోటోగ్రఫీ అని అన్నారన్నమాట. అండ్ మరి మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ ఎవరు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662484 ఈ వాట్సాప్ నెంబర్కి. మరొక లవ్ యూ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మరి మన హరివిలులో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ ఎవరు అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు అంటే, విశ్వజ్ఞ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, అలాగే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారు కాదండి. అలాగే రాజేష్ గారు హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే రామకృష్ణ గారు నీరుకట్టు రామకృష్ణ గారు చీరాల నుంచి పంపించారు, బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. అలాగే హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్క అండ్ హనీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లె టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా విజయవాడ నుంచి నందు గారు రైట్ ఆన్సర్, అలాగే పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి పంపించారనమాట, బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. భారతదేశపు మొట్టమొదటి మహిళా జర్నలిస్ట్ హోమై వ్యారావాలా, సో ఈవిడ్ని డాల్డా 13 అని కూడా పిలిచేవారనమాట. భారతదేశ విభజన స్వాతంత్ర్య కాలం నాటి ఎన్నో చారిత్రాత్మక క్షణాలను ఆమె తన కెమెరాలో బంధించారు.

అండ్ ఇంకా చెప్పాలి అంటే మనకి ఇప్పటికీ కూడా ఫ్రీడమ్ ఫైట్ జరిగినప్పుడు ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోస్ట్లీ ఈవిడ తీసిన ఫొటోసే అనమాట. సో అది మరి సంగతి. అండ్ ఇంకా మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఆన్లైన్లో ఒకేసారి చాలామంది ప్లేయర్స్తో గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, సో ఇలా చాలామంది ఒకేసారి ఒకటే గేమ్లో తలపడటాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఆన్లైన్లో ఒకేసారి చాలామంది ప్లేయర్స్ ఒకే గేమ్లో తలపడటాన్ని ఏమంటారు? మరి ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866 24888 14. ఈ వాట్సాప్ నెంబర్కి శివమణి ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాటైతే వింటూ

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశాలు వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి

0: ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వాణిజ్య సందేశాలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేద్దాం. మూసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మర్సి విజయ ఆన్సర్ కాదండి. అండ్ అలాగే మురహరి యశోద జానకి.

రాజు గారు వీక్లీ బజార్ నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే విశ్వక్ నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి పెడనా జోగానంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు సో రైట్ ఆన్సర్ పంపించారు. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి వెన్నెలవల్లి రామకార్తిక తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ పంపించారు. ఓకే. అండ్ ఇంకా కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమన్పాడు నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు రైట్ ఆన్సర్. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. కాదండి, మీరు పంపించింది ఏంటంటే సింగిల్ ప్లేయర్ గేమ్ గురించి, బట్ నేను అడిగింది చాలా మంది ప్లేయర్స్ ఆడేటువంటిది. అలాగే కన్నయ్య మామిడిగుంటపల్లి ఐరాల చిత్తూరు నుంచి పంపించారు. కాదండి. అండ్ మురళి గారు హాయ్ సమత గారు అంటూ పంపించారు. హాయ్ అండి. సో రైట్ ఆన్సర్ పంపించారు నరేష్ అండ్ మర్సి విజయ ఫ్రమ్ మూసాపేట్. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో కూడా చూసేద్దాం. ఆన్లైన్లో ఒకేసారి చాలా మంది ప్లేయర్స్ ఒకే గేమ్లో తలపడటాన్ని ఏమంటారు అంటే మాసివ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్, ఎంఎంఓ అంటారనమాట. సో ఇవన్నీ ఏంటంటే వర్చువల్ గేమ్స్, ఒక సైన్స్ ఫిక్షన్ వరల్డ్లో, తర్వాత ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఇలాంటివి కలిపి గేమ్స్ అయితే ఉంటుంటాయి అనమాట. సో ఎవరైతే ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటారో సో వాళ్ళకి ఇవి బాగా తెలుసు అనమాట. అండ్ నాగేళ్ళ విశ్వేశ్వరయ్య గారు, శరణ్ తేజ్ పంపించారు. ఓకే. తాళ్ళ విశ్వనాథరావు గారు బ్రహ్మపురం నుంచి హాయ్ అంటూ పంపించారు. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సీతయ్య. స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 10:45 అయితే కావస్తుంది. మరికొద్ది సేపట్లో షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.

0: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి. ముఖ్యంగా ఎంతో మంది షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు కదా. ముఖ్యంగా ఏంటంటే గుండె, కిడ్నీ, నరాలు, అదేవిధంగా కంటి రెటీనా, ఇవి ప్రధానంగా దెబ్బతింటాయి. అంటే ఏతావాత ఏంటంటే ఇవన్నీ కూడా రక్తనాళాలు దెబ్బతినటం అనేటువంటిది ప్రధాన మూల హేతువు దీనికి. ఇది షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్లకు జరిగేటువంటి ఇబ్బంది అని మీరు వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే డాక్టర్ గారు, షుగర్ కంట్రోల్ లేనటువంటి వారు కాళ్ళు, పాదాలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పి అంటుంటారు డాక్టర్ గారు. ముఖ్యంగా కాళ్ళు, పాదాలకు అల్సర్లు రావడం, అలాగే చలికాలంలో మరీ ముఖ్యంగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఈ సెల్యులైటిస్ అనేటువంటి సమస్య, అంటే మనం కాలంతా వాచిపోయి సెప్టిక్ అయింది అన్నట్టుగా చెబుతూ ఉంటారు దాన్ని, అలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉండడము, ఇలాంటివి చూస్తూ ఉంటాం డాక్టర్ గారు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు టూ వీలర్, మోటార్ సైకిల్ మీద వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి సైలెన్సర్ కాలుద్ది, ఆ కాలింది కూడా తెలియదు, ఇలాంటిది చెబుతూ ఉంటారు. ఆ తర్వాత చూస్తే అది పెద్ద గాయమై గాయం నయమవ్వక అది పెద్ద సెప్టిక్ అయిపోయి ఇలా

మెడిసిన్స్ అంటే ఒక మెడిసిన్ అందరికి ఫార్ములాల ప్రకారం కాకుండా ఎవరు ఏజ్ బట్టి ఏ ఏజ్ వాళ్ళకి ఏ మెడిసిన్ వాళ్ళు కరెక్ట్ గా దాన్ని బట్టి షుగర్ కంట్రోల్లో చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ సెల్ఫ్ కేర్ డయాబెటిక్ ఫుడ్ సెల్ఫ్ కేర్ అంటే ఎప్పటికప్పుడు కాళ్ళొక సంరక్షణ తన బాధ్యత తనదే కాబట్టి తను చూసుకుంటూ ఉండాలి పేషెంట్. దీనికి కాకుండా ఏంటంటే ఎక్కువగా చలికాలంలో మేము చూస్తున్న కేసెస్ వచ్చేసి డయాబెటిక్ సెల్యులైటిస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సెల్యులైటిస్ అంటే ఏంటంటే కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ ఫేస్ మీద కానీ ఎక్కడైనా సరే డీప్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ని మనం సెల్యులైటిస్ అంటాం. ఈ సెల్యులైటిస్ కూడా ఎక్కువగా క్రాక్డ్ స్కిన్ వల్ల లేకపోతే ఏదైనా కట్ వల్ల దీనివల్ల వస్తుంది. పాదాల మీద కాళ్ళ మీద ఎక్కడైనా సరే ఎర్రగా అవుతున్నట్టు ఉండి లైట్ ఫీవర్ వచ్చినట్టు ఉంటే ఇనీషియల్ గానే మీరు డాక్టర్ ని కలిసి అది సెల్యులైటిసా కాదా అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ చూసుకుని షుగర్ కంట్రోల్ ఉందో చూసుకుని లేదా చూసుకుని దానికి తగ్గట్టు ప్రాపర్ గా ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తే అది అక్కడతోనే తగ్గిపోతుంది. ఇలా తగ్గినప్పుడు కొంతమందికి మాత్రం షుగర్ కంట్రోల్ లేనప్పుడు దానికి తగ్గట్టు టాబ్లెట్స్ తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్ మనం ఇంజెక్షన్స్ పెట్టుకుని దాని ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా చేయలేని పక్షంలో ఏమవుతుందంటే పాదాల దగ్గర మొదలైన ఇన్ఫెక్షన్ పై తొడ పై భాగం దాకా వచ్చేసి కాలంతా రెడ్ గా మారడం చూస్తుంటాం. ఇది ఎక్కువగా వింటర్ సీజన్స్ లో వస్తూ ఉంటుంది. ఇది మెయిన్ కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, అలాగే డయాబెటిక్ న్యూరోపతి వల్ల పేషెంట్స్ కి ఒక్క కాళ్ళల్లో చెమట స్వేద గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల వాళ్ళ స్కిన్ ఇంకా డ్రై అయిపోయి ఆ షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఇన్ఫెక్షన్ త్వరగా పెరిగిపోయి, మూడు వచ్చేసి కాళ్ళలో రక్త సరఫరా సరిగా లేకపోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ కూడా త్వరగా మానకపోవడం వల్ల అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సెల్యులైటిస్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. సో ఎవరైనా సరే ఈ కాళ్ళల్లో ఏదైనా రంగు మారుతున్నట్టు ఉండి పాదం మీద రెడ్ కలర్ స్పాట్స్ వస్తున్నట్టు ఉంటే మీ ఫిజిషియన్ ని కలిసి అది ఏమైనా సెల్యులైటిసా కాదా అనేది నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే డయాబెటిక్ ఫుడ్ గురించి మనకి ఎక్కువగా షుగర్ పేషెంట్స్ చాలా మంది మీరు అంటే పేషెంట్స్ లో కాకపోయినా వాళ్ళ పేరెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కూడా గమనించినప్పుడు చిన్న గాయమైనా సరే అది పెద్దగా మారిపోతూ ఉంటుంది. చిన్న గాయమే కదా అని దాన్ని ఇనీషియల్ గా సరిగ్గా ప్రాపర్ గా యాంటీబయోటిక్స్ తో కంట్రోల్ చేయలేనప్పుడు ఏంటంటే ఆ ఒక చిన్న వేలుకి వచ్చిన ఇన్ఫెక్షన్ పాదం అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఏదైనా కాలుకి గాయాలైనప్పుడు పేషెంట్ ఒకవేళ పెద్ద వయసు వాళ్ళు అయితే కనుక వాళ్ళ పిల్లలు తరచు వాళ్ళ ఫాదర్ కి ఫాదర్ మదర్ ఎవరైనా సరే కాళ్ళ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్ కాళ్ళు చూసి ఓకే ఏ గాయాలు లేవు కదా అనేసి వీక్లీ 1 or 2 times లేదా డైలీ ఒకసారి ఫుట్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉండాలి. ఏదైనా గాయాలు లేకపోతే ఏదైనా కట్ అయినా ఏదైనా గుచ్చుకున్నా దాన్ని త్వరితగతిన డాక్టర్కి చూపించుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ డయాబెటిక్ ఫుట్ అనేది పెరిగి గ్యాంగ్రీన్ దాకా వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది. ఇవన్నిటితో పాటు షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నిటికీ మూల కారణము డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడమే. ఈ న్యూరోపతిలో ఇంకొకటి కూడా ఉందండి. అది బేసికల్గా ఏంటంటే పేషెంట్ కి నొప్పి లేకపోవడం వల్ల 1 week 2 weeks దాకా గాయం ఏదైనా గుచ్చుకున్నది కూడా కాళ్ళల్లో చిన్న చిన్న రాళ్ళు గులకరాళ్ళు చిన్న చిన్న మేకులు ఉండి కూడా పేషెంట్ ఒక వారం తర్వాత లేట్ గా వస్తుంటారు. కాళ్ళు వాసి ఫీవర్ తో వస్తుంటారు. అప్పుడు పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి కాళ్ళలో చూస్తుంటాము. ఇది కాకుండా ఎక్కువ కంప్లైంట్స్ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తరచూ చూస్తుంటాం షుగర్ పేషెంట్స్ లో. అది బేసికల్ గా చెప్పాలంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల వస్తుంది. తర్వాత ఈ న్యూరోపతి వల్ల కూడా బేసికల్ గా పేషెంట్ కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. న్యూరోపతిలో ఏమవుతుందంటే పేషెంట్ యూరిన్ కి వెళ్ళినా సరే కంప్లీట్ గా ఎంప్టింగ్ అవ్వకపోవడం వల్ల యూరిన్ అలా స్టాగ్నేట్ అయిపోయి ఆ స్టాగ్నేట్ అయిన యూరిన్ తరచూ పేషెంట్ బాడీలో యూరిన్ పూర్తిగా ఎవాక్యుయేషన్ అవ్వకపోవడం వల్ల దానికి తోడు షుగర్ యాడ్ అయ్యి బ్యాక్టీరియా చేరి అది ఇన్ఫెక్షన్ కింద మారి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తరచూ చూస్తుంటాము కంట్రోల్ లేనటువంటి పేషెంట్స్ లో, షుగర్ కంట్రోల్ లేనటువంటి పేషెంట్స్ లో. యూరిన్ ఇన్ఫెక్షన్ ని ఎలా గుర్తించాలంటే సింపుల్ గా రెండండి. బేసికల్ గా ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏదన్నా తరచు యూరిన్ కి వెళ్లాల్సిన అవసరం, కడుపులో కింద కడుపు నొప్పి రావడం, తర్వాత చలి జ్వరం, విపరీతమైన తరలుగా విపరీతమైన చలి రావడం, యూరిన్ కలర్ మారి క్లౌడీగా అంటే కొంచెం చిక్కగా యూరిన్ వస్తున్నప్పుడు కూడా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది పేషెంట్ ఒక డౌట్ తో డాక్టర్ ని కన్సల్ట్ చేసి అవసరమైన డాక్టర్ కి చేసే టెస్ట్లు బట్టి అది యూరిన్ ఇన్ఫెక్షన్ నిర్ధారించుకుని ఇనీషియల్ దశగానే మనం లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని కంట్రోల్ చేస్తే ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు సింపుల్ గా కంట్రోల్ అయిపోతుంది. లేట్ అయ్యే కొద్దీ యూరినరీ ఇన్ఫెక్షన్ పైకి వెళ్లి ఒళ్ళంతా అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి సెప్సిస్ లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే యూరిన్ లో మంట చలి ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా ఫిజిషియన్ ని కలిసి అది ఏ రకమైన ఇన్ఫెక్షన్ నిర్ధారించుకుని షుగర్ కంట్రోల్లో చేసుకుంటే ఈ న్యూరోపతి వల్ల వచ్చే సమస్యల్లో
ముఖ్యమైన సమస్యలు మనం చూసే సెల్యులైటిస్, డయాబెటిక్ ఫుడ్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ మనం చాలా వరకు నివారించవచ్చు. ఇవన్నిటికీ చేయాల్సింది ఏంటంటే షుగర్ కంట్రోల్ ఉండాలి, ఫాస్టింగ్ వచ్చేసి 100 లోపల ఉండాలి, పోస్ట్ లంచ్ వచ్చేసి 140 లోపల ఉండాలి. తర్వాత హెచ్పీఏవన్సీ ప్రతి 3 నెలలకు ఒకసారి చూసినప్పుడు 7 లోపల

0: మెయింటైన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇవన్నీ మెయింటైన్ చేసినా కూడా ఇన్ఫెక్షన్స్ రిస్క్ అనేది ఒక 10-20% ఉంటుంది. ఎందుకంటే HbA1c కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి విపరీతమైన గ్లూకోజ్ వేరియేషన్స్ అవుతూ ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే ఒక రోజు విపరీతంగా తినేస్తూ ఉంటారు, అంటే విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ అవడం వల్ల కూడా రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. షుగర్ HbA1c కంట్రోల్లో ఉంది కానీ ఎందుకు ఈ న్యూరోపతి సమస్యలు వస్తున్నాయి అంటే పద్దాక గ్లైసెమిక్ వేరియేషన్స్ కూడా ఈ రిస్క్ కి యాడ్ అవుతూ ఉంటాయి. అంటే విపరీతంగా షుగర్ ఫ్లక్చుయేషన్స్ రాకుండా ఒక స్ట్రీమ్ లైన్ గా మెయింటైన్ చేసుకుంటే రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ లో బైక్ సైలెన్సర్ కాలడం గురించి చెప్పారు, అది కూడా కామన్ గా చూస్తుంటామండి. అంటే పేషెంట్స్ యొక్క బైక్ కిగ్గొడుతున్నప్పుడు, కాకపోతే బైక్ పక్కన ఏదైనా స్టాండ్ వేసినప్పుడు చిన్నగా గాయమయ్యి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఒక 4-5 డేస్ తర్వాత కాలు వాపు ఇన్ఫెక్షన్స్ తో వస్తూ ఉంటారు. ఇవన్నీటికి మెయిన్ కారణం న్యూరోపతిలో ఉండే పేషెంట్ యొక్క స్పర్శ జ్ఞానం తగ్గడం, అంటే నొప్పి తెలియకపోవడం వల్ల జరిగిన గాయం తెలియదు. దానివల్ల నొప్పి వచ్చుంటే ఆ రోజు అతను గమనించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే నొప్పి లేకపోవడం వల్ల పేషెంట్కి ఏదైనా గుచ్చుకున్నా గాయమైనా సరే కొద్దిగా లేట్గా తెలుసుకోవడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంచెం పెరిగిన తర్వాతే వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కాబట్టి డైలీ పడుకునే ముందు కాళ్ళు ఒకసారి చెక్ చేసుకుని పడుకుంటే సింపుల్గా అది సరిపోతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇలాంటి కాంప్లికేషన్ రిస్క్ మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చండి. బేసికల్ గా ఏంటంటే ఈ దురద అనేది సరిగా చెమట పట్టకపోవడం వల్లనండి. దానికి ఏంటంటే ప్రాపర్ గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉంటే చాలా వరకు డ్రై స్కిన్ లేనప్పుడు పేషెంట్స్ కి ఆ ఇచ్చింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. దానివల్ల ఈ సెల్యులైటిస్ రిస్క్ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. బేసికల్ గా అన్నిటికీ మూల కారణం ఎప్పుడు చెప్పినా మెయిన్ షుగర్ కంట్రోల్ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్ రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా గాయమైనప్పుడు ఇమ్మీడియట్ గా డాక్టర్ కి చూపించుకుని దానికి తగ్గట్టు అది సెల్యులైటిస్ కావచ్చు లేకపోతే డయాబెటిక్ ఫుట్ అల్సర్ కావచ్చు దానికి ఇనీషియల్ గానే మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే అది ఫ్లేరప్ అయిపోయి కాంప్లికేట్ అవ్వకుండా మనం ఆపచ్చండి. న్యూరోపతి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా తిమ్మిర్లు మంటలు ఉండే వాళ్ళకి షుగర్ మెడిసిన్స్ తో పాటు కొన్ని న్యూరోపతి ట్రీట్మెంట్ సంబంధించిన మందులు కూడా మనం అడ్వైస్ చేస్తూ ఆ సమస్యకి మనం పరిష్కారం ఇవ్వడం జరుగుతుంటుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. మరి సమయం చూసుకుంటే 11 గంటలు కావస్తుంది అండ్ ఇంకా సైనింగ్ ఆఫ్ చెప్పేసి టైం కూడా వచ్చేసింది కాబట్టి, సో దిస్ ఈస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలు అలాగే మంచి టాపిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ.

0: భారతి FM న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. చెన్నై కోవలంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సు ఈ రోజు రేపు జరగనుంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, సంబంధిత ప్రతినిధులు హాజరుకానున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత ఆర్ఎన్ఆర్ పరిహారం 200 కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ను రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కలిశారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని కొవ్వూరు, గోదావరి, రాజమండ్రి, నిడదవోలు రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ది చేయాలని, కొవ్వూరు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్, రాయగడ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీల విభాగం అధ్యక్షురాలు దళవాయి రమాదేవి పేర్లను కూటమి ప్రభుత్వం ఖరారు చేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఏలూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వి వరలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్లో వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో ఏలూరు జిల్లాకు మంజూరైన పనులను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె విట్టు సెల్వి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బీసీలకు ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై నేతలు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట యువతకు జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మార్కాపురం జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి ఎం కంచిబాబు తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, గుంటూరులో నిర్వహించే జర్మనీ జాబ్ ఆపర్చునిటీ ప్రోగ్రాం ద్వారా ఎంపికైన అభ్యర్థులకు అవసరమైన శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందా. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావేమో. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు తుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి నాతో పాటు కలిసి, అంటే నేను చెప్పేవన్నీ వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాం. మరి సాయంత్రం

భారతీయ ఫామ్, నేను మీ ఆర్జీ ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మరి నాతో పాటు కలిసి, అంటే నేను చెప్పేవన్నీ వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాను కాబట్టి నేను మీతో పంచుకోవాల్సినవి, షేర్ చేయాల్సినవి, చెప్పాల్సినవి అన్నిటికీ ఒకటే మీనింగ్ అనమాట. చాలా విశేషాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. రవితేజ యాక్ట్ చేసిన మూవీ నుంచి, ధర్వు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నా. దాని తర్వాత నేను చెప్పబోయే అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: FM 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

సెలవులకు విజ్ఞప్తి. మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. మరి రవితేజ సాంగ్ వినిపించిన తర్వాత ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది కదా మీ అందరికీ. మరి అప్డేట్ ఎవరి గురించి అంటే మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ గురించి అనమాట. మరి మనందరం కూడా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న మూవీ ఏంటి అంటే గనక రవితేజ నటించిన మూవీస్ లో ఇరుముడి అని చెప్పొచ్చు కదా. మరి స్టార్టింగ్ టీజర్ నుంచి అన్ని రిలీజ్ డేట్స్ చెప్తూనే ఉన్నాను, దాని తర్వాత గ్లిమ్స్ అప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేసింది. ఫైనల్ గా ఈ మూవీ ఎప్పుడు రాబోతుంది అంటే అసలు ఇంకా 2 డేస్ ఆగితే సరిపోతుంది తెలుసా. ఎందుకు అంటే ఈ మూవీ ఆగస్ట్ 21 అయితే థియేటర్ లో మనందరి ముందుకి రాబోతుంది అనమాట. జీవి ప్రకాష్ అయితే ఈ మూవీకి సంగీతం అందించారు. మరి ఇరుముడి అనేది మరి ఎలా రాబోతోంది, కంటెంట్ చూస్తే ఎమోషనల్ గా ఉంటుంది, ఒక ఫాదర్ డాటర్ ఇవన్నీ కూడా మనకి కనిపించాయి, బట్ అసలు స్టోరీ ఏంటి అనేది తెలియాలి అంటే ఇంకా 2 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఇరుముడి అయితే నిజంగా రవితేజకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను డాన్స్ సీను మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, దాని తర్వాత మాస్ జాతర మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ 2 సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ 2 101.3 విత్ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

తెలియాలి అంటే ఆగస్ట్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే అనమాట. ఎందుకు అంటే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ని మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22 అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట. సో మరి అసలు 158 మూవీ టైటిల్ ఎలా ఉండబోతోంది, ఏంటి ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలి అంటే ఇక్కడ నుంచి మనం ఇంకా ఒక 3 డేస్ వెయిట్ చేస్తే సరిపోతుంది. సో మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను వాల్తేర్ వీరయ్య మూవీ నుంచి, దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్ గారు ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్స్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే, ఎవరి గురించి అంటే, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ సినిమాకి టైటిల్ ఏంటి అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. మరి ఈ సినిమాకి అంటే ఈ 158th మూవీకి దర్శకుడు కొల్లి బాబీ అయితే దర్శకత్వం వహిస్తున్నారనమాట. అసలు ఇంతకీ టైటిల్ ఏంటో

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశాలు వింటారు.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: వాణిజ్య సందేశాలు విన్నారు. ఇప్పుడు విందాం వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
6: థియేటర్లో రిలీజ్ అవ్వబోతోంది అన్నమాట. సో మరి ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారో ఈ వీక్ లో రిలీజ్ అవ్వబోయే మూవీస్ కోసం, సో వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్ వెయిట్ చేస్తే చాలు, చాలా మూవీస్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, అమీర్ లో కానీ ఒక మూవీ రిలీజ్ అవ్వబోతోందని. దీనిలో అయితే ఎంసీ హరి, శశిధర్, మనోజ్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటించారన్నమాట. మరి రమణారెడ్డి సోమ అయితే దర్శకత్వం వహించారు. మరి ఎలా ఉండబోతోంది ఏంటి తెలుసుకోవాలి అంటే ఇంకా ఒక్కరోజు, రేపే కదా రిలీజ్ అవ్వబోతోంది కాబట్టి ఒక్కరోజు వెయిట్ చేస్తే సరిపోతుంది అదనమాట. మరి ఇవాళ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరికోసం ఆచార్య మూవీ నుంచి, దాని తర్వాత కిక్ మూవీ నుంచి, 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం. మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అనమాట, అంటే ప్రపంచ మానవతా దినోత్సవం. మరి ఏంటి దీని హిస్టరీ అంటే గనక 2003 ఆగస్ట్ 19 అనమాట, బాగ్దాద్ లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన బాంబు దాడిలో సెర్గియో వీరాటి మెల్లో, ఇరాక్ సెక్యూరిటీ జనరల్ ప్రతినిధి అనమాట ఈయన పేరు, తన 21 మంది సహోద్యోగులతో కలిసి మరణించిన రోజు కూడా ఇదే అనమాట. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2009 ఆగస్ట్ 8 సో ఇప్పుడు ప్రతిరోజు కూడా ఇలా, అంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ 19 మనందరం కూడా ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకోవాలి అని చెప్పి ప్రారంభించడం జరిగిందనమాట. ఎప్పుడు, ఇందాక చెప్పినట్టే 2009లో. సో అలా అప్పటి నుంచి కూడా మనందరం ప్రతి సంవత్సరం ఆగస్ట్ 19 ప్రపంచ మానవతా దినోత్సవం జరుపుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ప్రపంచ మానవతా దినోత్సవం అనేది తమ జీవితాలను ఏదైనా మానవతా కార్యానికి అంకితం చేసిన మానవతావాదుల కృషిని గౌరవించడానికి మనందరం పాటించాల్సిన ఒక అంతర్జాతీయ దినోత్సవం అనమాట. మరి ప్రపంచ మానవతా దినోత్సవం 2026 గణాంకాల వాస్తవాలేంటి, అసలు ఈ రోజు మనం ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో మనందరం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఆనల్ గురు మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటో స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం వాణిజ్య సందేశాలు వింటారు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: హేయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
4: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233. ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
0: వాణిజ్య సందేశాలు విన్నారు. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి.
6: మనం చేయాలి అనుకుంటే అసలు మంచి పనులకి కొదవే ఉంది చెప్పండి. చాలా మంది చాలా రకాలుగా మంచి పనులు అయితే చేస్తూ ఉంటారు అనమాట. దానికోసం మనం ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. మనకున్న టైంలోనే కొంత సమయం ఎవరికైనా సరే పరుల కోసం కేటాయిస్తే కనుక అది మంచి పని అవుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడేలాగా మనం చేయగలిగితే. కాబట్టి ఈరోజు ఏంటి అంటే ఒక మంచి కొటేషన్ ఎలాగో చెప్పేసి ఉంటారు. మార్నింగ్ మీరు చక్కగా వింటారు కాబట్టి కాఫీ టైంలో వినేసి ఉంటారు. గుడ్ మార్నింగ్ విజయవాడలో బోల్డ్ అని విశేషాలు కూడా నేర్చుకొని ఉంటారు కాబట్టి ఆల్రెడీ మీ రోజుని అయితే మంచిగానే స్టార్ట్ చేసేసారు. మరి ఒక మంచి పని చేసి దాని తర్వాత ఇందాక చెప్పిన హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నమాట. సో చివరిగా మనందరం గుర్తుంచుకోవాల్సిన కబీర్ మాటలు ఏంటి అంటే కనుక, మానుష జనం పాయే కర్జో నహీ రేట్ హరి నామ్, జైసే కువా జల్ బినా ఫిర్ బన్వాయా క్యా కామ్. అంటే అసలు ఏంటి దీని అర్థం అంటే, భగవంతుని నామస్మరణ భక్తి మానవత్వం లేకుండా గడిపే జీవితం నీరు లేని బావి లాంటిదన్నమాట. కాబట్టి మన జీవితాన్ని మంచి పనులు మానవత్వం కోసం ఉపయోగించాలి అని ఈ పద్యం అర్థం అన్నమాట. ఇవి కబీర్ మాటల్లో మనం తెలుసుకున్న విషయాలు అన్నమాట. సో ఇంకా మాట్లాడుకుందాం, అసలు ఈరోజు గణాంకాలు ఏం తెలియజేస్తున్నాయి అనే విషయం కూడా ఇవాళ మీకు తెలుసాలో ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తా. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక స్మాల్ కమర్షియల్ బ్రేక్ వస్తుంది. దాని తర్వాత నేను మీ అందరి కోసం మహర్షి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: Bharti FM 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి.

0: మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ, నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభారతి FM
0: 101.3. శ్రీమంతుడు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే ప్రపంచ మానవతా దినోత్సవం గురించి. మరి ఇంకా మాట్లాడుకుందాం దీని గురించి బోల్డ్ అన్ని విశేషాలు అయితే. మరి ఇప్పుడైతే ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తున్నాయి, అవి వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుందాం వరల్డ్ హ్యుమానిటేరియన్ డే గురించి అనమాట. సో అది సంగతి స్టేట్ జోన్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సాధిస్తున్న ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుంచి 8% వృద్ధి రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిల తనిషా క్రాస్టో జోడి ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. దేశ ఆర్థిక వృద్ధి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది 6 నుండి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు, సమగ్ర వృద్ది, తయారీ రంగంపై బలమైన దృష్టి అనే 4 ప్రధాన మూల స్తంభాల ఆధారంగా ఈ వృద్ది నడుస్తోందని మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ పెట్టుబడుల సదస్సు 2026 ప్రసంగిస్తూ ఆయన, భారత్ ప్రతి సంవత్సరం సుమారు 130 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెడుతోందని, దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు కీలకమైన భాగమని అన్నారు.
1: We have been growing at a very sustained pace of 6 to 8% growth band with moderate under control inflation, with very good balance sheet, and making sure that the entire country grows together. This is possible because of the 4 pillars of our growth story: investment in social, digital and physical infrastructure.
0: దేశంలోని రైల్వే నెట్వర్క్ లో ఈనాడు 99.6% విద్యుదీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో సుమారు 38,000 కిలోమీటర్ల రైల్వే లైన్లు అదనంగా నిర్మించామని, అలాగే 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టామని తెలిపారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, భారత్ జపాన్ దేశాల భాగస్వామ్యం ఉమ్మడి వృద్ది సాంకేతికతలపై ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రం ఇప్పుడు దేశంలోని మొదటి 3 అగ్రగామి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం 96 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈ యూనిట్లు, 35,000కు పైగా భారీ పరిశ్రమలు, 22,000కు పైగా స్టార్టప్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడుతున్నాయని వెల్లడించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఈ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఉన్నారు. 2022 స్థాపించిన ఐఎస్ఎంఆర్ భారత్ సింగపూర్ మధ్య ఒక కీలకమైన ఉన్నత స్థాయి ఆర్థిక వేదిక. ఇది అధునాతన తయారీ, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, ఆరోగ్య సంరక్షణ, వైద్యం, నైపుణ్యాభివృద్ది, సుస్థిరత అనే 6 ప్రధాన విభాగాల కింద పురోగతిని సమీక్షించడానికి, కొత్త సహకార రంగాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుంది. ఈ విభాగాల కింద సాధించిన పురోగతి ఆధారంగా ముందుకు సాగడానికి, భారత్ సింగపూర్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి 4వ ఐఎస్ఎంఆర్ దోహదపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అర్హులైన లబ్దిదారులకు స్వచ్ఛమైన, సురక్షితమైన, అందుబాటు ధర

లో పైప్డ్ వంట గ్యాస్ ను అందించే లక్ష్యంతో దేశీయ పీఎన్జీ కనెక్షన్ల ప్రోత్సాహక పథకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పథకం వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. పైప్డ్ నేచురల్ గ్యాస్ ను త్వరగా వినియోగించడం ప్రారంభించేలా పీఎన్జీ కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయడానికి ఈ పథకాన్ని రూపొందించినట్టు పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1.74 కోట్ల దేశీయ పీఎన్జీ కనెక్షన్లున్నాయి. ఎల్పీజీ సిలిండర్లు సాంప్రదాయ వంట ఇంధనాలతో పోలిస్తే పీఎన్జీ గృహాలకు సురక్షితమైన, స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ పథకం 6 నెలల కాలపరిమితితో 2 విడతలుగా అమలు చేయబడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రుణ వితరణలో బలమైన వృద్దిని నమోదు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రాధాన్యతారంగ రుణాల ప్రణాళిక కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరు ఈ ఏడాది సమర్థవంతంగా సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5,24,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆర్ఆర్బీల మొత్తం బకాయి రుణాలు 2025-26 నాటికి 10.3% పెరిగి 5,78,000 కోట్ల రూపాయలకు పైగా చేరుకున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటిస్తారు. డెహ్రాడూన్లోని ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025-27 బ్యాచ్ ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగిస్తారు. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో రేపు జరగనున్న 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారుల ప్రొఫెషనల్ కోర్స్ 2వ విడత ముగింపు వేడుకలకు కూడా ఆయన హాజరవుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 2 రోజుల పర్యటన నిమిత్తం చెన్నైకి చేరుకుంటారు. ఆయన రేపు చెన్నై సమీపంలోని కోవలంలో జరగనున్న దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రుల సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సుకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరవుతారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఒక హోటల్లో ఈ తెల్లవారుజామున సంభవించిన అగ్ని ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా మరో 6 గాయపడ్డారు. ఫైర్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఈ 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయని, 3వ అంతస్తు నుండి దట్టమైన పొగలు కమ్ముకున్నాయని పోలీసులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం జరగడంపై ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాధాకృష్ణన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దుర్ఘటనలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్లో భారత్కు చెందిన ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వీరు మకావూకు చెందిన లియాంగ్ వెంగ్చి జోడీపై 21-11, 21-11 తేడాతో ఘన విజయం సాధించారు. ఈ జోడీ తదుపరి రౌండ్లో చైనాకు చెందిన చెన్ఫాంగ్ గువో జిన్వా జంటతో తలపడుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈశాన్య భారతదేశం, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.
దేశం సాధిస్తుంది.

ఆర్థిక వృద్ది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, 6 నుండి 8% వృద్ది రేటుతో పురోగమిస్తోందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ భారత్ సింగపూర్ మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈ రోజు నుండి 2 రోజుల పాటు ఉత్తరాఖండ్ లో పర్యటిస్తారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ మిక్స్డ్ డబుల్స్ లో భారత్ కు చెందిన ధ్రువ్ కపిలా తనిషా క్రాస్టో జోడి ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

చుక్కల్లో చంద్రుడు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం. మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ప్రపంచ మానవత దినోత్సవం గురించి. మరి ఇందాకే చాలా విశేషాలు అయితే మీ అందరితో పంచుకున్నాను. మరి 2026 గణాంకాలేంటి, వాస్తవాలేంటి అని చెప్పి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తాను అవి కూడా. ఇప్పుడైతే మీ అందరి కోసం శంకర్ దాదా జిందాబాద్ మూవీ నుంచి ఇంకొక వండర్ఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ స్టేట్ 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ప్రపంచ మానవతా దినోత్సవం గురించి. మరి ప్రపంచ మానవతా దినోత్సవం 2026 గణాంకాలు ఇంకా వాస్తవాలు ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉందామని చెప్పాను కదా. 72 దేశాలకు చెందిన 305.1 మిలియన్ల ప్రజలకి 47.4 బిలియన్ డాలర్ల మానవ సహాయం ఇప్పటికి కూడా అవసరం అన్నమాట. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 పిల్లల్లో ఒకరు సుమారు అంటే 40 కోట్ల మంది సంఘర్షణ ప్రాంతాల నుంచి పారిపోతున్నారన్నమాట. ఇవన్నీ ఇప్పటికి కూడా. అలాగే ప్రతి 5 పౌరుల మరణాల్లో 4 మరణాలు సంఘర్షణ ప్రాంతాల్లో సంభవించాయన్నమాట. 2024 లో 58,700 మంది పౌరులు

ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నమాట. అలాగే 2024లో 281 మంది సహాయక సిబ్బంది హత్యకి గురవ్వడం కూడా జరిగిందన్నమాట. వీరిలో 63% మంది గాజాలో ఉన్నారన్నమాట. సంఘర్షణ కారణంగా వివిధ పిల్లలు అంటే సుమారు 52 మిలియన్లకి పైగా ఇప్పటికీ కూడా పాఠశాలలకి వెళ్లడం అనేది జరగడం లేదన్నమాట. మరి ఇందాకే ఆల్రెడీ నేను చెప్పేశాను, మదర్ థెరిసా కోట్స్ చెప్పాను, అలాగే కబీర్ మాటలు కూడా మనం తలుచుకుందాం. మరి మనందరికీ కావాల్సింది ఏంటి అంటే కనుక ప్రతి పాటలో ఇలాంటి పాటలు వింటున్నప్పుడు మనకి అనిపిస్తుంది ఏంటి అంటే మానవత్వమే అసలైన మతం అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి మన దగ్గర లేనిది మనం ఎలాగో ఇవ్వలేం, కానీ మన దగ్గర ఉన్నది మనం ఇవ్వగలం, పంచగలం. కాబట్టి చక్కగా ప్రేమని అవసరమైన వాళ్ళకి పంచండి, దాని విలువ తెలుస్తుంది. సహాయం కూడా అవసరమైన వాళ్ళకి చేయండి, ఖచ్చితంగా దాని విలువ తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఏదైనా సరే, ఈరోజు నేను ఇందాక చెప్పినట్టు మీరు చాలా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి ఇందాక చెప్పాను కదా, యాక్ట్ ఫర్ హ్యుమానిటీ అనే హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసి ఈరోజు మీరు చేసిన మంచి పనిని అందరితో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళచ్చు, వాళ్ళకి ఇంగ్లీష్ బాగా మీరు మాట్లాడగలుగుతున్నారనుకోండి పిల్లలకి చెప్పండి. ఎందుకు అంటే మంచి మంచి కాన్వెంట్స్లో ఇంగ్లీష్ చాలా బాగుంటుంది, వాళ్ళకి అక్కడ రూల్స్ ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడాలని వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. మనం వెళ్ళకలేకపోయినా మీ పిల్లలకి ఎప్పుడైనా కుదిరినప్పుడు, ఏదైనా ఒక హాలిడే ఉన్నప్పుడు, సో అలాంటప్పుడు ఏంటి అంటే అక్కడికి తీసుకెళ్ళి సో వాళ్ళకు వచ్చిన ఇంగ్లీష్నే టీచ్ చేయమని చెప్పండి. మనం కూడా చెప్పక్కర్లేదు, వాళ్ళ చేత చేయించవచ్చు అనమాట. సో అది కూడా మీరు ఒక హెల్ప్ చేసినట్టే అవుతుంది, వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించినట్టు అవుతుంది. ఇంకా చాలా రకాల మంచి పనులు అయితే చేయొచ్చు. మరి అందరూ ఈరోజు ఒకళ్ళతో ఒకళ్ళం, అదే చిరంజీవి మూవీ లాగా ముగ్గురికి ముగ్గురు షేర్ చేయండి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురుతో షేర్ చేస్తారు అని అంటూ ఉంటారు కదా. సో ఈ రోజు ప్రపంచ మానవతా దినోత్సవం గురించి అందరికి మొత్తం ప్రపంచం అంతా తెలిసేలాగా అందరికీ తెలియచేయండి, మంచి పనులు చేస్తూనే ఉండండి. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, మనం ఏది ఇచ్చినా నిజంగా అది ఖచ్చితంగా తిరిగి వస్తుంది, ఈ మాటల్ని 100% నమ్మాల్సిందే అనమాట. అదే సంగతి మరి ఇవాళ మీకు తెలుసా, మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నాన్నకు ప్రేమతో మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సో దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. రాష్ట్ర శాసనసభ శాసన మండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజు మూడో రోజుకు చేరుకున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సభలో ప్రవేశపెట్టగా సభ్యుల ఆమోదంతో బిల్లును సభ లాంఛనంగా ఆమోదించింది. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్దరణ ఆర్ఎండ్ఆర్ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈ రోజు పంపిణీ చేస్తారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. 1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. జూనియర్ వైద్యుల ఉపకార వేతనం పెంపుపై చర్చలు కొనసాగుతున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులను వైద్యులు అర్థం చేసుకోవాలని, సమస్య పరిష్కారానికి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలోని రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ది చేయాలని పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో ఏలేరు రిజర్వాయర్ జలాశయం పరిధిలో మరమ్మతులు నిర్వహణ పనులకు 25 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. స్థానిక శాసనసభ్యులతో కలిసి ఏలేరు ఆయకట్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్లు ఈరోజు శాసనసభలో వెల్లడించారు. రాష్టంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందిస్తూ విశాఖపట్నంలో పెట్టుబడులకు అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టీ మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ విశాఖలో వెల్లడించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

పరదా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ తీరా ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ తీరాలో టాపిక్ ఏంటి అంటే కనుక మరి ఆల్రెడీ మనం ఇందాకే మాట్లాడేసుకున్నాం కదా ప్రపంచ మానవతా దినోత్సవం గురించి మీకు తెలుసాలో. సో దానికి రిలేటెడ్గా కొంతమంది గురించి చెప్పాలనుకుంటున్నాను అనమాట. అంటే దాతృత్వం అంటే కేవలం ఉదారత మాత్రమే కాదు, శాశ్వతమైన మార్పును తీసుకురావడం, నిరక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణలో అసమానతలు, ఇలాంటి సవాళ్లు భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎంతో మంది ఎదుర్కొంటున్నారనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో సమాజంలో మార్పును తీసుకురావడం అంటే సమాజంలో తమ వంతు తాము కొంతవరకు అయినా సరే మార్పును తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది ధీరల గురించి అసలు ఎవరు అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ యశోద అనమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో. ఇంకా ఇవాళ వీరాలో మనం తెలుసుకోబోతున్న మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, మరి సమాజంలో తమ వంతు తాము కృషి చేసి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న కొంతమంది ధీరల గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. వాళ్లలో రోహిణి నీలికేని ఒకళ్ళు అనమాట. ఇంతకీ ఏం చేశారు అంటే గనక, రోహిణి నీలేకని భారతదేశంలో 163 మిలియన్లకి పైగా ప్రజలకి ఇప్పటికి కూడా త్రాగునీటి సౌకర్యం అనేది లేదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నీటి సంరక్షణ, సుస్థిరమైన నీటి వనరులు అందుబాటులోకి తేవడానికి ఎనలేని కృషి చేశారన్నమాట. అలాగే బాధ్యతాయుతమైన జర్నలిజాన్ని ప్రోత్సహించే సంస్థల్లో పెట్టుబడి కూడా ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట రోహిణి నీలేకని. ఇంకా ఎవరు అంటే కనుక మాలిని సభ అనమాట. సభా ఫ్యామిలీ ఫౌండేషన్

ఫౌండేషన్ ద్వారా వేలాది మంది నిరుపేద మహిళలకి ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నమాట. అణగారిన వర్గాల వారికి మెరుగైన జీవితాన్ని అందించడానికి అనేక రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారన్నమాట. ఇంకా ఇలాంటి ధీరలు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, తమ వంతు తమ సమాజంలో మార్పు తీసుకురావడానికి మనందరికీ అంటే చేయూతను అందించడానికి వాళ్ళు చేస్తున్న పనులేంటి, ఇవన్నీ మనకి ఎంత ఇన్స్పిరేషన్గా ఉన్నాయి, అవన్నీ కూడా ఇవాళ ధీరాలో మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ వకీల్ సాబ్ అనమాట. సో ఈ సాంగ్ తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1 గంట 20 నిమిషాలకి తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేయనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, రెండో విడతలో 1600 మంది నిర్వాసితులకు 200 కోట్ల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. నిర్వాసితుల కోసం నిర్మిస్తున్న కాలనీల్లో మౌలిక వసతుల పనులు పూర్తయ్యాయని మంత్రి తెలుపుతూ,
1: నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పరిశీలించి పరిష్కరించడానికి 11 గ్రామాల్లో కూడా జిల్లా ఉన్నతాధికారులతో 11 కమిటీలు ఆల్రెడీ గ్రామాల్లో సర్వే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చేస్తూ, అదేవిధంగా కాలనీలకు సంబంధించి 7 కాలనీలు 4 కాలనీలకు సంబంధించినటువంటి మౌలిక వసతులన్నీ కూడా 100% పూర్తయ్యి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ యొక్క నిర్వాసితుల యొక్క సంక్షేమం కూడా అంతే ముఖ్యంగా ముందుకెళ్తున్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నా.
0: రాష్ట్ర శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈరోజుతో 3వ రోజుకు చేరుకున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సభలో ప్రవేశపెట్టగా సభ్యుల ఆమోదంతో బిల్లును సభ లాంఛనంగా ఆమోదించింది. అలాగే ఈరోజు సమావేశాల్లో గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పై సభలో లఘు చర్చ జరగనుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటుపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, విశాఖపట్నంలో పెట్టుబడులకు అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో లాజిస్టిక్స్, స్థిరాస్తి రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని మంత్రి తెలియజేస్తూ,
2: ఈ మొత్తం డేటా సెంటర్స్ వల్ల అద్భుతంగా లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున విశాఖపట్నం కేంద్రంగా బిల్డప్ అవుతుంది. అధ్యక్ష, ఈ సర్వర్స్ కానివ్వండి, పవర్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, కేబుల్స్ అని స్టోర్ చేయాలంటే మ్యాసివ్ ఎకో సిస్టమ్ కావాలి, జస్ట్ ఇన్ టైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది కూడా మళ్ళీ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల వేర్ హౌసింగ్, కమర్షియల్ రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటాలిటీ, రీటైల్, ఈ మెయింటెనెన్స్ సర్వీసెస్ పైన పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అధ్యక్ష.
0: ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో ఏలేరు రిజర్వాయర్ జలాశయం పరిధిలో మరమ్మతులు, నిర్వహణ పనులకు 25 కోట్ల రూపాయలు కేటాయించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతి శాసనసభలో ఏలేరు జలాశయం ఆయకట్టుపై సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఏలేరు ఆయకట్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెస్

0: కోట్ల రూపాయలు కేటాయించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతి శాసనసభలో ఏలేరు జలాశయం ఆయకట్టుపై సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, స్థానిక శాసనసభ్యులతో కలిసి ఏలేరు ఆయకట్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినట్లు తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్ భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. విశాఖపట్నంలో భారతీయ మజ్దూర్ సంఘ్ బీఎంఎస్ ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొని మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత కోసం బీఎంఎస్ నిరంతరం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: గిగ్ వర్కర్లకు సంబంధించి బిఎంఎస్ నిస్వార్థంగా పనిచేస్తుంది. ఇవాళ ఎంత మేధో సంపత్తి పెరిగినా గానీ, ఎంత టెక్నాలజీ పెరిగినా గానీ, యంత్రాలలో ఆధునీకరణ వచ్చినా గానీ, కేవలం యంత్రాల ఆధారంగా ఆధునీకరణ ఆధారంగా పరిశ్రమలు మనుగోడ కొనసాగించలేము. కేవలం కార్మికుడు ఆధారంగా మాత్రమే పరిశ్రమలకు మనుగోడ కొనసాగిస్తాయనేటువంటి విషయాన్ని సందర్భంగా మనగా ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏదైతే కార్మిక కోసం తీసుకొచ్చినటువంటి ఇశ్రమ్ పోర్టల్ ఏదైతే ఉన్నదో, ఇవాళ అది పెద్ద ఎత్తున ప్రపంచంలో ఇతర దేశాలకు మార్గదర్శనం కలిగించి
0: రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవరావు ఎన్నికను మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి చైర్మన్ అభినందించారు. కొత్తగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్కు అన్ని పార్టీల సభ్యులు శుభాకాంక్షలు తెలిపి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైర్మన్ కోరారు. మాధవరావు డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కావడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్సీలు మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, బీసీలకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని చెప్పారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ది చేయాలని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్ను ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. కొవ్వూరు, గోదావరి, రాజమహేంద్రవరం, నిడదవోలు రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ప్రెస్, సర్కార్ ఎక్స్ప్రెస్, రాయగఢ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఎన్నో భావాలను మాటలు లేకుండానే ఒక ఫోటో మనకు తెలియజేస్తుంది. ప్రస్తుత ఆధునిక జీవితంలో ఫోటోగ్రఫీకి ప్రత్యేక స్థానం ఉంది. మానవ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను, జ్ఞాపకాలను చిత్రాల రూపంలో భద్రపరుచుకోవడంలో ఫోటోలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. 1839 ఆగస్టు 19 ఫ్రెంచ్ ప్రభుత్వం ఫోటోగ్రఫీకి సంబంధించిన హక్కులను ప్రపంచానికి ఉచితంగా అందించింది. ఈ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 19 ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఫోటోగ్రఫీ కళపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఫోటోగ్రాఫర్ల ప్రతిభను గుర్తించడం లక్ష్యంగా ప్రతి ఏటా ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు గానీ MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు 2వ విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

0: నారో. కార్మికులకు మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

జెర్సీ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి కొన్ని పరిస్థితుల్లో, అంటే సమాజంలో ఉన్న అనేక రకాలైన క్లిష్ట పరిస్థితుల్లో సమాజంలో మార్పు తీసుకురావాలి అంటూ సో కొంతమంది అయితే ప్రయత్నం చేస్తున్నారు. సో నాకు తెలిసిన కొంతమంది ధీరల గురించి, వాళ్ళు ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా ధీరాలో మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఇందాకే రోహిణి నిలేకని గురించి మాట్లాడుకున్నాం, మాలిని సభ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ధీరలు ఎవరు అంటే కనుక రోష్ని నాడారన్నమాట. ఒక ప్రముఖ ఫౌండేషన్ని స్థాపించి దాని ద్వారా 39,000 మందికి పైగా, అంటే ఇప్పటి వరకు 39,000 మందికి పైగా విద్యార్థులకి నాణ్యమైన విద్య అందించడం, సో వాళ్ళందరికీ అంటే వన్యప్రాణులను సంరక్షించే కార్యక్రమాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా రోష్ని నాడనార్ చేస్తున్నారనమాట. అంటే ఆల్రెడీ చదువు అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఇందాకే మాట్లాడుకుందాం. మరి దానికి సంబంధించి కృషి చేయడమే కాకుండా ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 40,000కి దగ్గరగా చదువు అందించారు, అంటే అది చాలా మందికి ఇన్స్పిరేషనే కదా. అలాగే వన్యప్రాణుల గురించి కూడా మనం రీసెంట్గా ఒక టాపిక్లో మాట్లాడుకున్నాం కదా. సో ఆ రోజు టైగర్స్ డే అనమాట. సో ఆ రోజు మనం మాట్లాడుకున్నాం వన్యప్రాణుల గురించి. ఖచ్చితంగా ఈ బాధ్యత మనందరి మీద కూడా ఉంది. సో అక్రమ రవాణాలు ఇలాంటివి ఏమీ జరగకుండా, అరికట్టకుండా, సో ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉంటే అవి జనాల్లోకి రావు, వాటి ప్లేస్లో వాటిని ఉండనివ్వాలి. అంటే చెట్లని నరకకూడదు, అలాగే ఉన్న చెట్లని, అంటే మనమే మన ఇంట్లో ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో అంతా బాగుంటుంది కాబట్టి చెట్లని నాటడం అలవాటు చేసుకోవాలి. సో ఆల్టర్నేటివ్ అయితే అదే అనమాట. సో అలాంటి వాటిల్లో రోష్ని నాడార్ కూడా తమ కృషి అందించారు. అలాగే అమీరా షా చబ్రా అనమాట, పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకి నాణ్యమైన వైద్య పరీక్షల్ని అందించి అందరికీ కూడా వైద్య సౌకర్యాలు అందేలాగా చాలా మెరుగైన ఆరోగ్య సంరక్షణ ఫలితాలు అందించడానికి కృషి చేస్తున్నారనమాట. మరి చదువుతో పాటు నిరక్షరాస్యత, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, ఇందాకటి నుంచి చూసారా డిఫరెంట్ డిఫరెంట్గా, ఒకళ్ళు వాటర్ తాగునీరు అందడానికి ట్రై చేస్తున్నారు, ఇంకొకళ్ళు అందరికీ విద్య అందేలాగా చేస్తున్నారు. మరి అమీరా షాకి అంటే చాలా మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజలకి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండవు కాబట్టి ఇప్పటికి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ కోసం అందరికీ కూడా చాలా తక్కువ ఖర్చులో మందులు అలాగే వైద్య సేవలు అందించే విధానానికి కృషి చేస్తున్నారు. అంటే ఇది కూడా ఇన్స్పిరేషన్ విషయమే అనమాట. మరి ఇంకా కొంతమంది ధీరలున్నారు, మీరందరూ కూడా వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సమాజంలో మార్పు తీసుకురావడానికి అనేది కూడా ఇవాళ ధీరాలో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: भारती FM 101.3
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ భారతి FM
1: 101.3.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

మన ముందాం ధీరా ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి దాతృత్వం అంటే కేవలం ఉదారత మాత్రమే కాదు, శాశ్వతమైన మార్పును తీసుకురావడం. మరి సమాజంలో మార్పు కోసం తమ వంతు తమ కృషి అందిస్తున్న కొంతమంది ధీరాల గురించి ఇవాళ ధీరాలో తెలుసుకుందామని చెప్పాను. రోహిణి నిలేకని గురించి మాట్లాడుకున్నాం, మాలిని సభా గురించి చెప్పాను, రోష్ని నాడర్ గురించి మాట్లాడుకున్నాం, అమీరా షాబ్ చబ్రా గురించి మాట్లాడుకున్నాం, అలాగే సార్జా జార్జ్ మత్తుట్ అనమాట. ఏంటి అంటే కనుక భారతదేశంలో దాదాపు 62% మహిళలకి ఇప్పటికీ కూడా బ్యాంక్ ఖాతాలు లేవన్నమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో సూక్ష్మ రుణ కార్యక్రమాలు ప్రోత్సహించి మహిళలందరికీ కూడా తమ సొంత వ్యాపారాలని నిర్మించుకునేలాగా మహిళల ఆర్థిక స్వాతంత్రానికి ఎంతగానో దోహదపడ్డారనమాట. ఇప్పటికి కూడా

ఎంతో కృషి అందిస్తున్నారు, అలాగే వాళ్ళకి సేవలు కూడా అందిస్తున్నారు అనమాట, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా. అలాగే కిరణ్ మజుందార్ షా అనమాట, భారతదేశంలో తమ ఫౌండేషన్ ద్వారా అందరికీ క్యాన్సర్ చికిత్స అందేలాగా, అంటే కేవలం డబ్బు వల్లే చికిత్స అనేది చేయించుకోకుండా కొంతమంది ఇప్పటికీ కూడా ఆగిపోతూ ఉంటారు కాబట్టి, మరి అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అందరికీ కూడా అవసరమైన మందులు అందుబాటు ధరల్లో అందించడానికి కృషి చేస్తున్నారనమాట. ఆమె కృషి వల్ల ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు సైతం ప్రాణరక్షక మందులని చాలా తక్కువ రేటుకి పొందగలుగుతున్నారనమాట. అలాగే లీనా గాంధీ తేవారి ఏం చేస్తున్నారు అంటే, గణాంకాల ప్రకారం భారతదేశంలో ఇప్పటికీ 50% గర్భాలు ప్రమాదానికి గురయ్యి తల్లి బిడ్డ అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మహిళలకి సరైన ప్రసవ పూర్వ సంరక్షణ అందేలాగా, పిల్లలకి ప్రాథమిక విద్యా అవకాశాలు అందేలాగా లీనా గాంధీ తేవారి చాలా రకాలుగా కృషి అయితే అందిస్తున్నారనమాట. మరి ధీరలు చేసిన కార్యక్రమాలన్నీ కూడా నిజంగా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి. చూసారా, ఒక్కదానికొకటి సంబంధం లేకుండా ఒకళ్ళు నీటి సంరక్షణ వనరులు కాపాడటానికి కృషి చేస్తున్నారు, అక్షరాస్యత అందించడానికి కృషి చేస్తున్నారు, అలాగే మరి ప్రసవ వేదానికి పడకుండా తల్లి గర్భం అంటే తల్లి బిడ్డ ఇద్దరు కూడా ప్రమాదాలకి గురవ్వకుండా వాళ్ళకి ఈజీగా ప్రసవం అయ్యేలాగా దానికోసం అనేక రకాల కార్యక్రమాలు అందిస్తున్నారు, ప్రాథమిక వస్తువులు కల్పించడానికి కొంతమంది, అలాగే క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి చాలా తక్కువ మందులతో నయమయ్యేలాగా మందులు అందించడం, వాళ్ళకి చికిత్స అందించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా వైద్య సదుపాయాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమానికి ఒకదానికి అసలు సంబంధమే లేదు. సో ఇలా మంచి పనులు మనం మాట్లాడుకున్నవే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 11 ఉంటాయి కదా, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికోసం చేస్తున్నారు అనే దాని గురించి. సో మనం ఇంకా మంచి పనులు చేయాలి అనుకుంటే చాలా చాలా చేయొచ్చు అనమాట. సో ఈసారి నుంచి మనకి అంటే మన ఇంట్లో ఏదైనా పార్టీస్ ఉన్నప్పుడు, బర్త్డే ఉన్నప్పుడు అందరికీ కూడా మొక్కలు పంచిపెట్టడం, అలా పాజిటివిటీని స్ప్రెడ్ చేద్దాం. సో అప్పుడు ప్రపంచం అంతా సంతోషంగా ఉంటారు, వాళ్ళలో మనం కూడా ఉంటాం కాబట్టి మనం కూడా సంతోషంగా ఉంటాం అనమాట. సో అది మరి ఇవాంటి ధీరా కూడా మీ అందరికీ నచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి మూవీ నుంచి అనమాట. మరి దాని తర్వాత రెండింటికి న్యూస్ వినేస్తారు కదా ఇంగ్లీష్లో, వార్తలు వినేసేయండి. దాని తర్వాత ఎప్పటిలాగే మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సండే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి నాతో పాటు కలిసి సండే చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది మెసేజ్లు పంపించడం అయితే జరిగిందనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. కామతి శంకర్ రాఘవ నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అనమాట. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి మెసేజ్ చేయడం జరిగింది. ఇంకా వేటపాలెం రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ చాలా రోజుల తర్వాత వచ్చారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంతకీ ఎవరు ఈ మెసేజ్ చేసింది అంటే రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకా గడ్డం అంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. ఇంకా కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తిక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేయడం జరిగింది ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ. అలాగే ఎం నరేష్ మెర్సి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెదకాక నుంచి పద్మ శేఖర్ వీళ్ళు కూడా మెసేజ్ చేశారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ. ఇంకా పెద్ద నరసింహ, పద్మాబాయి వీళ్ళందరూ అన్నమాట.

ఎర్రమల్లి మండలం వల్లూరు నుంచి మెసేజ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ. మరి నాకు తెలిసి మీ అందరూ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని, మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. చాలా ఈజీ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు ప్రోగ్రామ్ని. కాబట్టి మీ అందరి కోసం ఒక క్వశ్చన్, ప్రపంచ పియానో దినోత్సవం ఎప్పుడు? చెప్పానా చాలా సింపుల్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి. మరి ఈ క్వశ్చన్కి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఘటికుడు మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టేజ్ 2 101.3 విత్ భారతీయ ఫామ్.

0: మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుంచి ప్రోగ్రామ్ కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోల్ నుంచి జయన్న గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుధా అనమాట తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకటేష్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అవధి చెన్నై నుంచి పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి నెల్లూరు డిస్టిక్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు దమ్మోస్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తన్ రావు గారు, దామర్ల పెద్దమస్తన్ రావు గారు అనమాట. మరి క్వశ్చన్ అయితే వినలేదని అనుకుంటున్నా, మరి కొంతమంది పంపించలేదు కాబట్టి మరి క్వశ్చన్ ఎవరైతే వినలేదో వాళ్ళందరి కోసం క్వశ్చన్ అయితే ఇంకొకసారి అడిగేస్తున్నాను. ప్రపంచ పియానో దినోత్సవం ఎప్పుడు, ఇదే అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0662-4888-14 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను రేపల్లెలో రాధా మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. ఇప్పుడు మరి చూసేద్దాం ఎవరు పంపించారు అంటే గనక అనంతపురం నుంచి నవ్యోదయ కాల్ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అక్తర్ వలీ భాష పంపించారనమాట. మీరు పంపించిన ఆన్సర్ అయితే ఒకటి కరెక్టే, అదేంటో తెలియాలి అంటే లాస్ట్ వరకు వినాల్సింది. అండ్ ఇంకా బి మధుప్రసాద్ ఫ్యామిలీ ఇంకా పంపించారనమాట. ఎక్కడి నుంచి అంటే తలంపాడు గ్రామం నుంచి పంపించారు. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అండ్ ఇంకా పెదకాక నుంచి అనమాట చంద్రశేఖర్ గారు మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేవి రమణమూర్తి శ్రీకాకుళం నుంచి మీరు చెప్పిన వాటిల్లో ఒకటైతే కరెక్ట్ అనమాట. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఉట్కూర్ నుంచి నారాయణపేట జిల్లా నుంచి అనమాట. ఆల్రెడీ ఇందాక మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ అని పంపించారు చక్కగా. మళ్ళీ మీరే ఇంకా చాలా మంది పేర్లతో మెసేజ్లు పంపిస్తూ ఉంటే కొత్త వాళ్ళు ఎలా మెసేజ్లు చేస్తారు చెప్పండి కదా. కాబట్టి కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, మెసేజ్ చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయకండి, ఇంకొక పేర్లు మార్చి. ఎందుకంటే ఏం చెప్పలేను, ఎప్పుడూ చెప్పేవే అనమాట. తర్వాత ఇంకా ఎవరు అంటే కనుక వెంకటరెడ్డి అడ్డరొడ్డు నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి అనమాట. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. ఆల్రెడీ క్వశ్చన్ అయితే అందరి కోసం ఇంకొకసారి అడిగేసా, సరే మీకోసం ఇంకొకసారి మళ్ళీ అడుగుతున్నాను. ప్రపంచ పియానో దినోత్సవం ఎప్పుడు? చాలా సింపుల్ కదా. మరి క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి? మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438144 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి అని చెప్పా. అండ్ ఇంకా రాంగ్ ఆన్సర్ పంపించేశారు జయరామ్, పది పుట్ట బాయిలు పాకాల మండలం తిరుపతి జిల్లా నుంచి అనమాట. రాంగ్ ఆన్సర్ అని చెప్పేశా కదా. అండ్ ఇంకా అనంతపురం నుంచి రమేష్ పంపించారు వెంకటాచలపతి అంటూ. సో ఓకే, రమేష్ మెకానిక్ వెంకటాచలపతి అని పంపించారు అనమాట. ఓకే, ఇంతకీ మీరు పంపించిన ఆన్సర్ కరెక్టే. అండ్ అలాగే ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట ఈశ్వర్ కుమార్.

ఎండ్ అలాగే మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక విజయ్ పరమేష్ అనమాట, గుంతకల్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. జయం భాష ఇంకా ఫ్యామిలీ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి అంటూ పంపించారనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహబూబ్ కలీం అనమాట, ఎక్కడి నుంచి, ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎమ్మూరు హరి యశోద, వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎం నరేష్, మెర్సీ విజయ, వీళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. మరి ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించేసిన తర్వాత నేను ఆన్సర్ రివీల్ చేద్దాం అనుకున్న టైంలో ఒక మెసేజ్ అయితే వచ్చేసిందనమాట. కొండారెడ్డి సిద్ధవట మండలం నుంచి పంపించారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. మరి ఇంతకీ అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అనేది నేను చెప్పేస్తున్నాను. మీ అందరూ పంపించింది ఎవరో కొంతమంది తప్ప ఆల్మోస్ట్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మార్చి 29 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ప్రపంచ పియానో దినోత్సవం మార్చి 29 జరుపుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ స్వయంవరం అనమాట. ఈ సాంగ్ వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రెండో విడత పునరావాస పునరుద్ధరణ పరిహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఈరోజు పంపిణీ చేయనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మాట్లాడుతూ రెండో విడతలో 1600 మంది

నిర్వాసితులకు 200 కోట్ల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి అందజేస్తారని తెలిపారు. రాష్ట్ర శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాలు ఈ రోజుతో 3 రోజుకు చేరుకున్నాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లును న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ సభలో ప్రవేశపెట్టగా సభ్యుల ఆమోదంతో బిల్లును సభ లాంఛనంగా ఆమోదించింది. అలాగే ఈరోజు సమావేశాల్లో గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 పరీక్షలో జరిగిన అవకతవకలపై చర్చ జరగనుంది. రాష్ట శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు టి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారికి మెరుగైన సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. జూనియర్ వైద్యుల ఉపకార వేతనం పెంపుపై చర్చలు కొనసాగుతున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లతో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ నాయకులు నిర్వహించిన వేడుకల్లో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్లను మరింత అభివృద్ది చేయాలని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ను ఆమె ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం వరల్డ్ ఫోటోగ్రఫీ డేని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1839 ఆగస్టు 19వ తేదీన ఫ్రెంచ్ ప్రభుత్వం ఫోటోగ్రఫీకి సంబంధించిన హక్కులను ప్రపంచానికి ఉచితంగా అందించింది. ఈ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఫ్లూ క్యూరిడ్ వర్జీనియా ఎఫ్సీఏ పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పొగాకు బోర్డు ఉన్నతాధికారులతో కొనుగోళ్ల పరిస్థితిపై అమరావతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

మనమైతే ఉన్నాం సన్నడే సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ వరట్ 1.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశాను కాబట్టి మళ్ళీ దానికి ఆన్సర్ మెసేజ్లు అయితే చేయకండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. ఇది కూడా నాకు తెలిసి చాలా మంది ఆన్సర్ అయితే మెసేజ్ చేసేస్తారు. చాలా సింపుల్ క్వశ్చన్ అని చెప్పాను కదా. మైకంలో ఉంటాను, మైనంలో ఉండను, ధాత్రిలో ఉంటాను, ధామంలో ఉండను, నేను ఇంతకీ ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి గనక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. ఇప్పుడైతే మీ అందరి కోసం నిన్నే ఇష్టపడ్డాను మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్లు చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: మనమైతే ఉన్నాం సన్నడే సన్నడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపిస్తున్నారు అనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు పాలెంపోలే ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి అనమాట. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, అలాగే ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తీక, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. భాస్కర్ గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మంగళగిరి నుంచి వైభవ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా క్వశ్చన్ ప్లీజ్ అని కొంతమంది అడగడం జరుగుతూ ఉందన్నమాట, అడుగుతూ ఉన్నారు. రాజోల్ నుంచి చేరిన మీరు కొంచెం ఆ పదాలు అక్షరాలు అలా మార్చి పంపించేశారు, కొంచెం దగ్గరికైతే వచ్చేసారు. సో ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి

అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ అనమాట. సాంగ్స్ అయితే బాగున్నాయి చాలా అంటున్నారు, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. సో ట్రై చేయండి, ఆలోచించండి. సరే క్వశ్చన్ ప్లీజ్ అంటున్న వాళ్ళందరి కోసం క్వశ్చన్ ఇంకొకసారి అడుగుతున్నాను. మైకంలో ఉంటాను, మైనంలో ఉండను, ధాత్రిలో ఉంటాను, దామంలో ఉండను, నేను ఎవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేస్తా. నాకు తెలిసి ఈ సాంగ్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా అందరూ కూడా ఆన్సర్ అయితే మెసేజ్ అయితే పంపించేస్తారు. సో మూవీ నేమ్ కూడా చెప్పక్కర్లేదు, సాంగ్ వింటే మీకే అర్థమైపోతుంది. వింటూ స్టేట్ వింటూ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నాకు తెలిసి ఇంతకంటే పెద్ద క్లూ అసలు ఉండనే ఉండదు.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఈ ఒక్క సాంగ్ ప్లే చేస్తే చాలు, మీకే తెలిసిపోతుంది ఆన్సర్ అని కూడా చెప్పాను కదా. మరి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట సాంగ్ విన్న తర్వాత. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక ఎస్ భీమేశ్వరరావు గారు అనమాట పెడన నుంచి. చెప్పిన తర్వాత కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అలాగే మెహబూబ్

క్వశ్చన్ కి ఆన్సర్ ఈ ఒక్క సాంగ్ ప్లే చేస్తే చాలు మీకే తెలిసిపోతుంది ఆన్సర్ అని కూడా చెప్పాను కదా. మరి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట సాంగ్ విన్న తర్వాత. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎస్ భీమేశ్వరరావు గారు అనమాట పెడన నుంచి. చెప్పిన తర్వాత కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారండి. అలాగే మెహబూబ్ కలీం అనమాట ఆత్మకూర్ నంజాల్ డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట. ఎక్కడి నుంచి? కర్నూలు నుంచి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇప్పుడే ట్యూన్ చేసా అంటున్నారు మైత్రి గారు అనమాట. ఏం పర్లేదు మైత్రి అనేది ఒకవేళ మీ ఆన్సరా? మీ పేరేంటి? మరి పేరు అయితే అసలు ఎక్కడ ఏమాత్రం కనిపించట్లేదు. పైన మాత్రం సాయి శిరీష అని ఉంది. ఒకవేళ అదే అయితే కనుక మైత్రి ఇస్ ద రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఏలూరు డిస్ట్రిక్ట్ ఈశ్వర్ కుమార్ అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అదేంటి ఈ సాంగ్ విన్న తర్వాత ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేస్తారు అనుకున్నా. తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి వీళ్ళందరూ అనమాట. ఎక్కడి నుంచి? కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మీరు కూడా ఇప్పుడే ట్యూన్ చేస్తా అంటున్నారు. ఏం పర్లేదు క్వశ్చన్ ఆన్సర్ రెండు చెప్పేస్తాను. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తలంపాడు గ్రామం నుంచి మధుప్రసాద్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. పాలెంపోలయ్య, ఆలగడ్డ, నంజాల్ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్. జయం భాష, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్. మూసపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ రాంగ్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కీర్తి, రాజ్ కుమార్, ఆదర్శ్ నగర్, నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రాజోల్ మండలం వివర్స్ కాలనీ నుంచి ఎవరు? సాహిత్య, చరణ్ వీళ్ళందరూ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. సూర్యకుమారి, పాలకొల్లు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేసేయడం జరిగింది. అండ్ దాని తర్వాత భాస్కర్ గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సాయి శిరీష, బ్యాంక్ కాలనీ, తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్. కేవీ రమణమూర్తి, శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా రాజశేఖర్ రెడ్డి, ఆదోని మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శ్రీను, ఐరాల నుంచి మెసేజ్ చేశారు, ఆన్సర్ అయితే కరెక్ట్గా పంపించలేదు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి అనమాట మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా మూసాపేట, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, ఇంకా నర్సి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. క్యాదర్ వీరేష్, రాజుల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఎం మురహరి, యశోద, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పాలెంపోలే, ఆలగడ్డ, నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మస్తాన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక జమలయ్య, దొడ్డదేవరపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామల కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా హలో, హవర్ యూ, దిస్ ఈజ్ సురేష్ ఫ్రమ్ పెనకచెర్ల నుంచి, పెనకచెర్ల దామని పంపించారనమాట. ఓకే, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి. ఏం పర్లేదు, క్వశ్చన్తో పాటు ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. క్వశ్చన్ వినని వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఇప్పుడైతే ఆన్సర్ కూడా చెప్పేద్దామని అలా అనుకుంటున్నా. ఇంకా మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహపాను జైనుద్దీన్ అనమాట. అండ్ ఇంకా అనంతపురం నుంచి నవోదయ కాలనీ నుంచి ఇమాంబి అంతర్ వల్ల ఏంటి వల్లీ భాష అనమాట మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. దస్తగిరి సంజా, ప్రొద్దుటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి అనమాట కే పెద్ద నరసింహ, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చందంపేట మండలం నుంచి. మరి ఇంకా ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా ఎవరు పంపించారు? ప్రకాష్ అనమాట చిన్న తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఆల్మోస్ట్ అసలు ఆ సాంగ్ వింటే ఆన్సర్ చెప్పేసినట్టే కదా. మరి ఇంతకీ అసలు ఏంటి నేను అడిగింది అంటే కనుక మైకంలో ఉంటాను, మైనంలో ఉండను, ధాత్రిలో ఉంటాను, ధామంలో ఉండను, నేను ఎవరిని అంటే మీరందరూ చెప్పింది, కొంతమంది మాత్రమే చెప్పలేదు. సో కంత్రి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఆల్రెడీ కంత్రి మూవీ నుంచి సాంగ్ ప్లే చేసేసాను, క్లూయే ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ నువ్వు లేక నేను లేను అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నెక్స్ట్ నేను అడగబోయే క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం.

0: మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ప్రసన్న అన్నమాట. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తుంటారు నాకు తెలుసు. సో క్వశ్చన్ అయితే ఇది కొంచెం కేర్ఫుల్ గా వినండి, ఎందుకంటే ఇది మీ మెదడుకి కొంచెం పదును పెట్టించే క్వశ్చన్ అన్నమాట. ఈజీనే, బట్ కొంచెం ఆలోచించి ఆ తర్వాత మెసేజ్ చేస్తే అందరివి ఆటోమేటిక్ గా రైట్ ఆన్సర్స్ అయిపోతాయి. సరే ఇంకా చాలు, క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏంటి అడిగేస్తున్నా. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, భారతదేశంలో మొదటి 100% భూ ఆధారిత, యాక్చువల్గా ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నేను అనుకున్నా ఇంకా అయిపోయిందిలే, అలా అనుకోవద్దు, చాలా ఈజీనే క్వశ్చన్ మొత్తం వినండి, ఎందుకంటే మీ అందరూ ఎట్లా ఆలోచిస్తారు అనేది నేను అలా ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో ఓకే, నో కమెంట్స్, క్వశ్చన్ కేర్ఫుల్గా వినండి, ఆ తర్వాత మీరే నిజంగా ఆన్సర్ అయితే మెసేజ్ చేసేస్తారు. భారతదేశంలో మొదటి 100% భూ ఆధారిత ఓడరేవుగా గుర్తింపు పొందిన భారతీయ ప్రధాన నౌకాశ్రయం ఏది? ఒక్కసారి మళ్ళీ మీ అందరి కోసం మళ్ళీ అడుగుతున్నా, భారతదేశంలో మొదటి 100% భూ ఆధారిత ఓడరేవుగా గుర్తింపు పొందిన భారతీయ ప్రధాన నౌకాశ్రయం ఏది? ఇది అనమాట క్వశ్చన్ అయితే. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి మీ అందరూ పంపిస్తారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం, అంటే మీరు కొంచెం ఆలోచించాలి, మీ బుర్రకి పదును పెట్టాలి కాబట్టి, ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేద్దాం అనుకుంటున్నా. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుందన్నమాట, ఫ్రమ్ ద మూవీ ఏంటి అంటే కనుక మృగరాజు అనమాట. మరి ఈ సాంగ్ మృగరాజు మూవీ నుంచి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టేట్ చూంటూ 101.3 వివిధ భారతీయ ఫామ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.

మనం అయితే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విబిత్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందా కలిగిన క్వశ్చన్ కి చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. స్టీవ్ పంపించారు చిత్తూరు నుంచి, థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక రాజోలి నుంచి సంజ అనమాట. ఇందాక ఎప్పుడో అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు పంపించేశారు. దాని తర్వాత ఇంకా నేను చాలా క్వశ్చన్స్ అడిగాను కదా, ఇంకా ఎవరు అంటే కనుక తిరువనంతపురంలోంచి విజయ అన, మీ పేరు అయితే సరిగా అర్థం కాలేదు. మీరు పంపించిన ఆన్సరా? ఓకే ఓకే, అదైతే రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అనమాట ఈ మెసేజ్ చేసింది, రాంగ్ ఆన్సర్ అండి, అది కాదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి అనమాట, మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. అసలు క్వశ్చన్ అందరూ సరిగా విన్నారా? ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక వెంకటేష్ చెన్నై నుంచి మెసేజ్ చేశారు, హాయ్ అంటున్నారు. మరి క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా, ఆన్సర్ కూడా మెసేజ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈశ్వర్ కుమార్ అనమాట, మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే విశాఖపట్నం, లేదు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు, నాసికా వేణు దేశాయిపేట నుంచి అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి గౌస్ పంపించారు, రాంగ్ ఆన్సర్. జయం బాషా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే, క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి అడుగుతున్నాను నేను. భారతదేశంలో మొదటి 100% భూ ఆధారిత ఓడరేవుగా గుర్తింపు పొందిన

భారతీయ ప్రధాన నౌకాశ్రయం ఏది అని చెప్పి అడగడం జరిగింది అన్నమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ అమ్మాయిలు అబ్బాయిలు అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

ఎవరు ఎక్కడి నుంచి అంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మహబూబ్ అనమాట, కలీం ఆత్మకూరు నంజాల డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. రాజోలి మండలం రివర్స్ కాలనీ నుంచి అనమాట మాదుగొండు రాజేష్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి రమేష్ పంపించేశారు అనమాట, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కేవీ రమణమూర్తి గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కాళ్ళా శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి మస్తాన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు. అలాగే రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఎక్కడి నుంచి, ఓకే ఎక్కడి నుంచి అంటే కనుక మీరు ఏలూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా విజయ్ పరమేష్ అనమాట గుంతకల్ నుంచి ఎగ్జాక్ట్లీ రాంగ్ ఆన్సర్ పంపించారు మీరు. సో ఇంకొకటి ఉంది, అదేంటి అనేది లాస్ట్లో రివీల్ చేసేస్తా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఎక్కడి నుంచి తేజేశ్వరి శ్రీనివాసులు కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఏం పర్లేదు, అందరికీ అన్నీ తెలియాలని లేదు, ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి ఆన్సర్ కూడా నేను చెప్పేస్తాను. ఇంకా ఎవరు అంటే కనుక ఎన్ అప్పారావు గారు సుబ్బయ్యగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం నరేష్ మెర్సి విజయ వీళ్ళందరూ అనమాట ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ పంపించేశారు, సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అలాగే బాంబే నుంచి అనమాట, ఒకవేళ మీ ఆన్సరే బాంబే అయితే రాంగ్ ఆన్సర్. పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు అనమాట, కాదు అదే దాని పేరు ఏంటి అనేది క్వశ్చన్. అండ్ ఇంకా అది ఎక్కడుంది అని కాదు దాని పేరు. ఇంకా గడ్డం అంకయ్య బందర్పల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మధుప్రసాద్ ఫ్యామిలీ తెల్లంపాడు నుంచి మీరు అది ఎక్కడి నుంచి అని పంపించారు, బట్ అది ఏంటి అనేది పేరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి అనమాట ఇమాంబి అక్తర్ వలీ బాషా వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఫైనల్గా మొత్తానికి సాధించి ఛేదించి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు ఎం నరేష్ మెర్సి విజయ అనమాట మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గౌస్ పంపించారు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. సరే ఏం పర్లేదు, మరి ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి క్వశ్చన్ ఇంకొకసారి మీ అందరి కోసం అడుగుతున్నా, దాని తర్వాత ఆన్సర్ నేనే చెప్పేస్తాను. ఆల్మోస్ట్ కొంతమంది పంపించారు, ఇంకొంతమంది మాత్రం పంపించలేదు. మరి ఆ పంపించని కొంతమందికి రైట్ ఆన్సర్ తెలియాలి కదా. అలాగే అసలు పంపించిన వాళ్ళకి రైట్ ఆన్సర్ అని ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి మరి అది ఏంటి, ఇంతకీ ఆన్సర్ రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది అనుకుంటూ అలా చెప్తున్నా. ఫైనల్గా దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. సరే క్వశ్చన్ ఏంటి అంటే భారతదేశంలో మొదటి 100% భూ ఆధారిత ఓడరేవుగా గుర్తింపు పొందిన భారతీయ ప్రధాన నౌకాశ్రయం ఏది అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఆన్సర్ మీరు అందరూ పంపించింది జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఎవరైతే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ దాంతోపాటు మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ చిరుజల్లు అనమాట. సో అదనమాట సంగతి. అండ్ ఇవాళ సందడి సందడి కూడా మీ అందరికీ చాలా నచ్చిందని అనుకుంటున్నా. ఈ సాంగ్ తర్వాత మీరాయి మూవీ నుంచి ఇంకొక సాంగ్ వస్తుంది. సో ఈ 2 సాంగ్స్తో సందడి సందడి ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రామ్లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు అనమాట.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: విద్యుత్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, పంటల వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు పప్పుధాన్యాలు, నూనె గింజలు పండించే రైతులకు రుణాలను గణనీయంగా పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరారు. విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ దేశానికే తలమానికంగా రూపుదిద్దుకుంటుందని, డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. నీట్ పరీక్షల నిర్వహణ కోసం సరికొత్తగా తీసుకువచ్చిన భద్రతా నిబంధనలు అత్యంత పటిష్టంగా ఉన్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దానిని ఛేదించడం కష్టమని పేర్కొంది. రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన వెండితెర ఓటీటీ అవార్డ్స్ 2025-26 కార్యక్రమానికి మంత్రి నిన్న ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు. మానవ తప్పిదాలతో జరిగే రోడ్డు ప్రమాదాల్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రమాదాలపై ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై ఆయన సమాధానమిచ్చారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరుగా ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్దం కావాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు సమావేశం నిర్వహించారు.

గాలేలో శ్రీలంక భారత్ జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్ గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వీబీ క్లాస్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 8 నిమిషాలు దాటి 8 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మరి మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే, ఈ రోజు బుధవారం కాబట్టి ఒకే సింగర్ అనమాట. మరి ఎవరి సాంగ్స్ వినిపించబోతున్నాను వివిధాలు అంటే కనుక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్స్ అయితే వినిపించాలనుకుంటున్నా ఇవాళ వివిధాలో. ఆల్రెడీ ఆది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వినేశారు కదా, ఇప్పుడైతే మీ అందరి కోసం మీ అందరి ఫేవరెట్ సాంగ్ కూడా అనమాట, ఆపద్ బాంధవుడు మూవీ నుంచి, దాని తర్వాత చిరంజీవి నటించిన ఆరాధన మూవీ నుంచి, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ 101.3 వివిధ భారతీయ ఫ్రమ్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2223.

0: Jyoti FM 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4:25 దాటి 10 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో. అండ్ ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే వెన్స్డే కాబట్టి ఒకే సింగర్ అనమాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్స్ అన్ని వినిపిస్తూ ఉన్నాను కదా, బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లరి ప్రియుడు, దాని తర్వాత అంజీ, ఈ 2 మూవీస్ నుంచి బ్యాక్ టు బ్యాక్ 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్.

మరో అయితే ఉన్నాం వివిధ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ వివిధాలు వెన్స్డే కాబట్టి థీమ్ ఏంటి అంటే ఒకే సింగర్ అనమాట. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్స్ అన్ని వినిపిస్తున్నాను కదా, బ్యూటిఫుల్ సాంగ్స్, బ్యూటిఫుల్ ఫిలిమ్స్ నుంచి. మరి ఇప్పుడైతే చిరునవ్వుతో

మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన సాంగ్ అయితే ప్లే చేస్తూ వివిధ ప్రోగ్రామ్ కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. ఎప్పుడు చెప్పేదే అనమాట, మళ్లీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి వింటూనే ఉండండి. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బై బై.

Hello, my dear friends. Hope you're all doing good by the grace of God. This is Chetan in today's vanilla program. ఇవాళ మనము అకాడమిక్ స్ట్రెస్ ఎలా ఉంటుంది, స్పెషలీ స్టూడెంట్స్ లో మాట్లాడుతున్నాం మనము, దాన్ని ఎలా అధిగమించాలి అని తెలుసుకుంటాం. సో జాయిన్ మీ. బాల్యంలో ఒత్తిడి పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. వీరిలో ఒత్తిడికి అనేక కారణాలు దారితీస్తాయి. కొత్త కార్యకలాపాలు, అకస్మాత్తుగా చోటు చేసుకునే ఘటన కారణంగా పిల్లల్లో ఒత్తిడి సంభవించవచ్చు. ఒత్తిడి సంకేతాలను గుర్తించడం ద్వారా తల్లిదండ్రులు దాన్ని ఎదుర్కోవటానికి పిల్లలకు ఆరోగ్యకరమైన మార్గాలను నేర్పడం వల్ల ప్రయోజనం ఉంటుంది. తక్కువ స్థాయిలో ఒత్తిడి కొంతవరకు పిల్లలకు మంచిదే అయినప్పటికీ, అధిక ఒత్తిడి మాత్రం పిల్లల్లో ఆలోచన అనుభూతిపై ప్రభావం చూపుతుంది. అదే సమయంలో పిల్లలు పెరుగుతున్నప్పుడు ఒత్తిడికి ఎలా స్పందించాలో నేర్చుకుంటారు. పెద్దల కారణంగా జరిగే కొన్ని సంఘటనలు పిల్లల్లో ఒత్తిడిని కలిగిస్తాయి. ఫలితంగా చిన్న మార్పుల సైతం పిల్లల్లో భద్రత అభద్రతా భావాలను కలిగిస్తాయి. నొప్పి, గాయం, అనారోగ్యం ఇతర పిల్లలకు ఒత్తిడిని తెచ్చిపెడతాయి. పాఠశాల చదువుల్లో పోటీ, గ్రేడ్ల గురించి ఆందోళన చెందటం, పాఠశాలల్లో క్రీడల్లో పోటీతత్వం, స్నేహితులతో సమస్యలు, బెదిరింపులు, గ్రూప్ ఒత్తిళ్లు, పాఠశాలలను మార్చడం, తరలించడం, గృహ సమస్యలు, నిరాశ్రయులైన వారితో వ్యవహరించడం, బాలురు బాలికలలో శరీర మార్పుల ద్వారా ఒత్తిడి, తల్లిదండ్రుల విడాకులు లేదా విడిపోవడాన్ని చూడటం, ఫ్యామిలీలో ఫైనాన్షియల్ అసురక్షితమైన ఇల్లు లేదా పరిసరాల్లో నివాసముండటం, ఇవన్నీ కూడా పిల్లల్లో పరిష్కరించబడని ఒత్తిడి సంకేతాలుగా చెప్పొచ్చు. పిల్లలు ఒత్తిడికి గురవుతున్నట్లు పెద్దలు గుర్తించలేరు. అయితే కొన్ని శారీరక లక్షణాలు, నడవడికలో మార్పుల ద్వారా తల్లిదండ్రులు పెరిగిన ఒత్తిడి స్థాయిని తెలుసుకోవచ్చు. ఆకలి తగ్గడం, ఆహారపు అలవాట్లు ఇతర మార్పులు, తలనొప్పి, బెడ్ వెట్టింగ్, చెడు కలులు రావటం, నిద్రలో ఆటంకాలు, కడుపు నొప్పి లేదా అస్పష్టమైన కడుపు నొప్పి, శారీరక అనారోగ్యం లేని ఇతర శారీరక లక్షణాలు, భావోద్వేగ లేక ప్రవర్తన లక్షణాలు కలిగి ఉంటారు. ఆందోళన, విశ్రాంతి తీసుకోలేకపోవటం, చీకటి భయం, ఒంటరిగా ఉండాలనే భయం, అపరిచితుల భయం వంటి వాటిని కలిగి ఉంటారు. కోపం, ఏడుపు, విసుర్లు భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోవడం, దూకుడు లేదా మొండి ప్రవర్తన, చిన్న వయసులో ఉన్న ప్రవర్తనలకు తిరిగి వెళ్లడం, ఫ్యామిలీ, స్కూల్, కాలేజ్ కార్యకలాపాల్లో పాల్గొనడం ఇష్టం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో కనిపిస్తూ ఉంటాయి. సురక్షితమైన ఇంటి పరిసరాలు తీర్చిదిద్దటం, కుటుంబ వ్యవహారాల ద్వారా ఓదార్పునివ్వటం, కుటుంబ విందు

రాత్రి సినిమా చూడటం వంటి వాటి ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించటంతో పాటు నివారించవచ్చు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్ మోడల్గా ఉండాలి. పెద్దల ఆరోగ్యకరమైన ప్రవర్తనకు పిల్లలు నమూనాగా తీసుకుంటారు. ఒత్తిడి అదుపులో ఉంచుకోవడాన్ని, దానిని ఆరోగ్యకరమైన మార్గాల్లో నిర్వహించడానికి మీ వంతు కృషి చేయండి. చిన్నపిల్లలు చూసే, చదివే, ఆడే టెలివిజన్ ప్రోగ్రామ్స్, పుస్తకాలు, ఆటల గురించి జాగ్రత్తగా ఉండండి. వార్తల ప్రసారాలు, హింసాత్మక ప్రదర్శనలు, గేమ్స్ భయాలు ఆందోళనలు కలిగిస్తాయి. ఉద్యోగాలు, ఇతర ఊహించని మార్పుల గురించి మీ పిల్లలకు తెలియజేయండి. పిల్లలతో ప్రశాంతంగా, రిలాక్స్డ్గా సమయాన్ని గడపండి. వినడం నేర్చుకోండి. విమర్శించకుండా లేదా సమస్యను వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నించకుండా పిల్లలు చెప్పే మాటల్ని అలర్ట్గా వినండి, యాక్టివ్గా వినండి. పిల్లలతో కలత చెందే వాటిని అర్థం చేసుకోవడానికి, వాటిని పరిష్కరించడంలో సహాయపడటానికి వారితో కలిసి పనిచేయండి. పిల్లల స్వీయ విలువలు, భావాలను పెంపొందించుకోండి. ప్రోత్సాహం, ఆప్యాయతలను ప్రదర్శించండి. వారికి చిన్న చిన్న బహుమతులు ఇవ్వండి. చీటికి మాటికి శిక్షలు, పనిష్మెంట్స్ మంచిది కాదు. శారీరక శ్రమను ప్రోత్సహించండి. పిల్లల్లో పరిష్కారం గాని ఒత్తిడి సంకేతాలను గుర్తించి అవసరమైతే కౌన్సిలర్ సహాయం తీసుకోండి. రోజూ ఉరుకుల పరుగుల జీవితం, నిత్యం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీంతో ఒత్తిడికి లోనవుతుంటాం. కొంతమంది ప్రతి చిన్న విషయానికి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది పలు సందర్భాల్లో జరుగుతుంది. మన శరీరంలో హార్మోన్స్ సాధారణమైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంతో పనిచేయడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నిరంతర ప్రక్రియలా మారితే అది శరీరానికి, మానసిక సామర్థ్యానికి కూడా హాని చేస్తుంది. అయితే స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. అందుకోసం కొన్ని చిట్కాలు చూద్దాం ఈ వెనెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. కనీసం 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీడే. అది ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు గ్లాస్ గ్లాస్ గ్లాస్ తాగితే మంచిది. పాలలో గాని, నిమ్మరసంలో గాని తేనెను కలుపుకొని తాగితే చాలా ఉపశమనం లభిస్తుంది. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకి కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్స్, వివిధ రసాయనాలు ఎక్కువగా విడుదల చేస్తాయి. చిన్న చిన్న రిలాక్సేషన్ టెక్నిక్స్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజెస్ చేయకుండా కనీసం 1 అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది. ఏడాదంతా ఎంత బాగా చదువుకున్నా మొదటి నుండి సరిగ్గా ప్రిపేర్ అయినప్పటికీ కూడా పరీక్షల ఒత్తిడి కలిగిస్తాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వైపు నుంచి కూడా విద్యార్థులపై ఉండే అంచనాల వారి ఒత్తిడి స్థాయిలను మరింత పెంచుతాయి. ఈ ఒత్తిడిలో నేర్చుకున్నదంతా మర్చిపోతారు. ఇది విద్యార్థులను నిరాశ, నిస్పృహలకు గురిచేస్తుంది. పరీక్షల వేళ ఇలాంటి ఒత్తిడి, ఆందోళన ఉండటం సర్వసాధారణం. అయితే పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడేందుకు మార్గాలున్నాయి. ఇతరులతో పోల్చుకోవడం వద్దు. ఎవరు ఎంత చదివారు, ఎవరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు అన్నది ముఖ్యం కాదు. పరీక్షల్లో ఎవరు బాగా రాశారనేదే ఇక్కడ కీలకం. కాబట్టి వేరొకరు తమరి కంటే బాగా చదువుతున్నారు, మీ సమయం వృధా అవుతుంది మనసులోంచి తీసేయండి. వేరొకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. ఇది పరీక్షల వేళ మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. ఫ్లాష్ కార్డ్స్, రేఖాచిత్రాలు, విజువల్ క్లూస్ ఏర్పాటు చేసుకోండి. సో దట్ యూ క్యాన్ రీకాల్ ఫాస్టర్. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి, ఇంటర్వెల్స్ తీసుకోండి, విరామాలు తీసుకోండి. సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజెస్ తప్పనిసరిగా చేయాలి. రూమ్లో కూర్చొని కిటికీలు తలుపులు వేసుకొని చాలామంది చదువుతూ ఉంటారు. దట్ ఈస్ వెరీ వెరీ అన్హెల్తీ. ఇదంతా ఒకవైపు అయితే ఏదో ఎక్కువ చదివేస్తే ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటారు. మంచిదే అలా ఉంటే, కానీ అలాగని మీ నిద్రను త్యాగం చేయకండి. హ్యావ్ అ వెరీ పీస్ఫుల్ స్లీప్. పగలు రాత్రి తేడా లేకుండా చదవడం మంచిది కాదు. అతిగా చదవడం, అతిగా మెదడుకు శ్రమ కల్పించడం ద్వారా శరీరం అలసిపోతుంది. ఇది నిద్రలేమికి కారణమై మరింత ఒత్తిడికి దారితీస్తుంది. అందువల్ల తగినంత నిద్రపోవడం అవసరం. చదువుకు ఒక నిర్దిష్ట షెడ్యూల్ కేటాయించండి. మంచి రాత్రి నిద్ర ఉండేలా చూసుకోండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రతి ఒక్కరం మనం ఏదో ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఫ్యామిలీస్ ఉంటాయి, మనకు లేకుండా మన అన్నలకు, అక్కలకు, ఫ్రెండ్స్కి ఎవరికో ఉంటారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా వారితో షేర్ చేసుకోండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే మీరు కొంచెం గమనించండి. చాలా మటుకు ఈ మధ్య చూసిన ట్రెండ్ ఏంటంటే పిల్లలకు అన్నీ ఇస్తున్నాం కదా అంటారు, కానీ ఎమోషనల్గా కనెక్షన్ పోయిందట. మీరు కొంచెం గమనించండి, చూడండి వాళ్ళ ఆకలి తగ్గిందా,
ఏదన్నా బాధపడుతున్నారా? స్కూల్లో

బులియింగ్ ఏమన్నా జరుగుతుందా, అకాడమిక్ స్ట్రెస్ ఉందా, ఇవన్నీ గమనిస్తే దే విల్ బికమ్ హెల్తీ అడల్ట్స్. తర్వాత దే విల్ లీడ్ హెల్తీ లైఫ్. తర్వాత ఫ్యామిలీ మెరుగుపడుతుంది, మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు. విత్ దిస్ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు డీల్ విత్ అకాడమిక్ స్ట్రెస్ ఇన్ వెన్నెలా ప్రోగ్రామ్, దిస్ ఈస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్జ్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నది తులసి భవాని. నిలయంలో సమయం సరిగ్గా 5:13. కార్యక్రమంలో ముందుగా చిత్రసీమ. భలే భలే మొగాడివై చిత్రం నుండి సచిన్ వారియార్ పాడుతున్న రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి సంగీతం గోపీ సుందర్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: వినబోయే పాట అనార్కలే. చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడుతున్న సముద్రాల గీతం ఇది. దీనికి సంగీతం P. ఆదినారాయణరావు.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇప్పుడు విందాం అభిలాష. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడుతున్న వేటూరు గీతంకి సంగీతం ఇళయరాజా.

0: Hey, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
3: చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడుతున్న ఈ పాటకు రచన వేటూరి, సంగీతం

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: Up to 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కార్తీక్ దామిని పాడిన ఆ పాట బాహుబలి చిత్రం నుండి. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా ఈ సంగీతం ఎంఎం కీరవాణి. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు చివరిగా విందాం అభిమానం చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన ఈ పాట.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు.

ఈనాటి లేపాక్షి కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం. యాడికి కొండవీధి నుండి రంగం వెంకటస్వామి, కాంతమ్మ, అన్నయ్య, శ్రీనివాసులు, కుమారి, పద్మావతి వీరంతా కోరుతున్న పాట అంకుశం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడుతున్న మల్లెమాల సాహిత్యానికి సంగీతం సత్యం.

మతిన్ కౌసల్య పాడిన ఈ పాటకు రచన త్రివిక్రమ్, సంగీతం చక్రి. చిత్రం ఒక రాజు ఒక రాణి చిత్రం నుండి ఆ పాట విన్నారు. ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం గుత్తి రోడ్ రాణినగర్ నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగులూరప్ప, ముష్టూరు ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, మూరిని రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరి కోసం ఆ పాట. శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్పై లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు. కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరం కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మదేవి, బొమ్మిదేవి, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి, రామకృష్ణయ్య మరియు గంగాధర్, శ్రీనివాస్, శివకోటి, శేఖర్, పున్నా, వెంకటేశం వీరంతా కోరుతున్న పాట విక్కీ దాదా చిత్రం నుండి మను జానకి పాడిన వేటూరి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం అందించగా ఈ పాటను వినిపించమని కోరినవారు. వీరి కోసం ఈ పాట విందాం.

తర్వాత ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట మంచి మిత్రులు. చిత్రం నుండి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతున్న ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: మీ మార్కెట్.
1: మీరు విన్న ఆ పాట స్వాతిముత్యం. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఇళయరాజా. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునెమ్మ, రవికుమార్, భారతి, వీరి కోసం ఆ పాట. లేపాక్షి కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట మూగ మనసులు. చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడుతున్న ఈ పాటకు దాశరథి సాహిత్యం అందించగా సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం నుండి కార్యక్రమాలు వింటున్నారు. మరి ఇప్పుడు విందాం లలిత గీతం. గానం చేసిన వారు ద్వారం ఎన్విజే లక్ష్మీ.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లను ఆదేశించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో పలు ఐటీ సంస్థలు విశాఖలో భూముల కోసం కోరుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకున్నారని, పరీక్షా పేపర్లను పూర్తిగా అనర్హులతో దిద్దించారని అసహనం వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అక్రమాలపై శాసనసభలో ఈరోజు జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గ్రూప్ 1 నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ నియమాలు, నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందన్నారు. పేపర్లు దిద్దే బాధ్యతను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి తప్పు చేశారని, పేపర్లు దిద్దడంలో ప్రతి దశలోనూ నిబంధనలు ఉల్లంఘించారన్న విషయం నివేదికల్లో స్పష్టమైందన్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు చేయాల్సిన మూల్యాంకం పనిని ఇతర వ్యక్తులతో చేయించారని చెప్పారు. అభ్యర్థుల ప్రతిభ చూసి ఉద్యోగాలు ఇవ్వాలని, ఇటువంటి ఉల్లంఘనలు వ్యవస్థలపై నమ్మకం కోల్పోయేలా చేస్తాయన్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే తదుపరి పరీక్షల్లో ఇటువంటి అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది నిరూపించే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ సర్వీస్ కమిషన్ యొక్క వ్యవస్థని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పునరుద్ధరించే దిశగా ముందుకు పోదాం. మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత.
0: ఆధునిక భారతంలో సంస్కృత భాష ఎంతో గొప్పదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో ఉత్కర్ష మహోత్సవాన్ని కేంద్ర మంత్రి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా

0: రెండు రోజుల పాటు ఈ ఉత్కర్ష మహోత్సవం జరగనుంది. విద్యార్థులే స్వయంగా రచించిన 75 సంస్కృత భాషా పరిశోధనా పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. అలాగే సంస్కృత అనువాద యాప్ను కూడా విడుదల చేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దృశ్య మాధ్యమ విధానంలో ఆయన ఈరోజు కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాలపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సామగ్రి, సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియలో చివరి నిమిషంలో సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కమిషనర్ సూచించారు. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పేపర్లు, సిబ్బంది శిక్షణ తదితర ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో అధికారులు నిష్పాక్షికంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రతి నిర్ణయానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రం వైపు అనేక కంపెనీలు చూస్తున్నాయని, విశాఖలో భూముల కోసం వివిధ సంస్థలు కోరుతున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ఈరోజు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదన్నారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 TMCల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని మంత్రి లోకేష్ వివరిస్తూ,
1: పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. దాంట్లో కార్బన్ అవసరాలు ఒకటి, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు రెండు, మూడోది రైతులు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. ప్రత్యేకంగా డేటా సెంటర్స్ కి వచ్చే గల డెడికేటెడ్ పైప్ లైన్స్ ద్వారా వాళ్ళకి నీరు అందిస్తున్నాం తప్ప, ఎక్కడా సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిటీ నుంచి పైప్ లైన్స్
0: మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణపై యువతకు అవగాహన కల్పించాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బగ్చి అన్నారు. మాదక ద్రవ్యాలు నిర్మూలన అనే అంశంపై నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ వ్యవస్థ, విద్య, ఉపాధి, సమాజంపైన తీవ్ర ప్రభావం చూపు

రాజమండ్రి రూరల్ నియోజకవర్గ నాయకులతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్థితులు, సంస్థాగత అంశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై జగన్మోహన్ రెడ్డి వారితో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని, ఆ తరువాత ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే విజయమని పేర్కొన్నారు. బ్రెయిన్ డెడ్ వ్యక్తుల అవయవ దానానికి ముందుకొచ్చే కుటుంబాలకు ప్రస్తుతం అందిస్తున్న 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని లక్షకు పెంచే ప్రతిపాదనను ముఖ్యమంత్రి పరిశీలనకు పంపినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. భారతీయ జ్ఞాన పరంపర, ఆధునిక విషయాల్లో సంస్కృతం విశిష్టత ఎనలేనిదని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కలెక్టర్లను ఆదేశించారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో పలు ఐటీ సంస్థలు విశాఖలో భూముల కోసం కోరుతున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: या कोई दुर्घटना, उसकी चिंता से भी मुक्ति पाओ।
1: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
2: मेरा नाम अश्विनी कुमार मौबिल है। मैं लगभग 40-45 साल से खेती कर रहा हूँ। फसल बीमा योजना हमें मुआवजा जो देती है उससे हमारी मदद हो जाती है। मेरे को खरीफ 2023 में 2,80,000 रुपया मिला। इसका हमारे इर्द गिर्द किसान है, उनको हम कहते हैं कि आप भी बीमा कराओ तो उसका आपको भी फायदा मिलेगा।
3: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
4: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
3: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వి వెంకటప్ప బృందం వారిచే చెంచులక్ష్మి ఎరికలసాని ఘట్టం చెంచు నాటకం నేపథ్య గానం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఈఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. 8:15 అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 ఒక సినిమా పాట. 8:45 శ్రీమతి కాథుంబి బృందం వారు పాడిన జానపద గేయాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 నాటిక విజయవాడ కేంద్రం నుండి. రాత్రి 10:00 రాగం తానం పల్లవి శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 10:45 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.
6: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
7: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
6: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
7: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
6: బంగారం ధర తగ్గితే?
7: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
8: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా?

0: మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 గంటలకు

ఇక రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 వినదగు మాట వినిపిస్తున్నవారు డాక్టర్ మేడసాని మోహన్. 6:35 సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల గురించి రెడ్డిపల్లి విస్తరణ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం నుండి డాక్టర్ బి చందన గారు అందించే వివరాలు. ఇక రేపు ఉదయం 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి, ఇందులో బయోటెక్నాలజీలో అద్భుత ఫలితాలు గురించి ప్రొఫెసర్ టి నిర్మలా మేరీ గారు ప్రసంగం వింటారు. అనంతరం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, సహకారం శ్రీ వి చలపతి, నిర్వహణ కేశృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9:00 మన ఆలయాలు కార్యక్రమంలో అనంతపురం మారుతి నగర్ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం విశేషాలు. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00 నషాముక్త యువ వికసిత్ భారత్పై ప్రత్యేక పరిచయ కార్యక్రమం, అతిథి కె వెంకట్, ఉజ్వల మై భారత్, ఆంధ్రప్రదేశ్ సంచాలకులు, పరిచయకర్త రావల సాయి గిరీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక రేపు సాయంత్రం 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బాగున్నారా ఫోనీ ప్రత్యక్ష కార్యక్రమం. రేపటి కార్యక్రమం అంశం సైకిల్, ఎద్దుల బండి లేదా ఇతర వాహనాలు ఎలా నేర్చుకున్నారో ఆ సరదా సన్నివేశాన్ని మాతో పంచుకోండి. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్ 2255533, ఎస్టీడి కోడ్ నంబర్ 0855544. ఈ కార్యక్రమం రేపు సాయంత్రం 5:30 హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమంలో. ఇక రేపు సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు. రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం తిరుపతి కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష, 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:40 ఒక సినిమా పాట, 8:45 శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గేయాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 తాడిపత్రి శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ చెన్న రామగోవిందప్ప, నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. రేపు రాత్రి 10:30 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవి రేపు ఉదయం సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా అధినేత చిత్రం నుండి సునీత సారథి కార్తీక్ పాడిన శ్రీకాంత్ దేవ సాహిత్యం అందించగా ఈ పాటకు ఇప్పుడు విందాం.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా. అరే వా, చిక్కుకున్నాడు.
1: తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.
5: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం అభినందన. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాటకు సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తర్వాత ఆదిత్య 369 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడుతున్న ఈ పాటకు రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.
5: సెంచరీలు కొట్టి వయస్సు మాది,

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు వింటున్నారు 101.7 మెగాహెర్ట్జ్ పై అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇప్పుడు విందాం అగ్గిబరాట చిత్రం నుండి ఘంటసాల పీసుశిల పాడుతున్న ఈ పాటకు రచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం విజయకృష్ణమూర్తి.

0: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: తర్వాత వినబోయే పాట అర్జున్ చిత్రం నుండి ఉన్నికృష్ణన్ హరిణి పాడిన ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట అదృష్టవంతులు. చిత్రముండి ఘంటసాల పాడిన పాట అది. శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం కారుణ్య పాడిన ఒక లలిత గీతం.

0: మణి పాడి చదువుతున్నది తిరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టును ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలి క్రికెట్ టెస్టులో భారత్ శ్రీలంకను 165 పరుగుల తేడాతో ఓడించింది. కేంద్ర మంత్రివర్గం ఈరోజు 4 రైల్వే ప్రాజెక్టులతో సహా 5 ప్రాజెక్టులకు ఒక హైవే ప్రాజెక్టుకు ఆమోదం తెలియజేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గం ఈరోజు 13,041 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ఆమోదించిందని సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: 5 బహుత్ బడే ఫైసలే లియే పహలే 4 ప్రాజెక్ట్స్ హై జో కి రైల్వే కే హై ఔర్ 5వా ప్రాజెక్ట్ హైవే కా హై. పహలే 4 ప్రాజెక్ట్ మే జో హావడా సే చెన్నై కి రూట్ హై, మెయిన్ లైన్ హై, ఇస్ మెయిన్ లైన్ కే క్వాడ్రూప్లింగ్ కే డిసిజన్స్ హై ఔర్ ఏక్ హై కటక్ సే పారాదీప్ రైల్వే లైన్ కా క్వాడ్రూప్లింగ్ కా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ ఔర్ 5వా ప్రాజెక్ట్ హై ముజఫర్పూర్ సే సీతామఢీ హోతే హువే సోన్బర్సా ఎక్ తక్ యే 4 లేన్ హైవే బనానే కా టోటల్ 13,041 కరోడ్ రూపీస్ కే ప్రాజెక్ట్స్ ఆజ్ కేబినెట్ నే అప్రూవ్ కియే.
0: పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాలను రైల్వేకి సంబంధించిన 4 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయని మంత్రి చెప్పారు. ఖగ్రగ్పూర్ భద్రక్ 4వ లైను, భద్రక్ హరిదాస్పూర్ 4వ లైను, గుమ్మిడి పుండి గూడూరు 3వ 4వ లైను, కటక్ పరదీప్ 3వ 4వ లైను. దీనివల్ల భారతీయ రైల్వే నెట్వర్క్ దాదాపు 410 కిలోమీటర్ల అదనంగా కలుస్తాయి. 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఉన్న ఈ ప్రాజెక్టులు 2030-31 నాటికి పూర్తవుతాయని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. పెరిగిన లైన్ సామర్థ్యం రవాణా సౌలభ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, దీనివల్ల భారతీయ రైల్వేలకు మెరుగైన నిర్వహణ సామర్థ్యం, సేవల్లో విశ్వసనీయత చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదిత మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దాదాపు 60 లక్షల జనాభా కలిగిన సుమారు 6,448 గ్రామాలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. కుల్దీహా వన్యప్రాణుల అభయారణ్యం, బిత్తరకణిక నేషనల్ పార్క్, మా భద్రకాళి ఆలయం, మా ధమారాయ్ ఆలయం, పంచలింగేశ్వర ఆలయం, పులికట్ సరస్సు, నెలపట్టు అభయారణ్యం, శ్రీ వీరరాఘవ పెరుమాళ్ ఆలయం, ధవళేశ్వర ఆలయం, లలితగిరి వంటి దేశంలోని అనేక ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు ఈ సామర్థ్యాల పెంపుదల వల్ల రైలు కనెక్టివిటీ మెరుగవుతుంది. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంటు, ఉక్కు కంటైనర్లు, ఆటోమొబైల్స్, ఆహార ధాన్యాల వంటి వస్తువుల రవాణాకు ఈ ప్రాజెక్టులు అత్యవసర మార్గాలుగా ఉన్నాయి. బీహార్లో 22వ నంబర్ జాతీయ రహదారి ముజఫర్పూర్ సీతామడి సోన్బర్సా సెక్షన్ను 4 లేన్ల స్టాండర్డ్గా అప్గ్రేడ్ చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలియజేస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 3,590 కోట్ల రూపాయలకు పైగా మొత్తం మూలధన వ్యయంతో హైబ్రిడ్ అన్యూటీ 3 కింద 82.57 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తారని అశ్విని వైష్ణవ్ చెప్పారు. బీహార్లో విస్తరిస్తున్న నేషనల్ హైవే నెట్వర్క్తో దీనికి ఉన్న అనుసంధానం కారణంగా ఈ ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మక ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారత్ ఆర్థిక వృద్ధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, దేశం 6 నుంచి 8% శ్రేణిలో వృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు

0: చక్రవృత్తి తయారీపై బలమైన దృష్టి అనే నాలుగు కీలక రంగాలు ఈ వృత్తి కథనాన్ని నడిపిస్తున్నాయని ఆయన చెప్పారు.
1: The investment story is very important part of our entire growth journey. From a very minuscule investment that we used to make in our country, the public investment, today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. That much economic activity has helped our country grow in a very sustained manner, generate lots of new employment opportunities, and make sure that the benefits of growth reach every segment of the society.
0: సుస్థిరమైన వృత్తి ద్వారా ఉపాధి కల్పన పెరిగి సమాజంలో ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందుతాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026 ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖర్చుతో లేకుండా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలు అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు చెప్పారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నాణ్యత గల మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 4వ టన్నెల్స్ అండ్ బ్రిడ్జెస్ కాన్ఫరెన్స్ను ఉద్దేశించి మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. మన దేశంలో ఉపాధి వృద్ధిని యువ కార్మికులు ముందుకు నడిపిస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త యూనివర్సల్ అకౌంట్ నెంబర్లో 79% మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారే ఉన్నారని పల్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2026 అనే నివేదిక తెలియజేసింది. ఆ సంవత్సరంలో 57,000 పైగా కొత్త యుఏఎన్లు జనరేట్ అయ్యాయని, అందులో 21 నుంచి 20 సంవత్సరాల వయసు గలవారు 35% పైగా ఉండి అధికారికంగా ఉపాధి రంగంలోకి ప్రవేశిస్తున్న అతిపెద్ద సమూహంగా నిలిచినట్లు నివేదికలో వెల్లడించారు. 2024-25లో కొత్త ఈపీఎఫ్ఓ చందాదారులో దాదాపు 59% మంది 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారేనని, ఇది భారత అధికారిక ఆర్థిక వ్యవస్థకు యువ కార్మికులు పెరుగుతున్న పాత్రను హైలైట్ చేస్తోందని నివేదిక వెల్లడించింది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమం అమలు సమీక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చేసిన ప్రకటన ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు అధ్యక్షత వహిస్తారు. తమిళనాడులోని మహాబలిపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమితిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు, అలాగే పుదుచ్చేరి, అండమాన్ నికోబార్లు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి దక్షిణ ప్రాంతానికి చెందిన సభ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, అడ్మినిస్ట్రేటర్లతో పాటు ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు సీనియర్ మంత్రులు కూడా హాజరవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జోనల్ కౌన్సిల్ ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలియజేసింది. రాష్ట్రాలు ప్రస్తావించిన అంశాలను ముందుగా జోనల్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు సమర్పిస్తారని, అక్కడ చర్చించిన తర్వాత మిగిలిన అంశాలను ఆమోదం కోసం జోనల్ కౌన్సిల్ సమావేశం ముందు ఉంచుతారని ప్రకటనలో పేర్కొన్నారు. పౌరులకు సమాచారం అందించేందుకు వారిని భాగస్వాములు చేయడానికి మాత్రమే కాకుండా వారి సమస్యలను ఆలకించి అర్థం చేసుకోవడానికి తగిన విధంగా స్పందించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రభుత్వోద్యోగులకు సూచించారు. సమాచారం వేగంగా ప్రయాణించేటప్పుడు అధికారిక సమాచార ప్రసారానికి విశ్వసనీయత, ప్రజా ప్రయోజనం, ఖచ్చితత్వం మార్గదర్శకం కావాలని ఆమె చెప్పారు. రాష్ట్రపతి భవన్లో ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశం జరిపిన సందర్భంగా రాష్ట్రపతి ఈ మాటలు చెప్పారు. అమెరికా సైనిక బలగాలకు సహాయం చేయవద్దని లేదా సహకరించవద్దని పర్షియన్ గల్ఫ్ దక్షిణ తీర దేశాలను ఇరాన్ కోరింది. ప్రాంతీయ స్థావరాల వద్ద జరుగుతున్న సైనిక కార్యకలాపాలను ఇరాన్ నిశితంగా పరిశీలిస్తోందని ఇరాన్ సాయుధ దళాల అధిపతి అయిన జనరల్ అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. అమెరికా ఇరాన్ల మధ్య ఘర్షణ 4వ నెలలో కొనసాగుతున్న తరుణంలో పశ్చిమాసియాలో తమ సైనిక ఉనికిని తగ్గించుకునే దిశగా అమెరికా తన బలగాల మోహరింపును మదింపు చేస్తున్న సమయంలో ఇరాన్ ఈ హెచ్చరిక జారీ చేసింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన మిక్స్డ్ డబుల్స్ జోడి ధ్రువ్ కపిలా, తనీషా క్రస్టో న్యూఢిల్లీలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి

0: శెట్టి కూడా వాకోవర్ లభించడంతో ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. అయితే పురుషుల సింగిల్స్ ఆటగాడు లక్ష్య సేన్, విమెన్స్ సింగిల్స్ క్రీడాకారిణి ఉన్నతి కూడా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. గాలేలో జరిగిన మొదటి క్రికెట్ టెస్టులో శ్రీలంకపై భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంతో భారత జట్టు నిలిచింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో శ్రీలంక ఈరోజు 5వ రోజు భోజన విరామ అనంతరం సెషన్లో 206 పరుగులకు ఆల్అవుట్ కావడంతో భారత్ విజయం సాధించింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈవేళ జరిగిన కేబినెట్ సమావేశంలో 13,041 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ప్రాజెక్టులను ఆమోదించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సామర్థ్యం గల మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరచడం ప్రభుత్వం లక్ష్యమని రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. దక్షిణ మండలి సమితి సమావేశం రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరుగుతుంది. గాలే క్రికెట్ టెస్టులో భారత జట్టు శ్రీలంకను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వెంకటప్ప బృందం వారిచి చెంచులక్ష్మి ఎరికలసాని ఘట్టం చెంచు నాటకం నేపథ్యగానం వింటారు.

నీ పేరేముందరో చెప్పవమ్మా. అమ్మా నా పేరు లక్ష్మీదేవందురమ్మా. శ్రీలక్ష్మి వినవమ్మ సిగ్గేళ్ళనమ్మా, మేలవును నీకిలే మేలు చెప్పెదనో. చేతుల్లో శుభములను చెప్పెదని వినవే, పాతరులాడకే పరమ కళ్యాణి, పంచముద్రకులు గల పరమాత్మదేవి సంచతా భాగ్యం బుసాలగాగలదో. అమ్మా

మొక్కవేసతి పట్టవే నా చెయ్య పరమ కళ్యాణి. చుట్టాలు జనులు పొగడగా గట్టిగా ముత్త

0: అమ్మా
1: శ్రీ వెంకటేశ్వర సిరికొండ వాస రావయ్య రఘురామ రఘురామచంద్ర మందరగిరి వాస మహనీయ వేస పొంగుతూ నినుదలతో భోనగిరి దేవా సత్యగిరి నరసింహ సైకొండవాస యొచ్చుగా పలికేటి మేలుకొండయ్యా సంభాతి నరసింహ సర్వజన పోస కుంభిని నాతుడా.

0: అమ్మా
1: పురుషుడొక్కడు నీకు పుబోనివినవే, శత్రుల వరు నీకు జగమంత నీవే. సత్యపతులిద్దరు సరసంబుతోనా అతి ప్రేమతోడుతా అమ్మరో నేడు ఉందురో ఇక సొమ్మి ఓ

మోడు మోడు వనరంగ నాలుగింట ఐదు ఆరు ఏడు రోజులలో నీకు సవతిని తెచ్చుకదనే చంద్రవదనా.

మీరింతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ వెంకటప్ప బృందం వారిచే చెంచులక్ష్మి ఎరకలసాని ఘట్టం చెంచు నాటకం నేపథ్య గానం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికాసేపట్లో వికసిత్ భారత్.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం.
1: భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రజలకు చాలా పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో మహిళలు, రైతులు, విద్యార్థులు, పారిశ్రామిక రంగాల వారు కూడా భాగస్వాములైనారు. ఇదే విధంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి మన అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉంది. మరి దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సిఇఓగా డాక్టర్ సి చంద్రమౌళి గారు ఉన్నారు. వారిని ఈరోజు ఆకాశవాణి స్టూడియోకి ఆహ్వానించాం. మరి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు అంటే ఏమి, అవి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి, ఎవరెవరికి ఉపయోగపడుతున్నాయి, దానివల్ల ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి డాక్టర్ సి చంద్రమౌళి గారు.
2: నమస్కారం అండి.
1: చంద్రమౌళి గారు, అసలు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ఏమంటారు?
2: సార్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, సో ఇది వచ్చేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ అన్న ఒక యూనో బాడీ ద్వారా ఇది నిర్మితమై ఉన్నాయి. సో దేశంలో మొత్తము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్స్, ఇవి రెండు కలుపుకొని 100కు పైగా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తామంటే, మేము ఎవరైనా సరే ఒక ఐడియాతో మా దగ్గరికి వస్తే ఆ ఐడియాను ఎలాగ ఇన్నోవేషన్గా మనము మలుచుకోవాలి, ఆ ఇన్నోవేషన్ని మలుచుకోవడమే కాకుండా దాన్ని ఒక ప్రోడక్ట్గాను లేదా సర్వీస్గాను ఎలా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా దాన్ని డెవలప్ చేస్తారు, దానికి కావాల్సిన సపోర్ట్, ఇవన్నీ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్లో ప్రొవైడ్ చేస్తారు. ప్రోడక్ట్ సర్వీస్ వచ్చిన తర్వాత వీటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి, సేల్ చేసిన తర్వాత ఎలా స్థిరపడాలి ఆ బిజినెస్ అన్న దాని మీద వర్కౌట్ చేస్తాము, మేము సపోర్ట్ చేస్తాం. అంతేకాకుండా స్థిరపడిన తర్వాత స్కేల్ ఎలా చేయాలి, అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి, ఈ నెల మన 10 లక్షలు ఆదాయం వస్తుంది నా బిజినెస్ ద్వారా, నా ప్రోడక్ట్స్ సేల్ అవుతున్నాయి, ఒక 10 లక్షలు ఆదాయం వస్తుంది, నెక్స్ట్ 6 నెలల తర్వాత నాకు 1 కోటి రూపాయలు ఎలా రావాలి నెలకు, ఎలా చేయాలన్నది స్కేల్ అంటాం అన్నమాట. ఆ స్కేలింగ్ కూడా ఎలా చేయాలన్నది ఇక్కడ మేము సపోర్ట్ చేస్తాం. ఇందులో వచ్చేసి ఫస్ట్ ఐడియాతో వచ్చినప్పుడు ఐడియా వ్యాలిడేషన్ ఎలా చేయాలి, దాని తర్వాత దానికి టెక్నాలజీ సపోర్ట్, ప్రోటోటైప్ సపోర్ట్ కావచ్చు, ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయాలంటే ఫండింగ్ సపోర్ట్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ద్వారా దానికి ఒక గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. దాని తర్వాత మార్కెటింగ్కి వెళ్ళాలంటే మార్కెటింగ్ ఎక్స్పర్ట్తో కూడా గైడెన్స్ కావాలి, దానికి డిఫరెంట్ ఛానల్స్ కావాలి, నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా, ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెటింగ్ చేస్తామా అన్నది మనము క్లుప్తంగా అక్కడ వాళ్ళ ప్రోడక్ట్ని బట్టి, వాళ్ళ సర్వీస్ని బట్టి మనము ఆలోచింపజేసి అది ప్రొవైడ్ చేస్తామన్నమాట. సో ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఉన్న డిఫరెంట్ వ్యక్తులకు మనము ఈ సర్వీసెస్ అనేది, సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తామండి. అంతేకాకుండా వర్కింగ్ స్పేస్ ఉంటుంది మన దగ్గర, ఆ వర్కింగ్ స్పేస్ కూడా మనము ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ ల్యాబొరేటరీ సపోర్ట్ ఉంటుంది, ప్రోటోటైప్ ఫెసిలిటీ, సో టెక్నాలజీ, 3D ప్రింటర్స్ అంట, వర్క్షాప్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, సో ఇలాంటివన్నీ కూడా మనము సపోర్ట్ చేస్తాం.
1: సరే చంద్రమౌళి గారు, ముఖ్యంగా ఇవి విద్యార్థులకు, అలాగే ఇన్నోవేటర్లకు మరియు MSMEలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయంటారు?
2: సార్, ఫస్ట్ విద్యార్థులు తీసుకుంటే ఇక్కడ మనము 2 కేటగిరీస్గా తీసుకుంటాం. ఒకటి వచ్చేసి స్కూల్ విద్యార్థులు, ఇంకొకటి వచ్చేసి కాలేజ్లో చదువుతున్న విద్యార్థులు. సో ఫస్ట్ వచ్చేసి స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు మనం ముఖ్యంగా ఏంటంటే, అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టారు. అవి భారతదేశం మొత్తంలో 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్కూల్లోనే ఒక గదిలో ప్రతి స్కూల్కి 20 లక్షలు వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫండ్ ఇస్తారనమాట, గ్రాంట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ పర్టికులర్ గదిలో వీళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక ఆలోచన ఉండి, మేము ఏదైనా దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్లాస్ రూమ్లో నుంచి అటల్ టింకరింగ్ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు దాన్ని టింకర్ చేసి, దాన్ని ఆ మైండ్ సెట్, ఏదైతే మేము ఆలోచిస్తున్నామో ఆలోచన కరెక్ట్ లేకపోతే రాంగ్ అని తెలుసుకోవడానికి ఈ టింకరింగ్ స్పేసెస్ అనేది ఉపయోగపడతాయి. ఇక్కడ ఏమవుతుందంటే, ఆ పిల్లల్లో ఉన్న ఇంక్విజిటివ్నెస్, క్వశ్చనింగ్ నేచర్, ఏదో

0: వస్తుంది తెలుసుకోవాలి మేము అన్న ఒక ఇది ఉంటుంది కదండి మనకు చిన్నప్పుడు, దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అన్నవి ఉపయోగపడతాయి. ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ లేకపోతే స్కూల్లో స్టూడెంట్స్కు ఈ పర్టికులర్ ఆలోచన శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయడానికి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు సపరేట్గా ఈ స్కూల్స్కి సపరేట్ ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తాము. సంవత్సరం పొడవునా ఈ ప్రోగ్రామ్స్ అనేటివి ఉంటాయన్నమాట. మా టీం ఉంటుంది, మా టీం నెలకు ఒకసారి వెళ్తుంది కొన్ని స్కూల్స్కి, అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము, టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడము, ఎలాగే ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని రన్ చేయాలి వీటన్నిటిలో కూడా మేము భాగస్వాములు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు సమగ్ర శిక్ష అలాగే యూనిసెఫ్తో కలిసి మేము అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు మేము కన్సార్షియం మెంబర్స్ అన్నమాట. మన దగ్గర 450+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటికి కూడా మేము సపరేట్గా ఒక ప్లాన్ వేసుకొని డిఫరెంట్ టెక్నికల్ ఏజెన్సీస్తో వర్క్ చేస్తున్నాం. ఇది స్కూల్ లెవెల్లో.
1: స్కూల్ లెవెల్లో
0: వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉండాలి. నెక్స్ట్ లెవెల్ కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ మైండ్ సెట్ అనేది అలాగే ప్రిజర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కాలేజ్లో ఉన్న విద్యార్థుల గురించి మనం మాట్లాడితే, కాలేజ్లో ఉన్న విద్యార్థులు కూడా ఏమవుతుందంటే వాళ్ళకు కూడా చాలా ఆలోచనలు ఉంటాయి. మేము ఏదో ఒకటి చేయాలి డిఫరెంట్గా అన్నది మనం ఒక 100 స్టూడెంట్స్కి చెప్తే అందులో ఒక 5-10 బయటికి వస్తారనమాట. సరే నేను ఏదో కొత్తగా చేయాలి, నేను ఏదైతే కొత్తగా చేస్తున్నానో అది బయటికి వెళ్ళి మార్కెట్లోకి రిలీజ్ కావాలి, అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీస్ కావచ్చు అన్న ఆలోచన ఉన్న వాళ్ళు విద్యార్థులు ఉంటారు కాలేజ్ లెవెల్లో. ఇలాంటి వాళ్లకు ఇదేంటంటే గిన స్కూల్ విద్యార్థులకు మైండ్ సెట్ గురించి మనం మాట్లాడుతున్నాం, కాలేజ్ విద్యార్థులకు వచ్చేసరికి బిజినెస్ గురించి మాట్లాడతాం. ఈ బిజినెస్ చేయాలంటే ఏం చేయాలా, వాళ్ళ ఐడియాను వ్యాలిడేట్ చేయాలా, టెక్నాలజీ సపోర్ట్ ఇవ్వాలా, దాని తర్వాత వాళ్ళకి బిజినెస్ ఇన్కార్పొరేషన్ చేయాలా, తర్వాత వాళ్లకు మార్కెట్లోకి వెళ్ళి ఎలా నువ్వు ఆ ప్రోడక్ట్ని లేదా సర్వీస్ని అమ్మాలి అనేది నేర్పించాలి. ఇలాగా ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్కు మా దగ్గర ఒక సపరేట్ ప్రోగ్రామ్ ఉంది, దాని పేరే అకాడమిక్ పార్ట్నర్షిప్ మోడల్. మేము ఇలాగా ఒక 50 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ త్రూఅవుట్ ఇండియాలో సపోర్ట్ చేస్తున్నాం. ఇందులోనండి ముఖ్యమైన విషయం ఏంటంటే 12 ఇంక్యుబేషన్ సెంటర్లు మేము ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేశాం ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎందుకంటే ఇది మా పని కాదు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఇది చాలా వినూత్నమైన ఏదో కార్యక్రమం మేము చేస్తుంది. ఇందులో వచ్చేసి 4 ఇంక్యుబేషన్ సెంటర్లు మంగళూరులో చేసాం. మంగళూరు ఎక్కడో కోస్టల్ కర్ణాటక రీజియన్లో చేసాం,
1: చాలా దూరం.
0: అక్కడ మాకు ఒక పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇది చేసామన్నమాట. ఇక్కడ ఆంధ్రాలో తెలంగాణలో మిగతా 8. కమింగ్ టు ద ఎంఎస్ఎంఈస్ వారు ఏంటంటే ఎంఎస్ఎంఈస్ అందరూ కూడా ఏం చేస్తారంటే సార్, వెరీ బిజీ పీపుల్. వాళ్ళందరూ ఏంటంటే మేము ఒక రా మెటీరియల్ తెచ్చుకుంటాము, మధ్యలో మిషనరీ ఉంటుంది, ప్రాసెసింగ్ చేస్తాము లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, బయటకు వచ్చిన ప్రోడక్ట్ని మేము బ్రాండింగ్ చేసుకుంటాము, మేము మార్కెట్లోకి వెళ్ళి అమ్ముతాం. ఇది రెగ్యులర్ ప్రాసెస్
1: ఎంఎస్ఎంఈలకు
0: చాలా వరకు ఎంఎస్ఎంఈలకు ఇది రెగ్యులర్ ప్రాసెస్. కొంతమంది ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు, ఓకే. సో కొంతమంది డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు, సర్వీసెస్లో ప్రోడక్ట్లో ఇలాగ చాలా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ప్రాసెస్లో, నేను చెప్పిన ప్రాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తారు త్రూ మన స్కూల్ ఇన్నోవేటర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ ఇన్నోవేటర్స్ కావచ్చు, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైనా ఐడియా ఉంది అని స్కూల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ వస్తే వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, సరే నా దగ్గర ఐడియా లేదు నేనేం చేయాలని వచ్చినప్పుడు దానికి ఇదొక మార్గం, ఎంఎస్ఎంఈల దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తీసుకోవడము, వీళ్ళకు కనెక్ట్ చేయడము. ఒక ఐడియా తాను హ్యాకథాన్ ఆర్గనైజ్ చేస్తాము, వాళ్ళకి కనెక్ట్ చేసి ఇక్కడున్న టెక్నాలజీ కాలేజ్లో లేదా స్కూల్స్లో వాళ్ళు ఏదైతే టెక్నాలజీ డెవలప్ చేస్తారో మరి తిరిగి అది ఎంఎస్ఎంఈలకు చేరవేసేటట్టు చేస్తామన్నమాట.
1: సరే చంద్రమౌళి గారు, మరి రైతులకు గ్రామీణ మహిళలకు ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందంటారు?
0: సార్, ఇది చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అద్భుతమైన టెక్నాలజీ తీసుకొచ్చి నేను ఒక 100 స్టార్టప్లు ఇక్కడ నేను తయారు చేసినా సరే నాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులకి మనం ఏం చేస్తున్నాం, మహిళలకు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. వీళ్ళే కాదు డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇంకా మనకు. సార్, రైతుల దగ్గరకు వచ్చేసరికి 2 మార్గాల్లో మనం సపోర్ట్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే సార్, రైతులు ఏదైతే వాళ్ళు పండిస్తారో
1: ఉత్పత్తులు

0: ఆ ఉత్పత్తులను వాళ్ళు ఏదైతే ఇప్పుడు సంపాదిస్తున్నారో దాన్ని డబుల్ ఎలా చేయాలి, డబ్లింగ్ ఎలా చేస్తాం అంటే, మనకి ఇక్కడ రాయలసీమలో తీసుకుంటే ఎక్కువ వేరుశనగ పంట ఉండేది మనకు, మిల్లెట్స్ ఉంటాయి. సో ఈ పంటలను మనము మీరు డబుల్ ఎట్లా సంపాదించవచ్చు వీటి నుంచి అన్నది మేము సపోర్ట్ చేస్తాం. ఎలా అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ వాళ్ళు ఉన్నారనుకోండి, మా దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ ఉంది. ఏం చేస్తాము, మేము రీసెంట్గా జేఎన్టీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఎస్కే యూనివర్సిటీ అండ్ జేఎన్టీ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీని మా ఇంక్యుబేషన్ సెంటర్లో మేము రెడీ చేసాము. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో మీకు ట్రైనింగ్ ఇస్తాం, రండి అని తీసుకొచ్చి ఈ మిషనరీ దగ్గర కూర్చోబెట్టేసి మీ వేరుశనగని దీంట్లో వేయండి, అందులో నుంచి నూనె వస్తుంది, పక్కన చిక్కీ వస్తుంది. నూనె వచ్చిన దాన్ని నువ్వు చెనిక్కాయ అమ్మితే ఎంత రేట్ వస్తుంది? ఓ 55-80 రూపాయలు వస్తుంది. అదే నువ్వు నూనె తీసి నూనె నమ్మితే
1: ఎక్కువ వస్తుంది,
0: చాలా ఎక్కువ వస్తుంది, 350-400 రూపాయలు కేజీ వెళ్తుంది. అఫ్ కోర్స్ ఎక్కువ చెనిక్కాయలు కావాలి, దాంతోపాటు పక్కన చిక్కీ వస్తుంది, దానికి కొంచెం బెల్లం వేసేసి మీరు చిక్కీ తయారు చేసేసి అమ్మచ్చు. ఇలాగ డిఫరెంట్ పద్ధతుల్లో ఏం చేస్తామంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎట్లా డబుల్ చేస్తాం మనము అన్నది చూస్తాం. ఇలాగ వేరుశనగ కాదు, టమోటా కావచ్చు, లేకపోతే ఇంకొక పంట కావచ్చు, ఇలా వీటందరికీ కూడా మనం
1: రైతులు పండించే ఉత్పత్తులు అనండి,
0: ఉత్పత్తులు
1: ఏవైనా
0: కావచ్చు ఇలా సపోర్ట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్, సార్ నాకు కాఫీ బిజినెస్ చేయాలని ఉంది కానీ కాఫీ బిజినెస్ ఎలా చేయాలో మాకు తెలియదు సార్ అని చెప్పి ఎవరైనా ఇచ్చారనుకో, ఈ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ కాఫీ బోర్డులో ఉంది ఒకటి, కర్ణాటకలో బెంగళూరులో. మా దగ్గర 101 అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయని చెప్పాము కదా, మేమందరూ, మాకు ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉంది మా దగ్గర. మేమేం చేస్తాము, ఈ కాఫీ నువ్వు బిజినెస్ చేయాలా, సరే నేను అక్కడికి పంపిస్తా, వారం రోజులు అక్కడ ఉండు, అక్కడ స్పేస్ ఇప్పిస్తా, ట్రైనింగ్ ఇప్పిస్తా, నువ్వు వర్క్ చేయి, తర్వాత వచ్చి ఇటు బిజినెస్ పెట్టుకుని నీకు దానికి కావాల్సిన టెక్నాలజీ మిషనరీ అన్నీ కూడా అక్కడ నుంచి నేను సపోర్ట్ చేయిస్తాను. ఓకే, ఇంకొకరు వస్తారు, సరే నేను డైరీలో కొంచెం వినూత్నంగా నేను చేయాలి, నాకు ఫస్ట్ డైరీ టెక్నాలజీస్ తెలుసుకోవాలని. సేమ్ డైరీ టెక్నాలజీ ఏదైతే మనకు బెంగళూరులో ఉందో అక్కడికి పంపిస్తాను. అలాగ టెక్స్టైల్స్కి సంబంధించి నిఫ్ట్ తిరుపూర్, అక్కడ ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించిన సపోర్ట్ అన్నది మేమే అన్ని ఇస్తామని చెప్పాం సార్. మాలాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ 100లో ఉన్నాయి, అక్కడికి మేము సపోర్ట్ తీసుకొని ఆ నెట్వర్కింగ్ అన్నది చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మహిళలకు కూడా సపరేట్గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ అని మా దగ్గర నారీ ప్రూనర్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది.
1: నారీ ప్రూనర్
0: నారీ అంటే ఉమెన్, ప్రూనర్ అంటే ఎంటర్ప్రూనర్లో నుంచి ప్రూనర్ తీసుకున్నమాట. అట్లా నారీ ప్రూనర్ అని ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. సో ఇది కూడా అంతే, ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి డిపిఆర్ ఎలా రాయాలి, లోన్ స్కీమ్, లీడ్ బ్యాంక్ ఇక్కడ కెనరా బ్యాంక్ ఉంటుంది వాళ్ళతో ఎట్లా కొలాబరేట్ కావాలా, అక్కడ నుంచి సర్టిఫికేషన్స్ వస్తే వాళ్ళకి లోన్ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. ఈ సందర్భంగా నేను ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన అనంతపురంకు, మన ఎస్కే యూనివర్సిటీకు. అచీవ్మెంట్ గురించి కూడా షేర్ చేసుకుంటాను. ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్, ఎవరైతే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్స్లో ట్రైనింగ్ తీసుకొని, మెంటరింగ్ తీసుకొని వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారో అలాంటి ఒక ఇద్దరు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కు 31st మన ఇది జరిగింది సార్. ఇది నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, నేను కూడా వెళ్ళాను. రాష్ట్రపతి భవన్లో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారి ఆధ్వర్యంలో వీళ్లకు గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్ రికగ్నిషన్ అన్నది జరిగింది సార్.
1: బాగుందండి చంద్రమౌళి గారు. ఎస్కే యూనివర్సిటీలో ఉండే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా ఏమేమి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, అవి ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయన్న విషయాలు చాలా వివరంగా చేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రగతికి సోపానం ఎస్కేయు అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిఇఓ డాక్టర్ సి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఎ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఇప్పుడు విందాం రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. కార్యక్రమంలో ముందుగా అడవి రాముడు చిత్రం నుండి ఈ పాట.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆ పాటకు రచన వేటూరి, సంగీతం కేబి మహాదేవన్, చిత్రం అడవి రాముడు. చిత్రం నుండి ఆ పాట విన్నారు కార్యక్రమంలో. తర్వాత ఇప్పుడు విందాం అడవి దొంగ. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడుతున్న ఈ పాటకు రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

రసధ్వని కార్యక్రమంలో చివరిగా మీరు వింటున్న ఆ పాట అగ్గిరాముడు చిత్రం నుండి. ఏఎం రాజా పాడుతున్న ఈ పాటకు సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎస్ఎం సుబ్బయ్య నాయుడు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలపై సమీక్ష.

0: వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి మూడవ రోజు సమావేశమయ్యాయి. శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 అవకతవకలు, సూపర్ 6 హామీలు, ప్రజా సంక్షేమంపై సభలో లఘు చర్చ జరిగింది. శాసనమండలిలో మెగా డిఎస్సిపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. డిఎస్సిపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు సభను గౌరవించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. కాగా గవర్నర్ కోటాలో రాష్ట్ర శాసనమండలికి ఇద్దరు ఎమ్మెల్సీలను నియమించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, రమాదేవిలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏఐ హబ్ దేశానికి తలమానికంగా రూపుదిద్దుకుంటుందని, డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డేటా సెంటర్లపై శాసనసభలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, దీన్ని కలిసికట్టుగా అందరూ ఎదుర్కోవాలని సూచించారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్యానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 TMCల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని లోకేష్ పేర్కొంటూ,
2: ఈరోజు గోదావరి నుంచి 5 ఇయర్స్ యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3000 TMCలు బే ఆఫ్ బెంగాల్ లోకి వృధా అవుతుంది. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నంకి తీసుకొస్తున్నాం. సుమారుగా 3 TMC బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష, అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు విశాఖపట్నం ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది, అది 2. మూడోది అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి, దానివల్ల పర్ యూనిట్ వాటర్ కి కూలింగ్ కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 4వది వచ్చే గల అధ్యక్ష, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం.
1: ఎల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ, ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ను నిర్మించామని, సూపర్ ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 53,000 ఎకరాల పుష్కర ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు తాగునీరు అందిస్తున్నామంటే ముఖ్యమంత్రి ముందుచూపు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్లను పంపిణీ చేస్తున్నామని, ఏలేరు ఆయకట్టుకు ఇప్పటి వరకు 2.6 TMCల నీటిని పంపిణీ చేశామని మంత్రి వివరిస్తూ,
3: అత్యంత క్లిష్టమైనటువంటి పంప గాని, తాండవ గాని, ఏలేరు గాని, అదేవిధంగా 11 ఏదైతే నేషనల్ హైవేస్

0: క్రాస్ చేసుకుంటూ 100 మీటర్స్ డెప్త్ కూడా హిల్ ని కట్ చేసుకుంటూ క్లిష్టమైనటువంటి ఎల్ఎంసీ పనులు కూడా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈ రిజర్వాయర్ నుంచి మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 58వ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ టెక్ ద్వారా కూడా 700 క్యూసెక్ల నీరు ఈ రోజు ఏలేరు ఆయకట్టుకి అదనంగా ఈ రోజు మనం తీసుకుంటూ ఉన్నామని అంటే, ఈ రకంగా పురుషోత్తంపట్నం లిఫ్ట్ తో పాటుగా ఎల్ఎంసీ పనులు కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేయడం వల్లనే ఈ రోజు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఎడారిగా మారకుండా ఈ రోజు ప్రస్తుతం ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 700 పోలవరం ఎల్ఎంసీ ఆఫ్కెట్ ద్వారా 250 రిజర్వాయర్ ద్వారా 950 క్యూసెక్లు ఈ రోజు నాట్లు సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 2.6 TMC ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది అధ్యక్ష.
1: పరిశ్రమ స్థాపనను వేగవంతం చేసేందుకు తెచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలు, సింగిల్ విండో అనుమతులు ఈ చట్టం ద్వారా మరింత సులభతరం కానున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు వస్తాయని మంత్రి ఫరూక్ సభకు వివరించారు. రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయింపుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ, ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేసి అన్ని హంగులు కల్పించడానికి 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొత్తం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. కడపలో లైబ్రరీకి సంబంధించి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగిందని, ప్రత్యేకించి మంగళగిరిలో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి ధీటుగా విశాఖలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, రాయలసీమ కేంద్రంగా కూడా అన్ని హంగులతో జోనల్ లైబ్రరీ, యాంపీ థియేటర్, ఆడిటోరియం, పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు, ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇలా ఉండగా చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజ్ఞానయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన 858 మంది విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చిన్న వయసులోనే సభా కార్యక్రమాలను దగ్గరగా చూసే అవకాశం దక్కడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 16 పాఠశాలలకు చెందిన మొత్తం 1117 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు. కొంతమంది విద్యార్థులు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను కలిశారు. యువత కేవలం చదువు, ఉద్యోగాలు, కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలని స్పీకర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరుగా ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం మేయర్, మున్సిపల్ చైర్మన్ పై ఉండదని స్పష్టం చేశారు. వీరిద్దరూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికలు అమలుపరిచే అవకాశం ఉంటుందని అన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయవచ్చునని చెప్పారు. శాసనసభలో పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని తెలిపారు. అనంతరం 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటి వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి తెలియజేస్తూ,
2: అధ్యక్ష డైరెక్ట్ గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్ ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయని దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా డైరెక్ట్ చైర్పర్సన్ అయినా, అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ చైర్పర్సన్ కానీ ఎలక్షన్ కౌన్సిలర్స్, అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి, డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా

డెసిషన్స్ తీసుకోవడంలో ఫాస్ట్ గా తీసుకోవటం అనుకుంటుంది. సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదు అనేది. లాంగ్ టర్మ్ 5 years 10 years ప్లాన్స్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ సప్లై కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ అర్బన్ ప్లానింగ్ కానీ ఒక లాంగ్ ప్లానింగ్ చేయడానికి ఒక విజన్ ఉంటుంది అనే ఉద్దేశంతోను, అదేవిధంగా సింగిల్ పాయింట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ కూడా తెలుసు ఓవరాల్ ఎవరు చూస్తున్నారు, ఈ యొక్క కార్పొరేషన్ అయినా లేదా మున్సిపాలిటీలు అయినా ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్ అధ్యక్ష డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏజెంట్స్ తో కోఆర్డినేట్ చేసి

0: వాళ్ళకి ఎవరు చూస్తున్నారు, ఈ యొక్క కార్పొరేషన్ లేనా లేదా మున్సిపాలిటీ లేనా ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్ అధ్యక్ష డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏజెంట్స్ తో కోఆర్డినేట్ చేసి వర్క్స్ ఫాస్ట్ గా చేయించాలనుకుంటుంది.
1: పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై మేయర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరగనుంది. ఇప్పటి వరకు వీరిద్దరిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే శాసనసభలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవయవదానాల బిల్లు 2026ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ ఆమోదం తెలిపిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి 8 అవయవాలు వేరే వ్యక్తులకు అమర్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చని అన్నారు. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు మూఢనమ్మకాల కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి వివరిస్తూ,
2: ఒక బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 ఆర్గాన్స్ ని 50 టిష్యూస్ ని అందించడం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఉంది. అయితే బ్రెయిన్ డెడ్ కేసుల్లో చాలా మంది అవగాహన లోపం వల్ల కానీ ముందుకు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వీటిని అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇటీవల విశాఖపట్నంలో కూడా మన ఆంధ్రజాతికి గౌరవాన్ని తెచ్చిన పివి సింధు గారు అవగాహన కల్పించడం బాగా జరుగుతుంది, సమాజంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సదస్సును కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ కేసెస్ లో ముందుకు వస్తారో అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు, వారికి 10,000 రూపాయలు ఇవ్వడం, అదే విధంగా ఆ పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి చాలా గౌరవప్రదంగా వారి ఊరికి తీసుకెళ్లడం, అయిపోయిన తర్వాత ఆ అంత్యక్రియల సందర్భంగా జిల్లా అధికారి కలెక్టర్ గాని లేదా ఎస్పీ స్థాయి అధికారి అంత్యక్రియల్లో పాల్గొనేలాగా ఒక ఈ జీవోను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష.
1: శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్ర సర్వీసులోకి వచ్చే అధికారులను గ్రూప్ 1 ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, అభ్యర్థులు ప్రతిభ చూపి ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలకు 14,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, గ్రూప్ 1 ఇంటర్వ్యూకు 326 మందిని పిలిచి చివరకు 165 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని వివరించారు. పరీక్ష పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలను ఉల్లంఘించారని, డిజిటల్ ఇవాల్యుయేషన్ వద్దని, మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయమని హైకోర్టు ఆదేశించినా కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఎందరో విద్యార్థుల జీవితాశయం అయిన గ్రూప్ 1 పరీక్షలలో ఇలాంటి అక్రమాలు మరోసారి జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఏం చేయాలని చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని అదే మరి ఇన్స్టిట్యూషన్ ని బిల్డప్ చేసుకోవడం మనందరి బాధ్యత. తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొక్కసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.
1: గత ప్రభుత్వ పాలనలో ఏపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాల అంశంపై పలువురు సభ్యులు ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి చర్చను ముగిస్తూ, వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఏమవుతుందో అనేందుకు ఇది కేస్ స్టడీ అన్నారు. చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని, రాజకీయ నేతలకు విశ్వసనీయత, సమాజం పట్ల బాధ్యత ఉండాలని సూచించారు. ప్రతిభావంతుల సామర్థ్యాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి అక్రమాలు చేసేవారికి ప్రజా చైతన్యమే సరైన దారి చూపుతుందని అన్నారు. ఇలాంటి అక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్, సాంకేతిక సహకారం ఎం సతీష్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి సమయం 8:30 కావస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలపై రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో రేపు జరగనుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు నాలుగు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఈరోజు ఆమోదం తెలిపింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 13,041 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. నాలుగు రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 8 జిల్లాల మీదుగా సాగుతాయని తెలిపారు. వీటిలో ఖరగ్పూర్ భద్రక్ నాలుగో లైన్, భద్రక్ హరిదాస్పూర్ నాలుగవ లైన్, గుమ్మడి పూండి గూడూరు 3-4 లైన్లు, కటక్ పారాదీప్ 3-4 లైన్లు ఉన్నాయని చెప్పారు. మొత్తం 9,450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులను 2030-31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
1: पांच बहुत बड़े फैसले लिए हैं. पहले चार प्रोजेक्ट्स हैं जो कि रेलवे के हैं और पांचवा प्रोजेक्ट हाईवे का है. पहले चार प्रोजेक्ट में जो हावड़ा से चेन्नई की रूट है, मेन लाइन है, इस मेन लाइन के क्वाड्रुपलिंग के डिसीजंस हैं. और एक है कटक से पैरादीप रेलवे लाइन का क्वाड्रुपलिंग का थर्ड एंड फोर्थ लाइन. और पांचवा प्रोजेक्ट है मुजफ्फरपुर से सीतामढ़ी होते हुए सोनबरसा तक ये 4-लेन हाईवे बनाने का. टोटल 13,041 करोड़ रूपीज के प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए.
0: అదేవిధంగా బీహార్లోని ముజఫర్పూర్ సీతామఢి సోన్బర్సా జాతీయ రహదారి 22 మార్గాన్ని 4 వరుసల రహదారిగా అభివృద్ది చేసేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సురక్షితమైన మౌలిక వసతులు, ప్రత్యేక పరీక్షా కేంద్రాలు, సైబర్ భద్రతా వ్యవస్థలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీను పటిష్టం చేయాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఈ చర్యలు అవసరమని పేర్కొంది. నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన పిటిషన్లపై ఈరోజు చేపట్టిన విచారణ సందర్భంగా రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను నందన్ నీలేకణి కమిటీ సూచనలకు అనుగుణంగా అమలు చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పనిచేయగల పటిష్టమైన పరీక్షా సంస్థను దేశంలో ఏర్పాటు చేయడమే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రశ్నపత్రాలను భద్రపరిచే ప్రక్రియ కోసం శాశ్వత కమిటీ ఏర్పాటు, సీనియర్ అధికారుల నియామకం, సంస్థాగత నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి సిఫార్సుల అమలుపై కూడా సుప్రీంకోర్టు ప్రత్యేకంగా వివరాలు కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు తమిళనాడులోని మహాబలిపురంలో జరిగే దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళం, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు ఈ మండలిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ప్రతి రాష్ట్రం నుంచి 2 సీనియర్ మంత్రులు కూడా సమావేశంలో పాల్గొంటారు. ప్రాంతీయ మండలి ప్రధాన కార్యదర్శుల స్థాయిలో ఒక స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సహకార సమాఖ్య విధానం ఆధారంగా దేశం కోసం టీం భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ప్రాంతీయ మండళ్లు కీలకంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షత వహిస్తున్న బ్రిక్స్ 2026లో భాగంగా కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన యువజన వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో బ్రిక్స్ యువజన సదస్సు, బ్రిక్స్ యువజన మండలి సమావేశాలు ఈరోజు గుజరాత్లోని గాంధీనగర్లో ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే

0: ఈ కార్యక్రమంలో ఆవిష్కరణలు సుస్థిర అభివృద్ధికి యువశక్తిని ప్రధాన చోదక శక్తిగా ముందుకు తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ చర్చలు ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశంతో ముగియనున్నాయి. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలకు చెందిన అధికారిక ప్రతినిధులు, యువ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, సామాజిక మార్పుకు కృషి చేస్తున్న యువత ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని, ప్రస్తుతం 6 నుంచి 8% వృద్ధి రేటుతో దేశం ముందుకు సాగుతోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉత్తరప్రదేశ్ జపాన్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2026లో ప్రసంగించిన అశ్విని వైష్ణవ్, దేశ అభివృద్ధి ప్రస్థానంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. దేశంలోని రైల్వే నెట్వర్క్లో ప్రస్తుతం 99.6% విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. గత దశాబ్దంలో సుమారు 38,000 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే మార్గాలు జోడించడంతో పాటు 162 సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టినట్టు చెప్పారు. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రహదారి నెట్వర్క్ను కలిగి ఉందని తెలిపారు. సామాజిక, డిజిటల్, భౌతిక మౌలిక సంస్థలతో పాటు పెట్టుబడులు, సమ్మిళిత వృద్ధి, తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి అనే 4 కీలక స్తంభాల ఆధారంగా భారత వృద్ధి ప్రస్థానం కొనసాగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
1: Our thought process behind this growth can be described in 4 pillars. The first pillar, investment in social, digital and physical infrastructure. Today we have reached a level where we are making a sustained public investment of $130 billion every year. The second pillar is, which means the growth of the last person in the society. The third pillar of huge focus on manufacturing and innovation. The fourth pillar, friends, is simplification of laws and regulations.
0: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గాలే స్టేడియం వేదికగా ఈరోజు ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో ఆతిథ్య శ్రీలంకను భారత్ ఓడించి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. 372 పరుగుల విజయ లక్ష్యంతో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 77.4 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది. భారత్ తరఫున మానవ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టగా ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ సాధించారు. శ్రీలంక తరఫున కెప్టెన్ ధనంజయ డిసిల్వా 151 బంతుల్లో 59 పరుగులతో పోరాట పటిమ కనబరిచారు. తొలి ఇన్నింగ్స్లో 167, రెండో ఇన్నింగ్స్లో 44 పరుగులు చేసి రాణించిన భారత్ బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యారు. న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ 2026లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 32లో ధ్రువ్ కపిలా, తనీషా క్రాస్టో జోడీ మకావోకు చెందిన లియాంగ్ ఐక్ చోంగ్, ఎంగ్ వెంగ్ చీ జోడీని వరుస గేముల్లో 21-11, 21-11 తేడాతో ఓడించింది. దీంతో భారత జోడీ టోర్నమెంట్లో తదుపరి రౌండ్కు ప్రవేశించింది. ఇక మహిళల సింగిల్స్లో పీవీ సింధు రౌండ్ ఆఫ్ 32లో ఘన విజయం సాధించారు. కెనడాకు చెందిన వెన్యూ జాంగ్ఫై సింధు 21-16, 21-17 తేడాతో వరుస గేముల్లో విజయం సాధించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు. మరోవైపు భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. స్కాట్లాండ్కు చెందిన అలెగ్జాండర్ డన్, యాడమ్ ప్రింగిల్ జోడీ మ్యాచ్ నుంచి వైదొలగడంతో భారత జోడీకి వాకోవర్ లభించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒక జాతీయ రహదారి ప్రాజెక్టుతో పాటు 4 రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ నేపథ్యంలో పరీక్షల సంస్కరణలపై రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను అమలు చేయడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం నుండి సమాధానం కోరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశం తమిళనాడులోని మహాబలిపురంలో రేపు జరగనుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రీమతి కాతుంబి బృందం వారు పాడిన జానపద గేయాలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తూర్పు పడమర నాటిక వింటారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు. సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో వల్లి శ్రీమతి సిహెచ్బివి నాగలక్ష్మి, కౌశిక్ శ్రీ యాసం రామకృష్ణారావు, స్నేహ శ్రీమతి బమిడిపాటి జానకి, శ్రావణి శ్రీమతి టి రమ్యకృష్ణ, చందు శ్రీ ఇరువూరి అంజిరెడ్డి, మనోహర్ శ్రీ నన్నం మధు, వైష్ణవి శ్రీమతి జి సరిత.

0: హలో హలో, ఎవరు? ఓ, మీరేనా? ఏమిటి ఈ టైంలో చేశారు? అవునా? సరే సరే, ఇలాంటి విషయాలు ఫోన్లో మాట్లాడుకోలేం కదా. మీరు ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం. ఫోన్ పెట్టేస్తున్నాను. స్నేహ, స్నేహ!
1: వస్తున్నాను మమ్మీ.
0: స్నేహ, నిన్ను విషయం అడుగుతాను, దాచకుండా చెప్పాలి.
1: అదేమిటి మమ్మీ, అలా మాట్లాడుతున్నావు? నీ దగ్గర ఏ విషయమైనా దాచాల్సిన అవసరం నాకెందుకుంటుందమ్మా?
0: సందర్భం వచ్చింది కనుక అలా అనాల్సి వచ్చింది. అయినా పెద్దదానివయ్యావు, బీటెక్ మంచి ర్యాంకులో పాస్ అయ్యావు, స్వతంత్రంగా ఆలోచించుకోవచ్చు కదా.
1: అమ్మా, అలా డొంక తిరుగుడుగా మాట్లాడే కంటే సూటిగా అడగచ్చు కదా.
0: ఇప్పుడే నాన్నగారు ఫోన్ చేశారు. నువ్వు యుఎస్లో ఎంఎస్కి అప్లై చేశావా? మిచిగాన్లో ఏదో యూనివర్సిటీలో సీటు కూడా వచ్చిందిట కదా.
1: అవునమ్మా.
0: కనీసం ఒక్క మాటైనా మాతో చెప్పాలా? అంత పరాయి వాళ్ళం అయిపోయావా?
1: అది కాదమ్మా, మా ఫ్రెండ్ శ్రావణి అప్లై చేస్తుంటే నేను చేశాను. ఆ వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాను.
0: ఆ శ్రావణి వాళ్ళ నాన్నగారే మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారట. ఆయన ముందు మీ నాన్నగారికి ఎంత తలవం పోయిందో ఊహించగలవా?
1: సారీ సారీ అమ్మా, మనం చాలాసార్లు ఈ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఏమీ ఖచ్చితంగా అనుకోలేదు, నేను కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. నీకు కానీ నాన్నగారికి కానీ తలవంపులు తేవాలని నేను అనుకోలేదమ్మా. ఇప్పటిదాకా చెప్పకపోవడం తప్పు నాదే, ఒప్పుకుంటాను. కానీ ఈ విషయాన్ని ఎలా చెప్పి ఒప్పించాలో తెలియక మౌనంగా ఉండిపోయాను, అంతేనమ్మా.
0: చూడమ్మా, నువ్వు మాకున్న ఒకే ఒక్క సంతానానివి. నీ మీదనే మా ఆశలన్నీ పెట్టుకుని పెంచుకున్నాం. నీ మంచి చెడ్డలు నీకన్నా మాకే ఎక్కువ తెలుస్తాయి. ఆ మాట ఒప్పుకుంటావా?
1: అవును, కాదని ఎవరన్నారమ్మా? అయినా ఇప్పుడు ఏమైందని? మీకు చెప్పకుండా మీ పర్మిషన్ లేకుండా నేను అమెరికాకి పారిపోను కదా.
0: ఏమో, నాకు మాట్లాడటం చేత కాదు. తండ్రి కూతుళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆయనతోనే మాట్లాడు.
1: అసలు నీ అబ్జెక్షన్ దేని గురించమ్మా? నేను ఎంఎస్ చేయటాన్ని గురించా, అమెరికా వెళ్ళటాన్ని గురించా?
0: నాన్నగారు వచ్చాక ఆయనతో మాట్లాడమని చెప్పాను కదా, నీతో నాకెందుకు వాదం? అదిగో నాన్నగారు వచ్చారు.
2: స్నేహ, స్నేహ, ఇంట్లోనే ఉన్నావా?
1: ఈ మధ్యాహ్నం పూట నేనెక్కడికి వెళ్తాను డాడీ. అవును, మీరేంటి ఆఫీస్ అవర్స్లో ఇంటికి వచ్చారు?
2: మనసు బాగోక, పని మీద మనసు లగ్నం కాక సెలవు పెట్టి వచ్చేసానమ్మా.
0: మీరు ముందు చల్లటి మంచినీళ్ళు త్రాగి కాసేపు రిలాక్స్ అవ్వండి.
2: అలాగే, తీసుకురా.
1: డాడీ, శ్రావణి ఫాదర్ మీకు ఫోన్ చేశారటగా?
2: అవును, వాళ్ళ అమ్మాయి యుఎస్లో ఎంఎస్ చేయటానికి వెళుతుందట, స్కాలర్షిప్ కూడా వచ్చిందట. వచ్చే నెల మొదటి వారంలో ప్రయాణం అని చెప్పారు.
1: మరి నా గురించి కూడా చెప్పారట కదా.
2: నీ గురించి ఇంకొకళ్ళు చెప్తే విని తెలుసుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు స్నేహ.
1: నా గురించి ఎవరైనా చెడుగా చెప్తే మీరు బాధపడాలి కానీ డాడీ, మంచి విషయాల గురించి ఎందుకు డాడీ బాధపడటం?
2: తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నావా
1: డాడీ?
2: లేకపోతే ఏమిటమ్మా, నీ గురించి మంచి అయినా చెడైనా మేమే మాట్లాడాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులం గనక. ఎవరో కోన్ కిస్క మీ అమ్మాయి మా అమ్మాయి ఎంఎస్ చేయటానికి అమెరికా వెళ్తున్నారని చెప్తే విని ప్రశాంతంగా ఉండాలా? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది?
1: మీరు అమ్మలాగా మాట్లాడతారేమిటి డాడీ?
0: ఏం, మీ అమ్మ అంత కాని మాటలు ఏం మాట్లాడింది? నాకు మాట్లాడటం చేతగాదనే చెప్పిందిగా, ఇదిగోండి మంచినీళ్ళు.
1: అమ్మా
2: నువ్వుండువల్లి. స్నేహ నువ్వు కూర్చో. నువ్వనుకున్నంత తేలిగ్గా నేను ఆ విషయాన్ని తీసుకోలేనమ్మా. ఆడపిల్లని కన్నా ఏ తండ్రి అయినా నాలాగే మాట్లాడతాడు, నాలానే ఆలోచిస్తాడు.
1: మరి శ్రావణి వాళ్ళ ఫాదర్ అంత సంబరంగా ఆ విషయాన్ని మీకెందుకు చెప్పారు? ఆయన కూడా ఒక ఆడపిల్లను కన్నా తండ్రే కదా.
0: స్నేహ, నాన్నగారితో అలాగేనా మాట్లాడేది?

0: మాట్లాడినీ వల్లి, తను మాట్లాడితేనే కదా మనకు తన విషయం తెలిసేది. ఇంతవరకు స్నేహ మనకు పూర్తిగా తెలిసిన మన అమ్మాయి అనుకున్నాం. మనకు తెలియని స్నేహను మనం ఇప్పుడు చూస్తున్నాము మళ్ళీ.
1: అవును, రక్త మాంసాల నిత్యం గాని ఆలోచనలను ఇవ్వలేం కదా.
2: అమ్మా, నేనంత కాని పని ఏం చేశానో తెలియటం లేదు. మీకు చెప్పకుండా ఎంఎస్కి అప్లై చేసిన మాట నిజమే, కానీ చెప్పకుండా ఫ్లైట్ ఎక్కలేదు కదమ్మా.
1: అదొక్కటే తక్కువైంది, అది కూడా గానిస్తే సరిపోతుంది.
0: స్నేహ, బీటెక్ వరకు నువ్వు ఎలా అంటే అలా చదివించావు, నీ ప్రతి మాట విన్నావు. ఆ పైన ఏం చేయాలనేది కూడా నీతో ఆలోచించే నిర్ణయం తీసుకుందామని అనుకున్నావు. తల్లిదండ్రులుగా మాకు కొన్ని ఆశలుంటాయమ్మా. నీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చి వెళ్తానంటే సరేనన్నాం కదా.
2: డాడీ, నేను జాబ్లో చేరటం అంటూ జరిగితే ఎంఎస్ చేయలేను. వేడిలో వేడిగా ఎంఎస్ చేస్తేనే చేయగలను.
0: యుఎస్లో ఎంఎస్ చేసి వెనక్కి వచ్చి ఉద్యోగం ఇండియాలో చేసిన వాళ్లను ఎవరినైనా చూసావా? అక్కడే జాబు వెతుక్కొని సెటిల్ అయిపోయిన వాళ్లే ఎక్కువ.
2: అవును, అలాగే అనుకుందాం. దానివల్ల నష్టం ఏంటి? నేను యుఎస్లో ఎంఎస్ చేస్తే మీకు మాత్రం గౌరవం కాదా? యుఎస్లో జాబ్ చేస్తే మీ గౌరవం మరింత పెరగదా?
1: ఇవాళ రేపు ఇంటికొకరు అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు. కొత్తగా మాకొచ్చే గౌరవం ఏమిటో.
2: సరే, నేను ఎంఎస్లో చేరడం మానేస్తాను. అప్పుడు మీరేం చేద్దామనుకుంటున్నారు?
0: నువ్వు మంచి జాబ్లో చేరతావు కదా, దానికి ఎలాగూ 2 సంవత్సరాలు బాండ్ రాయాలి. ఈలోగా మంచి సంబంధాల కోసం చూస్తాం. మన ఆదర్శాలకు అలవాట్లకు అనుగుణంగా ఉన్న యోగ్యుడైన కుర్రవాడు దొరికినప్పుడు పెళ్లి చేస్తాం.
2: నేను ఎంఎస్ చేసి వచ్చాకైనా ఆ పని చేయొచ్చు కదా డాడీ. ఈలోగా మీరు సంబంధాలు చూస్తూ ఉంటారు.
1: నువ్వు అమెరికా వెళ్ళాక మా మాట వింటావుటే? ఇప్పుడే వినటం లేదు? ఆ కల్చర్లో పడ్డాక నువ్వు మారిపోవని గ్యారంటీ ఏమిటి? ఏ కులం కానివాడినో, మతం కానివాడినో, దేశం కానివాడినో ప్రేమించి పెళ్లి చేసుకోమని నమ్మకం ఏమిటి?
2: ఆ పని ఎక్కడైనా చేసి ఉండవచ్చు కదమ్మా. నేను చదువుకుంటున్నప్పుడే ఆ పని చేయొచ్చు కదా. నా క్లాస్మేట్స్లో అలా చేసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మరి
1: మేమంటూ ఒకళ్ళం బతికున్నాగా, పైగా ఎదురుగా ఉంటామాయే, అందుకని అంత ధైర్యం తెంపు రావు నీకు.
2: అమ్మా, నువ్వు మాట్లాడుతుందేమిటో నీకు అర్థమవుతున్నదా? మిమ్మల్ని చూసి జడిసి నేను ప్రేమలో పడలేదనా నీ భావన? అంత తక్కువగా ఎలా ఊహించుకున్నావమ్మా నన్ను?
0: అమ్మ మాటల్ని అపార్థం చేసుకోకు స్నేహ. లోకం పోకడం అలా ఉంది. నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉందమ్మా. నువ్వు అమెరికా వెళ్ళినా మా అమ్మాయిగానే నిలబడతావన్న ధైర్యం ఉంది. కానీ
2: కానీ
0: మనిషి మనసుకు బానిస. మనసు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను బట్టి మారిపోతుందో నేనే కాదు, నువ్వే కాదు ఎవ్వరూ చెప్పలేరు. మా నీడలో ఇప్పటిదాకా పెరిగిన నీవు ఒక్కసారిగా విశాల ప్రపంచంలోకి, కట్టుబాట్లు తెలియని ప్రపంచంలోకి వెళితే ఏమైపోతావో అన్న భయం అమ్మా. ఎంఎస్ చేసినా నీవు ఉద్యోగం చేసేందుకే కదా, అదే ఉద్యోగం నీకు రెడీగా ఉంది. పోనీ ఈజీ మనీ కోసం వెళుతున్నావు అనుకుందామా, 2 ఏళ్ల తర్వాత మాటది. అప్పటిదాకా వేరే అట్రాక్షన్ ఏమీ లేదు. ఆ తర్వాతైనా నువ్వు డబ్బు సంపాదించి మాకు ఇవ్వనక్కర్లేదు. మాకున్నది మాకు చాలు. నీకైనా నీ సంపాదన నీది కాదు. పెళ్ళయ్యాక నీకు ఆ స్వేచ్ఛ ఉండదు. అది మనుషులను బట్టి నడుస్తుంది తప్ప అక్కడి ఆచారాలను బట్టి నడవదమ్మా.
2: శ్రావణి వాళ్ళ ఫాదర్ వాళ్ళ అమ్మాయికి యుఎస్లో అవకాశం వచ్చిందని గర్వంగా అందరితో చెప్తుంటే మీరేంటి డాడీ ఇలా మాట్లాడుతున్నారు? ఇంకో 2 ఏళ్ళు మహా అయితే మీ అమ్మాయిగా చలామణవుతాను. ఆ పైన ఫలానా ఆయన భార్య, ఫలానా వాళ్ళ కోడలు, ఇదేగా నా ఐడెంటిటీ. ఇందుకేనా మీరు నన్ను యుఎస్ వెళ్ళొద్దంటున్నారు?
1: ఏమండి, మీరు ఎన్నన్నా చెప్పండి, అది మన మాట వినదు. అది ఒక నిర్ణయానికి వచ్చేసింది. చెబితే మనం వద్దంటామని చెప్పకుండా చేసింది. మనం వద్దన్నా వెళుతుంది, ఇంకా ఎందుకు మనకు ఈ కంఠశోష?
0: అంతేనా స్నేహ, అమ్మ అన్న మాట నిజం చేస్తావా?
2: మీరు నన్ను ఈ విషయంలో కన్విన్స్ చేస్తే నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. నా వరకైతే మీ ఆలోచనలు, కేవలం నా ప్రవర్తన గురించిన భయం మీ చుట్టూ తిరుగుతోంది. ఇది నా క్యారెక్టర్కు సంబంధించిన విషయం కనుక నేను నా పాయింట్ మీద నా నిర్ణయాన్ని మార్చుకోలేను డాడీ.
1: వద్దమ్మా, వద్దు, మార్చుకోవద్దు, నీ ఇష్టం వచ్చినట్లు ఊరే.
0: వల్లి, ఆవేశం వద్దు, ఆరోగ్యం పాడవుతుంది. స్నేహ, మేం ప్రపంచాన్ని చూస్తున్నామమ్మా. ఎలాంటి అనూహ్యమైన సంఘటనలు జరుగుతున్నాయో చూస్తున్నాం. అందుకే మాకు భయం. ఆలోచించుకో, అప్పటికీ నీవు చేసేది నీకు రైట్ అనిపిస్తే నీ ఇష్టం. ఆ పైన
1: నీకు నీ మీద అంత నమ్మకం ఉందంటున్నావు కదా, నువ్వు ఎంఎస్ చేసేటప్పుడు ఏ ఆకర్షణలకు లొంగకూడదు. అమెరికాలో ఉద్యోగం చూసుకొని అక్కడే స్థిరపడిపోకూడదు, అలా అని మాట ఇస్తావా?

0: ఏమోనమ్మా, చెప్పలేను. అమెరికాలో జాబు చేయాలన్న కోరిక నాలో బలంగా ఉంది. ఎంఎస్ చేశాక అక్కడ తప్పక జాబ్లో చేరతాను. ఎన్నాళ్ళు చేస్తానో తెలియదు, ఇప్పుడే ఊహించి చెప్పలేనమ్మా.
1: సరే, నువ్వు ఎలాగూ అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. ఈలోగా నీ నిర్ణయం మార్తే చెప్పమ్మా. లేదు, సెండ్ ఆఫ్ ఇచ్చే అదృష్టమైనా మాకు మిగులుచు తల్లి.
0: డాడీ, యూఆర్ టూ క్రూయల్.
2: వైష్ణవి, పావని 11th పూర్తి చేసుకుని 12th లోకి వస్తుంది.
3: అవునండి.
2: ఈ సంవత్సరం దాటాక మనకు దానికి కూడా స్ట్రగుల్ మొదలవుతుంది.
3: ఇద్దరం జాబ్ చేస్తున్నాం, ఫైనాన్స్ కి ఇబ్బంది ఏముంటుంది?
2: దాన్ని గురించి కాదు నేను ఆలోచించేది.
3: మరి
2: పావని ఇప్పటి నుండే డిగ్రీ కోర్సు ఎక్కడ చదవాలో ఏమి చదవాలో ప్లాన్ చేసుకుంటుంది, స్కాలర్షిప్ కూడా తెచ్చుకుంటుంది.
3: చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది తను, ముందుగానే ఏ విషయాన్నైనా ఆలోచిస్తుంది.
2: దానికున్న ముందు చూపు మరి మనకు కూడా ఉండాలి కదా.
3: అంటే ఏమంటున్నారు మీరు?
2: ఒకసారి గ్రాడ్యుయేషన్లోకి దిగిందంటే ఇంకా వెనక్కి పోయేందుకు వీలుండదు. ప్లస్ టూ దాటాక ఒక పోరాటంలా సాగుతుంది చదువు. దాదాపు 5-6 సంవత్సరాల పాటు తలా అటూ ఇటూ త్రిప్పే అవకాశం ఉండదు.
3: అవునండి, మెడికల్ సైడ్ వెళ్తే ఇంకా ఎక్కువ సమయమే పడుతుంది.
2: ఒక ధ్యేయంతో మనం అమెరికా వచ్చిన మాట నిజం. నువ్వు నేను ఇండియాలో మంచి ఉద్యోగాల్లోనే ఉన్నాం, కానీ అమెరికా జీవితం పట్ల అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చాం.
3: వచ్చినందుకు మనమే నష్టపోలేదు కదండి, ఇద్దరం మన ప్రొఫెషన్ లో బాగా అభివృద్ధి సాధించాం.
2: మనీ ఒకటే కాదు వైష్ణవి, రిలేషన్స్ కూడా మనిషికి చాలా అవసరం.
3: మన తెలుగు వాళ్లతో ప్రతి వారం ఏదో ఒక చోట కలుస్తున్నాం, సరదాగా ఆడుతున్నాం పాడుతున్నాం. మన అమ్మాయికి సంగీతం నాట్యం నేర్పిస్తున్నాం. మన బాబు కరాటే స్విమ్మింగ్ అన్ని నేర్చుకుంటున్నాడు. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ లో పాలు పంచుకుంటున్నాడు కూడా.
2: నిజమే, కానీ మన అని అనుకున్న వాళ్ళందరికీ దూరంగా వచ్చేసాం. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అందనంత దూరంగా ఎప్పుడో 3 ఏళ్లకొకసారి మనం వాళ్ళని చూసి వస్తున్నాం. పిల్లలకు అనుబంధాలు ఏర్పడలేదు. తాతయ్య బామ్మ అమ్మమ్మలు విజిటర్స్గానే కనిపిస్తున్నారు వాళ్లకు. మా కుటుంబంలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరితోనూ వాళ్ళకు మక్కువ ఏర్పడలేదు.
3: స్కైప్లో నెలకొకసారి అందరినీ పలకరిస్తున్నాం కదండి, అంతకన్నా ఏం చేయగలం మనం ఉన్న పరిస్థితుల్లో?
2: అమెరికాలో పుట్టి పెరిగిన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కావడం చాలా కష్టంగా ఉంది వైష్ణవి. మా కంపెనీలో సీనియర్ ఇంజనీరు, వాళ్ళ అమ్మాయి మెడిసిన్ చదివింది. ఇండియా నుండి ఎవ్వరూ ఈ సంబంధానికి మొగ్గటం లేదు. అమెరికాలో మన తెలుగు వాళ్ళలో ఆమెకు ఈడయ్యి దాదాపు అంతే స్థాయిలో ఉన్న కుర్రవాళ్ళు కనిపించడం లేదు. ఆయన చాలా వర్రి పడుతున్నాడు. అమ్మాయికి 27 సంవత్సరం నడుస్తుంది.
3: అలానా, తెలుగు వాళ్ళని మడికట్టుకోకుండా ఇండియన్ అయితే చాలు అనుకుంటే మంచి సంబంధం దొరకపోదు.
2: అంటే ఇండియన్ అయితే చాలా, కులం మతం ఇవేమీ అక్కర్లేదా?
3: అయ్యో అలా అని కాదు, కులం మతం చూసుకుంటూనే ఏ నార్త్ ఇండియన్నో చేసుకోవచ్చు కదా. ఆచారాలన్నాక అందరికీ ఎవరి పరిధిలో వాళ్లకుంటాయి.
2: నువ్వు ఒక మేజర్ ఇష్యూని మైనర్ గా చేసి తేలికగా తీసిపారేస్తున్నావు. రేపు మన అమ్మాయికి ఈ పరిస్థితి రావచ్చు.
3: ఏమండి, ఇండియా వదిలి శాశ్వతంగా ఇక్కడికి వచ్చినప్పుడు రాని ఆలోచన ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వస్తోందేమిటి మీకు? మన పిల్లలిద్దరూ బై బర్త్ అమెరికన్ సిటిజన్స్, మనం కూడా ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ అయ్యాం. ఇంకా మన జీవితాలు ఈ దేశంతోనే ముడిపడి ఉన్నాయి.
2: ఎన్ఆర్ఐగా ఉన్నంతకాలం, గ్రీన్ కార్డు హోల్డర్గా ఉన్నంతకాలం పిల్లలు నా కంటికి పసివాళ్ళుగానే కనిపించారు. ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ అయ్యాక నా కూతురు పెద్దదైందని తెలుస్తోంది.
3: ఒకప్పుడు అమెరికాలో తెలుగు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, కానీ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒకరు అమెరికాలో పనిచేస్తున్నారు. అందువల్ల మనం బెంగపడనవసరం లేదు.
2: మన పిల్లలు ఇప్పటికే అమెరికా వాతావరణానికి అలవాటు పడ్డారు. వాళ్ళ ఉచ్చారణ అంతా అమెరికానే. మనం తెలుగు మాట్లాడితే అర్థం చేసుకుంటారు, కానీ వాళ్ళు తెలుగు మాట్లాడలేరు. ఇంట్లో తెలుగు మాట్లాడితే అమెరికన్ స్కూల్స్లో ఇవ్వడలేరని మనం కూడా వాళ్ళతో ఇంగ్లీషే మాట్లాడతాం. ఇప్పుడు అనిపిస్తుంది చాలా తప్పు చేశామని.
3: ఇప్పుడు మీ బెంగ దేని గురించి? నాకైతే అర్థం కావటం లేదు.
2: మనం వెంటనే ఇండియా వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది?
3: వాట్?
2: ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు ఇబ్బంది ఉండదు, హాస్టల్లో ఉంచాల్సిన అవసరం లేదు, డేటింగ్ లాంటి కల్చర్ అక్కడ ఉండదు, మన వాళ్ళందరికీ దగ్గరగా ఉంటాం.
3: ఇదేం ఆలోచన మీకు? ఇన్నేళ్ల నుండి లేని అనుమానాలు మీ పిల్ల టీనేజ్లోకి వచ్చేసరికి వస్తున్నాయా? ఏమండి, పావని బంగారం అండి, అది మన రక్తం, సాంప్రదాయాల్ని పంచుకుని పుట్టిందండి అది. దాని గురించి ఎలాంటి బెంగ మీకు అవసరం లేదు.
2: చూసావా ఎంత యాక్సిడెంట్లో నేను ఎవరిని

0: నుంచి మాట్లాడుతున్నానో ఆయన ఇక్కడికి ఇప్పుడు వస్తున్నాడు.
1: అవునా?
0: మా కొలీగ్ మయామిలో ఉంటాడు. అతడు నాలాగానే ఆలోచించి ఫ్యామిలీని ఇండియాకు పంపాడు. పిల్లల్ని అక్కడ స్కూళ్లలో కాలేజీలో చేర్చాడు. ఇక్కడ హౌస్ అమ్మేసి ఇండియా వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. తనేమైనా పిచ్చివాడా? మరి ఎందుకలా చేశాడు?
1: నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను. ఆయన తన నిర్ణయాన్ని త్వరలోనే వెనక్కి తీసుకుంటారు. ఇండియాకి వెళ్ళటానికి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. మాతృభూమి కన్నా ప్రియమైనది ఏముంటుంది?

0: స్నేహ నువ్వు అనుకున్నదే చేస్తున్నావు. నీ మీద మాకు ఎలాంటి కోపం లేదు. పైపెచ్చు నమ్మకం ఉందమ్మా. శ్రావణి కూడా నీతోనే వస్తున్నది. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో ఎంఎస్లో చేరబోతున్నారు. కనుక నీ సేఫ్టీ గురించి మాకు ఎలాంటి బెంగ అక్కర్లేదు.
1: అంకుల్, స్నేహ నాతో అన్ని విషయాలు చెప్పింది. మా సీనియర్స్ మేము చేరబోయే కాలేజీలోనే చదువుతున్నారు. మమ్మల్ని వాళ్ళే రిసీవ్ చేసుకుంటారు. మాకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ వాళ్ళ దగ్గరుండి పూర్తి చేయిస్తారు. మీకు తరచూ ఫోన్ చేస్తాం. స్కైప్లో ఒకళ్ళనొకళ్ళం ప్రత్యక్షంగా ప్రార్థించుకోవచ్చు. బెంగ పెట్టుకోకండి అంకుల్.
2: డాడీ, నేను ఒకవేళ అమెరికాలో సెటిల్ అవుదామనుకుంటే మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోతాను, సరేనా?
3: అంటే ఆ ఆలోచన నీకు ఉన్నదనేగా. మంచిదే. స్నేహ, నీకు వీడ్కోలు చెప్తూ ఉత్సాహంగా మాట్లాడాలి కానీ పిచ్చికబుర్లేందుకు. నీకు అంతా మంచి జరగాలి, జరుగుతుంది కూడా.
0: చూడమ్మా స్నేహ, చెక్కిన్ అయ్యాక వీలైతే ఒక్కసారి మళ్ళీ కనిపించు తల్లి. మళ్ళా ఎన్నాళ్ళకి కలుస్తాము?
2: డాడీ, డోంట్ బి సెంటిమెంటల్. మనం కలుస్తాం త్వరలోనే, ఓకేనా? బాయ్ డాడీ.
1: స్నేహ, మీ పేరెంట్స్ బాగా అప్సెట్ అయ్యారు. వాళ్ళని నువ్వు కన్విన్స్ చేసి ఉండాల్సింది.
2: వాళ్లకు గుండె నిబ్బరం కలగాలంటే ఆ మాత్రం కఠినంగా మాట్లాడాలి శ్రావణి. తప్పదు. మా పేరెంట్స్ అంటే నాకు మాత్రం ప్రేమ లేదా? నేను ఇవాళ ఇలా ఉన్నానంటే వాళ్లే కదా కారణం.
1: మా పేరెంట్స్ మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారు, అందువల్ల పెద్దగా అప్సెట్ కాలేదు.
2: జీవితంలో కొన్ని పొందాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి. మనసును ఎంతో గట్టిపరుచుకుంటే తప్ప తెగించలేము శ్రావణి. నిజానికి నా గుండెల్లో లావాలా ఉప్పొంగి ఏరులుగా పారేంత దుఃఖం ఉంది. కానీ
1: స్నేహ,
2: వదిలే వదిలే శ్రావణి. కొన్నిటిని మాటలో చెప్పడం బాగుండదు, కృతగా ఉంటుంది.
1: రిలాక్స్ బేబీ, రిలాక్స్.
2: ఓకే ఓకే శ్రావణి.
4: రండి మనోహర్ గారు, రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను.
5: థ్యాంక్ యూ చందు గారు, అన్టైమ్లీగా రాలేదు కదా.
4: అయ్యో, అలాంటిది ఏమీ లేదు, కూర్చోండి.
5: అవును, మీ మిస్సెస్ కూడా మీలాగానే ఇండియా షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నారా?
4: లేదండి, తను ససేమిరా అంటుంది. నాకేమో చాలా వర్రీగా ఉంది.
5: మీలాగా నాలాగా ఆలోచించే వాళ్ళు బహుశా చాలా కొద్దిమందే ఉంటారేమో చందు గారు. ఇక్కడ ఆడపిల్లకు సేఫ్టీ లేదనుకోవడం చాలా సిల్లీగా అనుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు. మనం అటు భారతీయ సంస్కృతికి ఇటు అమెరికా సంస్కృతికి మధ్య క్రాస్ రోడ్స్ మీద ఉన్నామనుకోండి.
4: ఏ, ఎందుకు అలా అంటున్నారు?
5: ఎందుకంటే ఇండియాలో ఒక ప్రక్కన అమెరికన్ సిస్టమ్కు అనుకరణ మొదలైంది. హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ పరం అయిపోతుంది. అటానమస్ స్టేటస్ ఇచ్చి అమెరికాలో లాగానే ఇండియాలో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ ఖరీదు చేసేశారు. అమెరికాలో అమ్మాయిలకున్న సెక్యూరిటీ ఇప్పుడు ఇండియాలో ఉన్నదంటే అది అనుమానమే.
4: నిర్భయ కేసును దృష్టిలో పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారా?
5: మగాళ్లను మృగాళ్లుగా పేపర్లు ఇవాళ ఘోషిస్తున్నాయంటే అక్కడ ఆడపిల్లల పట్ల ఎంతగా అత్యాచారాలు జరుగుతున్నాయో బోధపడుతుంది. మూడేళ్ల పసిపిల్ల నుంచి ఎవ్వరికీ సెక్యూరిటీ లేకుండా పోయింది. ప్రేమిస్తున్నానని వెంటబడటం, ఆ ప్రేమను అంగీకరించకపోతే ఆ అమ్మాయి మీద యాసిడ్ చల్లడం మామూలైపోయింది. ఇంకా వెర్రి ముదిరితే ఆ అమ్మాయి గొంతు కోసి, అడ్డం వచ్చిన వాళ్ళ గొంతు కోసి, తన గొంతు కూడా కోసుకునేదాకా వచ్చింది.
6: అవునన్నయ్య గారు, ఆడపిల్లగా పుట్టటమే మహాపాపం అయిపోయింది. అభంశుభం తెలియని పసికందులు ఈ ఉన్మాదానికి బలైపోతున్నారు.
5: అవునమ్మా, ఆటోలో ఎక్కడం

0: ఆపదను ఆహ్వానించడమే. ఉద్యోగం చేస్తున్నప్పుడు అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి రావాల్సి వస్తుంది. ఆటోలో ఎక్కితే గమ్యం చేరుతామన్న నమ్మకం లేదు. చివరకు బస్సులో ఎక్కినా ఇదే దుస్థితి. నిర్భయ కేసు అదే కదా.
1: పైశాచికమైన ఈ ఆలోచనలకు మూల కారణం లా అండ్ ఆర్డర్ అంటే జనానికి భయం లేకపోవటమే.
0: మానవ బాంబు రూపంలో ఉగ్రవాదులు భీభత్సం సృష్టిస్తున్నారు. ఎవరేం చేయగలుగుతున్నారు? మనిషి పైకి కనపడే రూపం ఒకటి, లోపల రూపం ఒకటి. ఆ మధ్య సొంత బాబాయ్ తన అన్నపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. చాక్లెట్లు ఇస్తానన్న బాబాయ్ పాములా కాటు వేస్తాడని ఆ పిల్లలు ఎలా ఊహించగలుగుతారు?
1: అవునవును
2: అవును, నెట్లో చదివాను. ఎంత దారుణం. అయితే ఇంత విశాలమైన భారతదేశంలో ఎక్కడో ఎప్పుడో జరిగే విషయాలను గురించి మనం భయపడటం అనవసరమేమో.
0: నిజమే చందు గారు, ఈ సమస్య దేశానికి సంబంధించి కాదు, మానవ మనస్తత్వానికి సంబంధించింది. మనిషిలోనే రాక్షసుడున్నాడు. వాడు ఏ దేశంలోనైనా ఉంటాడు. ఎక్కడ వీలు చిక్కితే అక్కడ తన వికృతి రూపాన్ని చూపిస్తాడు.
1: మరి ఉగ్రవాదం అన్ని దేశాలకు పాకినట్లే ఈ ఉన్మాదం కూడా అన్ని ప్రాంతాల్లోనూ విలయతాండవం చేస్తోంది.
0: ఇంతకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను నా ఫ్యామిలీని వెనక్కి పిలిపిస్తున్నాను.
2: అవునా, ఎందుకని?
0: ఎందుకంటే అమెరికాలోని ఎన్విరాన్మెంట్కు ఇండియాలోని ఎన్విరాన్మెంట్కు చాలా తేడా ఉంటుంది చందు గారు. మంచినీళ్ళ దగ్గర నుంచి పీల్చే గాలి వరకు చాలా తేడా వస్తుంది. మీకు తెలుసు కదా, ప్రభాకర్ అని టీమ్ లీడర్, అతనికి 2 కిడ్నీలు పాడయ్యాయి. అమెరికాలో ఆపరేషన్ చేశారు, బాగుంది. అతని భార్య 1 కిడ్నీ ఇచ్చింది, బాగుంది. కానీ అతడు శాశ్వతంగా అమెరికాలో ఉండాలి తప్ప ఇండియా వెళ్లేందుకు వీల్లేదు. వెళితే కిడ్నీ ఇన్ఫెక్ట్ అవుతుంది. అసలే ఫారిన్ బాడీ కదా, అంతగా తేడా వస్తుంది ఎన్విరాన్మెంట్లో. మా పిల్లల్ని అక్కడ స్కూళ్ళలో కాలేజీల్లో చేర్చాం, కానీ అక్కడ వాటర్ వెళ్ళకు అస్సలు సూట్ కాలేదండి. హాస్పిటల్స్ చుట్టూ తిరగడమే సరిపోయింది మా ఆవిడకు. అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్లకు రెసిస్టెన్స్ ఉంటుంది. అమెరికాలో పుట్టి పెరిగి అక్కడికి వెళ్ళిన వాళ్ళు శారీరకంగా మానసికంగా కూడా ఇమ్మడలేరు. అప్పటికే 2 నెలలు వేచి చూశాం, ఫలితం లేదు. అందుకని వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు.
2: అరే పాపం, మీరు ఇండియా తిరిగి వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేశారు, మీ హౌస్ను కూడా సేలుకు పెట్టినట్టున్నారు, మీ కంపెనీ ఇండియా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్కి కూడా బాగా ప్రయత్నం చేసినట్లున్నారు.
0: అవును, ఏం చేస్తాం, మళ్ళీ యథాస్థితికి వస్తున్నాను.
1: నేను అలాగే జరుగుతుందని అనుకున్నాను. ఇది కల్చర్కు సంబంధించిన విషయమే కాదు, మన అలవాట్లకు కూడా సంబంధించింది. ఇక్కడ జీవిత విధానానికి అక్కడ జీవిత విధానానికి చాలా తేడా ఉంది. మనం ఒక వయసు దాటాక అమెరికాకు వచ్చాం. అంతకు ముందున్న అలవాట్లను సాంప్రదాయాలను నేర్చుకునే మెచ్యూరిటీ మనకుంది. కానీ పుట్టినప్పటి నుండి ఈ జీవన శైలికి అలవాటు పడ్డ పిల్లల్లో మార్పు రావటం చాలా కష్టం. నన్ను అడిగితే ఎక్కువ సమయాన్ని నష్టపోకుండా మీ పిల్లలు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏదైనా కానీ మీరు కూడా రెస్పాండ్ అవటం చాలా సంతోషించదగ్గ విషయం.
2: మరి అమెరికాలో కొనసాగుతున్న డేటింగ్ వల్ల ఆడపిల్లల జీవితాలు ఏం కావాలి?
1: మీరు మరీను ఇండియాలో ప్రేమ వివాహాలు జరగటం లేదా? వాటి సంఖ్య ఏమన్నా తక్కువగా ఉందా? అక్కడ కూడా సహజీవనం వచ్చింది కదా.
2: తెలివిగా మాట్లాడావనుకోక వైష్ణవి, వాటి సంఖ్య ఎంత అమెరికాతో పోలిస్తే?
1: నిజమే కాదనను, అది పిల్లల మనస్తత్వంపై ఆధారపడి ఉంటుంది. ఒక వయసు వచ్చాక ఇండియాలోనైనా అమెరికాలోనైనా ఆడపిల్లలు స్వతంత్రంగానే ఆలోచిస్తారు, వాళ్ళనుకున్న పద్ధతిలోనే నడుస్తారు. హలో, ఎవరు? చెప్పండి చెప్పండి. మీరా? బాగున్నారా? చెప్పండి. అలాగా? అవ్వా, మీరేం దిగులు పెట్టుకోకండి. ఫోన్ నెంబర్ వచ్చాక మాకు ఇన్ఫామ్ చేయండి, మేము తనతో కాంటాక్ట్లో ఉంటాము. తను వీకెండ్లో మా దగ్గరికి వచ్చిపోతూ ఉండొచ్చు. మీరు అలాంటి దిగులేం పెట్టుకోకండి. అలాగలాగే, మేమున్నాం కదా. సరే సరే, ఉంటా మరి.
2: ఎవరు?
1: మాకు కొంచెం దూరం బంధువులేండి, వరుసకు అక్కయ్య అవుతుంది. వాళ్ళ అమ్మాయి స్వప్న ఇక్కడ ఎంఎస్ చేయడానికి వస్తోందిట. చాలా బెంగగా మాట్లాడుతున్నారు. తల్లి మనసు కదా. ఏం పర్వాలేదు, ఇక్కడ మేమంతా ఉన్నాము అని చెప్పాను.
3: మీరింతవరకు తూర్పు పడమర నాటిక విన్నారు. రచన డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు. ఇందులో వల్లి శ్రీమతి సిహెచ్బివి నాగలక్ష్మి, కౌశిక్ శ్రీ యాశం రామకృష్ణారావు, స్నేహ శ్రీమతి భమిడిపాటి

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మరికొంచెం సేపట్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు, ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రాగం తానం పల్లవి, శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరి వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి. తోడి రాగంలో రాగం తానం పల్లవి, ఆదితాళం త్రిశ్రనడ, పల్లవి సాహిత్యం నీరజదళలోచని నిఖిలలోక జననీ.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి పూర్ణచందర్ వయలిన్ వాద్య కచేరి విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ డి శేషాచారి.
1: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పూర్ణచందర్ గారి వయలిన్ వాద్యం కచేరి విన్నారు. ఈనాటి రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మధుర గీతాలు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరమానందయ్య శిష్యుల కథా చిత్రం నుంచి ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో పి సుశీలతో పాడిన సి నారాయణ రెడ్డి సాహిత్యం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇంద్రధనుస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా ఆది చిత్రం నుండి ఈ పాట.

0: బాబు. తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆ పాట ఆకలి రాజ్యం చిత్రంలోనిది. ఇంద్రధనుసు కార్యక్రమంలో తర్వాత